ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 30వ రోజు, క్రైస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 21వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5:58 దాటి 52 సెకండ్లు. శారీరక వాంఛలు క్షణికమైన సంతృప్తిలో అంతులేని దుఃఖాన్ని మోసుకొస్తాయి అని అన్నారు స్వామి వివేకానంద. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం మాటల సాగర్.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నేలెంన సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: మీరింతవరకు శివభక్తి గీతాలు విన్నారు. ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ ఎన్ శేషాచార్యులు.
1: రక్షతే రక్షిత. మనం ధర్మాన్ని కాపాడితే అదే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ప్రతి మనిషి గౌరవం కోరుకుంటాడు, మర్యాద మన్నలను పొందాలనుకుంటాడు. గుర్తింపు లభించగానే ఉత్సాహం రెట్టింపు అవుతుంది. మెప్పులు అభినందనలు అందగానే మనసు సంతోషంతో నిండిపోతుంది. అందరూ మెచ్చే ఘనకార్యాలు చేసేందుకు మనసు పురివిప్పుతుంది. రావాల్సిన సమయంలో గుర్తింపు రాకపోతే జీవనోత్సాహంపై నైరాశ్యకు నీడలు కమ్ముకుంటాయి. అడుగులు ముందుకు వెయ్యటం ఆగిపోతుంది. ఇది మనసు నైజం. అందుచేత దాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. కోరిక నెరవేరలేదని వ్యక్తి మీద లేదా వ్యవస్థపైన మనసు అలకపూడుతుంది. అలా చేయటము ప్రతీకారం తీర్చుకోవటమే అవుతుంది. అది ధార్మిక జీవన విధానానికి విరుద్ధం. చప్పట్లు, బహుమానాలు, పథకాలు, పురస్కారాలు ఎదుగుదలను కాంక్షించే ఉత్ప్రేరకాలు. అవి కృషిని కీర్తిస్తాయి, ప్రోత్సహిస్తాయి, మరొకరికి స్ఫూర్తినిస్తాయి. అవి రానంత మాత్రాన్ని కుమ్మిపోకూడదు. ఒక చిరునవ్వు, చిన్న పలకరింపు గౌరవం కిందకే వస్తాయి. అవి మనుషుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయి. ఒక మహాసభలో ఎందరో మహానుభావులున్న వేదికి మించి ఎవరో మిమ్మల్ని పేరు పెట్టి పిలవటం మీ చెవులకు మధురమైన సంగీతంలా వినిపిస్తుంది. ఆ క్షణాల్లో అమితానందం సొంతమవుతుంది. రక్త సంబంధీకులు, బంధువులు, ఆత్మీయులు శుభకార్యాల పేరిట మీ ఇంటికి వస్తే ఇంటిల్లిపాది ఎదురెళ్లి ఘనస్వాగతం పలుకుతారు. అది సామూహిక మర్యాద. కొందరు చెమ్మగిళ్ళని కళతో హృదయాన్ని తాకుతారు. నేలపై కూర్చున్న వాళ్లు సైతం లేచి నిలబడటం ఇప్పుడే ఆ వచ్చిన అతిథికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు. ఇదంతా భారతీయ సంప్రదాయంలో ఇప్పటికీ సజీవంగా ఉంది. ఒక్కసారి ఎవరి బలం వారికి తెలియదు. అలాంటి సమయాల్లో ప్రాజ్ఞులు, అనుభవజ్ఞులు ముందుకు వచ్చి మనిషి అనేవాడు ఎంత శక్తిమంతుడో తెలపాలి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే అసామాన్యుడు అని అతడికి తెలియజెప్పాలి. శ్రీరాముడు సీతమ్మను వెతికే ఘట్టంలో హనుమంతుడు బలం అతడికి తెలియదు. ఆ విషయాన్ని అతడికి ఇతరులు గుర్తు చేశారు, అతడిని గొప్పగా పొగిడారు. అది విన్న ఆంజనేయుల్లోని అంతఃచైతన్యం జాగృతమై అతన్ని గణును చేసింది, ఊరూరా దేవుని చేసింది. మనం ధర్మాన్ని కాపాడితే అదే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని శాస్త్రం చెబుతోంది. ధర్మాన్ని కాపాడటం అనేక రూపాల్లో జరుగుతుంది. అంతరించిపోతున్న కళను కాపాడటం, ఆ కళాకారుణ్ణి గౌరవించడం అంటే ఒక విధంగా ధర్మాన్ని కాపాడటమే అవుతుంది. కళను నమ్ముకుని కొంతమంది పేద కళాకారులు అరకొర జీవనం సాగిస్తూ ఉంటారు. వారి ముఖాల మీదే రంగులుంటాయి కానీ తెర వెనుక జీవితాల్లో చీకట్లు కమ్ముకుని ఉంటాయి. కాలే కడుపుతో కళను బతికిస్తున్నది వాళ్లే. ఈ కళాపోషణ పైన చూస్తే కేవలం జీవనం

0: అభివృద్ధి కోసం అన్నట్లుగా అగుపడుతుంది. కానీ ఒక గొప్ప సాంస్కృతిక సంపదను ముందు తరాలకు అందించే సాధికారిక ప్రక్రియగా భావించాలి. అటువంటి కళాకారులను తప్పకుండా గౌరవించాలి. మర్యాద అనే మాటకు హద్దు, చెలియకట్ట అనే అర్థాలున్నాయి. వ్యవహారంలో గౌరవ మర్యాదలన్నీ కలిపి జంట పదాలుగా వాడతారు. ఇతరుల చేత చెప్పించుకోకుండా తన హద్దుల్లో తాను ఉండటం మర్యాద. చెలియకట్ట అంటే సముద్రానికి ఒడ్డు, నదులు, చెరువులు మొదలైన వాటికి ఒక ఒడ్డు ఉంటుంది. అవి కొన్నిసార్లు ఒడ్డుని తెగ కొట్టుకుని విజృంభించడం చూస్తాం. కానీ సముద్రానికి ఎవరూ ఒక ఒడ్డును తయారు చేయలేదు. ఈ గీత దాటవద్దు అని ఎవరూ కట్టడి చేయలేరు. అయినా ఎటువంటి సమయాల్లోనూ చెలియకట్టను దాటి సముద్రుడు భూభాగంలో ప్రవేశించడం చూడం మనం. మనిషి విషయం కూడా అంతే. కొన్ని రకాలైన రీతి రివాజులను, తీరుతన్నులను, ప్రవర్తన నియమావళిని నేర్పే పద్ధతులు అనేక ఉన్నాయి. మన పెద్దలు ఏది ఆచరించారో అదే ధర్మం.
1: మీరింతవరకు శ్రీ ఎన్ శేషాచార్యులు సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సమాచారం.

జామ్ ఆయిల్, దీన్నే నీలగిరి యూకలిప్టస్ అంటారు. జామ్ ఆయిల్ అంటే మనందరికీ తెలుసు. యూకలిప్టస్ లేదా జామ్ ఆయిల్ లేదా నీలగిరి, ఈ చెట్లు దాదాపుగా 25 మీటర్ల ఎత్తు వరకు త్వరగా పెరగగల చెట్టు. దక్షిణ భారతంలో యూకలిప్టస్ టెరిటీ కార్నిస్ లో ఒక రకమైన క్లోన్లను విస్తారంగా పెంచుతున్నారు. దీని నుండి నాణ్యమైన గుజ్జు పేపరు లభిస్తోంది. మరి ఈ నీలగిరి చెట్లను పెంచేందుకు నేలలు సుమారు 400 నుండి 1250 మిల్లీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతోంది. నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో ఇది పెరగదు. మేకలు, ఇతర పశువులు యూకలిప్టస్ ఆకులను తినవు. ఈ యూకలిప్టస్ నాటేందుకు అనువైన సమయం జూలై. వివిధ యూకలిప్టస్ రకాలు యూ గ్రాండిస్, యు సిట్రోడోరా, యు గ్లోబోలస్, యు కమాల్డులెన్సిస్, యు సెరిబా, ఇవన్నీ కూడా రకాలు. ఎక్కువగా ఇండియన్ టొబాకో కంపెనీ ITC భద్రాచలం ద్వారా రైతులకు ఇవ్వబడుతున్నాయి కూడా. దీని నుండి జామ్ ఆయిల్ అనే నూనె కూడా తీస్తారు. సుమారుగా 25-30 టన్నుల కలప దిగుబడి లభిస్తోంది. IFGTB కోయంబత్తూర్ వారు గొట్టాల పురుగు తట్టుకునే శక్తి కలిగిన క్లోనల్ రకాలను IFGTB 1, 2, 3, మరియు 4 ఇలాంటి రకాలను అభివృద్ది చేశారు. ఈ జామాయిల్ని విత్తే దూరం 3 మీటర్లు × 1.5 మీటర్లు, మొక్కల సాంద్రత ఎకరాకు 900 నుండి 1000 మొక్కలు. విత్తే పద్ధతి, మొక్కలను 30 గణపు సెంటీమీటర్ల గోతులను తవ్వి నాటే ముందు చెదలు పట్టకుండా ఫాలిడాల్ 100% పొడిని వేయాలి. మొక్కల మధ్య దున్నితే మంచి లాభాలు ఉంటాయి. గట్లపై మీటర్ దూరంలో నాటుకోవచ్చు. విస్తారమైన భూములు, అటవీ ప్రాంతాలలో, తోటలుగా, పరిశ్రమల ఆవరణలోనూ ఇవి నాటుకోవచ్చు. నీలగిరి చెట్టు శిఖరము ఎక్కువగా వ్యాపించదు, అందుకే నీడ ఎక్కువ ఇవ్వదు. మొదటి 2 సంవత్సరాలు నిరాటంకముగా అంతర పంటలు వేసుకోవచ్చు. ఇక వీటి కూడా ఎరువుల యాజమాన్యం ఉంటుంది. నీలగిరి చెట్లకు 5 సంవత్సరాల వరకు ఎరువులు ఈ మోతాదులు వేయాలి. నత్రజని, భాస్వరం, పొటాష్ 30:20:20, 60:40:40, 90:60:60, 120:80:80, అలాగే 150:100:100. ఈ విధంగా ప్రతి చెట్టుకు 1 నుండి 5 సంవత్సరాల వరకు వేసుకోవాలి. మొత్తం భాస్వరం, పొటాష్ 1:3 నత్రజని జూన్లో, 1:3 నత్రజని సెప్టెంబర్లో, 1:3 నత్రజని డిసెంబర్లో వేసుకోవాలి. నాటిన తరువాత వర్షాకాలంలో 2 సార్లు దున్నాలి. దీనివలన కలుపు నివారించబడుతోంది, మొక్కలు ఏపుగా పెరుగుతాయి. సాధారణంగా నిస్సారమైన భూములలో నీలగిరి తోటలు పెంచేటప్పుడు మొదటి 2 సంవత్సరాలలో అంతర సేద్యం కూడా చేపట్టాలి. ఆశించిన దిగుబడులు సాధ్యం కావాలంటే విధిగా మొదటి సంవత్సరం వర్షాలు లేనప్పుడు వారానికి ఒకసారి నీరు కట్టాలి. డ్రిప్ పద్ధతిలో కూడా నీరును అందించవచ్చు. 30 నుండి 40 టన్నులు ఎకరానికి కలప దిగుబడి 4 సంవత్సరాల తరువాత ఈ రకంగా 10 నుండి 11 సంవత్సరాలలో 3 కోతలు లభిస్తాయి. దీనివల్ల మంచి ఆదాయాన్ని కూడా పొందవచ్చు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈనాటి మా ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 అల్జీమర్స్ వ్యాధి అవగాహన ప్రసంగం, అనంతరం చిత్రగీతాలు. ఇక 7:45 విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. ఇక ఉదయం 8:00 యథావిధిగా సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 8:30 విద్య ఉద్యోగ సమాచారాన్ని అందించే ఉద్యోగ వాణి ప్రసారం అవుతుంది. ఇక 8:35 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి. అనంతరం 9:30 ఏకచిత్రగానం. ఇక ఉదయం 10:00 వృద్ధాప్యంలో మతిమరుపు అల్జీమర్స్ వ్యాధి, ఈ అంశం గురించి ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది.

ఇక మధ్యాహ్నం ఆ ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి దొంతుతాయి కులకర్ణి గారి గాత్ర సంగీతం వింటారు. 12:40 ప్రసారమయ్యే ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో అత్తగారిష్టం కథానిక వింటారు. ఇంకా భూలోక అమృతం తేనె ప్రసంగం ప్రసారమవుతుంది. ఇక 1:20 హైదరాబాద్ కేంద్రం నుండి వనితాలోకం, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్డే న్యూస్, 2:15 దోపహర్ సమాచారం వింటారు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం పునఃప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఇక 3:30 ఏకచిత్రగానం, 5:30 చిత్రగీతాలు.

ఇక సాయంత్రం ఆ ప్రసారంలో 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం ఈనాటి కార్యక్రమంలో కిషోర్ వయస్సులో ఆహార నియమాలు పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. మిశ్రమ పంటలు అనేక లాభాలు ప్రసంగం వింటారు. ఇంకా జానపద గేయాలు. అనంతరం 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక 8:30 కిన్నెర లహరి, 9:00 న్యూస్8, 9:15 స్పాట్ లైట్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 9:30 సుమధుర సుస్వరాల మాలిక, మధురానుభూతుల డోలిక, మధురిమ ఆపాత మధుర గీతాలు. ఇక రాత్రి 10:00 పౌరాణిక నాటకంలో గడ్డం అంజే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలమ్మ సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు వింటారు. ముందుగా వినండి ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ లో రక్షణ రంగ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ పరో జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేసిన ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ భవనాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పర్యావరణానికి నష్టం కలగకుండా పర్యావరణ హిత నిర్మాణాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. భవన నిర్మాణాల్లో సౌర విద్యుత్తు, నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అమరావతిని పర్యావరణ హిత నగరంగా అభివృద్ది చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: If every growing Indian city can demonstrate this at scale, we can create a new model of organization for the world. Development must continue, but the definition of development must change. Environmental friendly and also best ecosystem.
0: తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎక్స్వేదిగా ఆయన స్పందిస్తూ, రాష్ట ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లేందుకు రక్షణ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖల నుంచి నోడల్ అధికారులను నియమించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గుండెశెట్టిపల్లి వద్ద నిర్వహించే హెన్రీ నివాజలహరి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కుప్పం నియోజకవర్గంలో 289 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం కుప్పం కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ కు అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పేదలకు వైద్య ఖర్చులను తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో 359 మంది లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల విలువైన సహాయ చెక్కును మంత్రి నిన్న అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కొండపి నియోజకవర్గంలో ఇప్పటివరకు 2560 మందికి 19 కోట్ల 98 లక్షల రూపాయలను ఆర్థిక సాయం అందించినట్టు ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: అనారోగ్య కారణాల వల్ల వైద్య ఖర్చులు పెట్టినటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయనిధి సహాయం చేస్తున్నారు. కొండే వినియోగం ఇవాళ 333 మందికి సుమారుగా 2 కోట్ల రూపాయలు నేను పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా 2600 మందికి నియోజకవర్గంలో 20 కోట్ల పైసలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఆనందదాయక ఆంధ్రప్రదేశ్ చేయడం కోసం వాళ్ళు సంజీవని ప్రాజెక్టు కూడా తీసుకురాబోతున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచడం కోరుకుంటూ ఇంత పెద్ద మొత్తాల్లో సహాయం చేయించినటువంటి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: మలేషియాలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 4 యువకులను

0: క్షేమంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. బాధిత యువకుల కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రిని నిన్న కలిసి తమ వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ యువకులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు మలేషియా అధికారులతో పాటు భారత రాయబార కార్యాలయం విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు.
1: సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంపై బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ సంచాలకులు డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3,79,00,000 రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ది కృషి చేస్తున్నామని తెలిపారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి విద్యేశ్వరం మంచినీటి పథకానికి పనులు ప్రారంభించామని మంత్రి వివరిస్తూ
2: మన పాలకొల్లు పట్టణానికి మంచినీటి కోసం శాశ్వత పరిష్కారం కావాలని ఆ రోజు విద్యేశ్వరం నుంచి అంటే రాజమండ్రి నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా 200 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు పనులు ప్రారంభించాం. మళ్లీ మనం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మళ్లీ రాజమండ్రి ధవళేశ్వరం నుంచి డైరెక్ట్ గా మీకు మళ్లీ పైప్ లైన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రోడ్స్ డ్రైన్స్ 3,79,00,000 రూపాయలు గ్రాంట్ లో 10 కోట్ల రూపాయలు తెస్తా ఉన్నాం.
0: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని జాతీయ సమగ్రత గురించి తెలిపిన నవయుగ వైతాళికులు ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు జయంతి ఈరోజు. 1862 సెప్టెంబర్ 21వ తేదీన జన్మించిన ఆయన తన రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన గొప్ప సాహితీకారుల్లో ఒకరు. కన్యాశుల్కం, ముత్యాల నరాలు, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ వంటి రచనల ద్వారా సాంఘిక దురాచారాలపై రచనలు చేసిన సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు. ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. గురజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై భక్తులకు నిన్న దర్శనమిచ్చారు. దీనిపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి అందిస్తారు.
3: ఆరో రోజైన ఆదివారం రాత్రి మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడా వీధులు భక్తి పారవస్యంతో మారుమోగాయి. సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: తెలంగాణలోని కరీంనగర్ను మెరుగైన మౌలిక సదుపాయాలతో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కొత్త చెత్త సేకరణ రిక్షాలు, ఫాగింగ్ మిషన్లను మంత్రులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరీంనగర్లో పారిశుద్ధ్య నిర్వహణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని, నగర పరిశుభ్రతే లక్ష్యంగా ప్రతి డివిజన్కు ఒక చెత్త సేకరణ రిక్షాను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా మై భారత్ యోజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ సూచించారు. విజయనగరంలోని ఎస్ఎస్జే జూనియర్ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మై భారత్ విజయనగరం ఆధ్వర్యంలో మత్తు పదార్థరహిత యువత వికసిత సంకల్పం కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా యువతతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని ఉత్తర దక్షిణ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్

వాతావరణ కేంద్రం సూచించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో 2 కోట్ల 10 లక్షల రూపాయల అంచనా వేతులు నిర్మించనున్న బీటీ రహదారికి రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఊటగోరు రోడ్డు నుంచి ఎర్రగుంట మీదుగా తిరుమల దేవరపల్లి వరకు ఈ రహదారిని నిర్మించనున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ లో రక్షణ రంగ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గుజరాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: न्यूयॉर्क नगरं गमिष्यति ट्रम्पः अकथयत् यत् तेषां पार्श्वे पूर्णविनाशः आर्थिक प्रतिबन्धः सन्धिः च इति त्रयः विकल्पाः सन्ति। हौसी विद्रोहिणः अमेरिकी बलैः सह संग्रामं कर्तुं नैव स्वीकृतवन्तः। सुदीर्घकालस्य प्रतीक्षानन्तरं भव्य श्रीराम मन्दिरस्य निर्माणेन श्रीरामनगर्याम् अयोध्यायां नूतन स्वर्ण युगस्य अभ्युदयः सञ्जातः। कृत प्रयत्नेन अयोध्या पुनः एकदा वैश्विक धार्मिक पर्यटनस्य अथ सनातन धर्मस्य मुख्य केन्द्रम् अभवत्। सर्वोच्च न्यायालयस्य निर्णयेन मन्दिर निर्माणस्य मार्गः प्रशस्तः अभवत्। दीपोत्सव सदृशैः भव्य आयोजनैः च अस्याः सांस्कृतिक वैभवस्य पुनरुद्धारः साक्ष्यसिद्धः अभवत् इति वार्ताः।
1: आकाशवाणी మహబూబాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ ఎస్ పురుషోత్తం.
2: మహబూబాబాద్ జిల్లాలో అభివృద్ది, సంక్షేమం, పరిపాలన, విద్య, వ్యవసాయం, పట్టణ మౌలిక వసతులు, పోలీసు, సామాజిక రంగాలకు సంబంధించి పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రజలకు చేరేలా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా సమగ్ర అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ స్నేహ శబరీష్ వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమీక్షలు నిర్వహించారు. గృహ నిర్మాణం, రెవెన్యూ తదితర అంశాలపై అధికారులతో సమాపేశాలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేయాలని సూచించారు. వరంగల్ హన్మకొండ నియోజకవర్గాల్లో ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు హైదరాబాద్ తరహాలో ఇందిరమ్మ టవర్స్ నిర్మించి ఇస్తామని రాష్ట రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమాపేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కొన్ని జిల్లాలు, మండలాల్లో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న అధికారులను మందలించినట్లు తెలిపారు. దేశంలో మరే రాష్టంలో లేని విధంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. గ్రామ స్థాయిలో భూ సర్వే సందర్బంగా ఎదురయ్యే ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. 22A జాబితాలో అర్హత కలిగిన భూములు ఉంటే వాటిని పరిశీలించి జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువతకు పోలీసు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించే దిశగా మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్షల శిక్షణా శిబిరాన్ని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 67,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని, వచ్చే మార్చి నాటికి 100,000 ఉద్యోగాలను భర్తీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణపై రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టి సారించింది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో భూములు, సర్వీస్ అంశాలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకు కల్పించిన హక్కులు, రక్షణలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. పదోన్నతుల్లో రోస్టర్ రిజర్వేషన్లను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీలపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సంబంధిత కార్యక్రమాలకు తహసీల్దార్లు, ఎస్ఐలు, ఇతర శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు పంటల సాగుపై అధికారులు, ప్రజాప్రతినిధులు పలు సూచనలు చేశారు. రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ స్నేహ శబరీష్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్ తో కలిసి లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వ విప్ పంపిణీ చేశారు. కూరగాయలు, పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుతో పాటు గొర్రెల పెంపకం, పాడి పరిశ్రమ వంటి అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించాలని కోరారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు, ప్రతి వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ పాండ్లు ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలమట్టాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టణ మౌలిక వసతుల అభివృద్దికి కూడా చర్యలు కొనసాగుతున్నాయి. సుమారు 60 కోట్ల రూపాయలతో అంతర్గత రహదారులు, మురుగు కాల్వల నిర్మాణ పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

0: ప్రజలకు మెరుగైన రహదారులు, మురుగు కాల్వల సౌకర్యం కల్పించడంతో పాటు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మహబూబాబాద్ పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో బంధం చెరువును మినీ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ది చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అభివృద్ది పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ డాక్టర్ పి శబరీష్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో మన ఊరు మన బాధ్యత పేరుతో 2K రన్ ఫర్ డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలు, కళాశాలలకు చెందిన 1000 మందికి పైగా విద్యార్థులు, యువతీ యువకులు పాల్గొన్నారు.
1: మహబూబాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఎస్ పురుషోత్తం. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన, దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈ రోజు ఒక వర్క్ షాప్ నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్య శాఖ ఈ రోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్ లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పథకాలను సొంతం చేసుకుంది. ఇక వార్తలు వివరంగా. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్టపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్ లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారి స్వారి ప్రపంచ పునరుద్దరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్టపతి బ్రహ్మకుమారిస్ నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత, దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన వాతావరణ చర్యలు అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇటీవలి కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు ఈ చర్యల అవసరాన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన పర్యావరణ భవిష్యత్తు వాతావరణ గతిశీలత సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ప్రసంగిస్తూ వాతావరణ ప్రమాదం చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలలో భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాష్టపతి ఉద్ఘాటించారు. వాతావరణ మార్పులు ఆహార భద్రత, ఆరోగ్యం, జీవనోపాధిపై కూడా తీవ్ర పరిణామాలను కలిగిస్తున్నాయని అన్నారు. జీవ వైవిధ్య నష్టం, నీటి కొరత, భూక్షయం ఈ అసమతుల్యతలకు ఉదాహరణలని రాష్టపతి చెప్పారు.
3: विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है. इनकी यथासंभव रोकथाम और सामना करने के लिए स्थानीय, क्षेत्रीय और वैश्विक सभी स्तर पर स्टेक होल्डर्स के बीच सक्रिय सहयोग की सुदृढ़ आवश्यकता है.
2: సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన, దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్ షాప్ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్టంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమెరికాలోని న్యూయార్క్లో ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటన సందర్భంగా డాక్టర్ జయశంకర్ వివిధ బహుపాక్షిక, ద్వైపాక్షిక సమావేశాలకు కూడా హాజరవుతారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ

అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా, 14 రాష్టాలు భాగస్వామ్య రాష్టాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25 తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్య శాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహ అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్దక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మాదక ద్రవ్యరహిత భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే అంశంపై సీబీఎస్ఈ నిన్న ఒక టాకథాన్ను నిర్వహించింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, నివారణ, ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన ఎంపికల ప్రాముఖ్యత వంటి అంశాలపై చర్చించేందుకు నిపుణులు, విద్యావేత్తలు, విద్యార్థులు ఈ 45 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారని సీబీఎస్ఈ తెలిపింది. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్యార్థులను నేరుగా భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని సీబీఎస్ఈ పేర్కొంది. రాజస్థాన్ జోధ్పూర్లో భారత వైమానిక దళం, జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం సంయుక్తంగా వీర్ గార్డియన్ 2026 విన్యాసాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇరు దేశాల వైమానిక దళాధిపతులు ఏపీ సింగ్, టకేహిరో మొరిటాలో నిన్న స్వదేశీ యుద్ద విమానం తేజస్లో ప్రయాణించారు. ఒక ద్వైపాక్షిక విన్యాసంలో భాగంగా జేఏఎస్డీఎఫ్ యుద్ద విమానాలు భారత్ నుంచి కార్యకలాపాలు నిర్వహించడం ఇదే మొదటిసారి. భారత్ జపాన్ రక్షణ సంబంధాలలో ఇది ఒక ప్రధాన మైలురాయి అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభివర్ణించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో ఎలావెనిల్ వలరివన్, విదర్శ వినోద్, సోనం మస్కార్ల త్రయం రజత పతకాన్ని గెలుచుకోగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో జపాన్కు చెందిన హినాటా తైచి తర్వాత స్థానంలో నిలిచి ఎలావెనిల్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కొత్తగా చేర్చిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో సుచికా తరియల్ తన 3వ పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల సాంప్రదాయ ఎంఎంఏ 60 కేజీల ఈవెంట్లో తరియల్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఈరోజు 60 కిలోల సెమీఫైనల్లో తరియల్ సింగపూర్కు చెందిన టియో హుయ్ యూన్తో తలపడనుంది. క్రికెట్లో భారత మహిళల జట్టు బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్స్లోకి ప్రవేశించింది. భారత జట్టు ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బీహార్, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గొరలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శతాబ్దాల నిరీక్షణ అనంతరం రామమందిర నిర్మాణం అయోధ్యలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇది మతపరమైన పర్యాటకం, అభివృద్ది, ప్రపంచ పటంలో అయోధ్యకు ప్రముఖ స్థానాన్ని కల్పించింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల కృషితో అయోధ్య నూతన అభివృద్ది శిఖరానికి సాక్ష్యంగా నిలిచింది. సుప్రీంకోర్టు తీర్పు రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయగా దీపోత్సవ వేడుకల వంటి కార్యక్రమాలు అయోధ్య సాంస్కృతిక, మతపరమైన వైభవాన్ని పునరుద్దరించడంలో తోడ్పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన అనంతరం ఆ నగరం మతపరమైన పర్యాటకం, సనాతన సంస్కృతి అభివృద్దికి ప్రతీకగా ప్రపంచ వేదికపై క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. సౌదీ అరేబియాలోని తమ మిషన్ కోసం అమెరికా ఒక భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ఆ దేశంలో పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు తైఫ్, యాన్బు నగరాలకు చేసే
అన్ని అధికారి

వ్యక్తిగత ప్రయాణాలకు ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుందని పేర్కొన్నది. ప్రస్తుతం కొనసాగుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ ఆంక్షలు విధించినట్లు సౌదీ అరేబియాలోని అమెరికా మిషన్ పేర్కొంది. ఆ దేశంలోని అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలను పాటించాలని కోరింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్ షాప్ ను నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్ష సమాపేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు అల్జీమర్స్ వ్యాధి అవగాహన ప్రసంగం వింటారు.
1: మనిషి అంటేనే జ్ఞాపకాల సమూహారం. జ్ఞాపకాల తోడు లేకపోతే జీవితమే మోడుమారుతోంది. మన ప్రతి కదలిక, ప్రతి మాట, ప్రతి పని వీటితో ముడిపడిందే. అంతటి కీలకమైన జ్ఞాపకాలను సమూలంగా తుడిచిపెట్టేస్తోంది ఆల్జీమర్స్ అనే వ్యాధి. వృద్ధాప్యంలో దాడిచేసే ఇది కన్నవారిని, కట్టుకున్నవారిని గుర్తుపట్టలేని స్థితికి తీసుకొస్తోంది. తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే డిమోన్షియా రకాల్లో ఆల్జీమర్స్ ఒకటి. ఇది ప్రధానమైనది కూడా. డిమోన్షియా బాధితుల్లో దాదాపుగా 60-70% మందిలో కనిపించేది ఇదే. మరి ప్రపంచవ్యాప్తంగా 5.7 కోట్ల మంది డిమోన్షియాతో బాధపడుతుండగా వీరిలో 50 లక్షల మందికి పైగా మన దేశానికి చెందినవారే. వీరి సంఖ్య 2030 నాటికి 76 లక్షలకు చేరుకోవచ్చని అంచనా. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో నిజంగా ఇది కలవరం కలిగించే విషయమే అనుకోవచ్చు. ఎందుకంటే 65 సంవత్సరాల పైబడిన వారిలోనే ఆల్జీమర్స్ ఎక్కువగా కనబడుతోంది. ఇది శారీరకంగా కన్నా మానసికంగా, ప్రవర్తన పరంగానే ఎక్కువ ఇబ్బందులు సృష్టిస్తోంది. ఆల్జీమర్స్ బాధితుల్లో ఎక్కువ మంది ఎప్పుడో ఒకప్పుడు ఈ మానసిక ప్రవర్తన సమస్యల కోరల్లో చిక్కుకున్నవారే. ఇవి జబ్బుతో బాధపడేవారికే కాదు, కుటుంబానికి, కనిపెట్టుకునేవారికి చిక్కులు తెచ్చిపెడతాయి. అందువల్ల వీటి గురించి తెలుసుకుని ఉండడం మంచిది. లేకపోతే ఆల్జీమర్స్తో బాధపడేవారిని అపార్థం చేసుకోవడానికి దారితీస్తోంది, చెడు అభిప్రాయాలకు తావిస్తోంది. జబ్బు గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే ఆల్జీమర్స్ బాధితులను అంత బాగా అర్థం చేసుకోవడానికి, అలాగే మరింత అండగా నిలవడానికి తోడ్పడుతోంది. మున్ముందు ముంచుకొచ్చే మార్పులను ఎదుర్కొనేలా సన్నద్ధం చేస్తోంది. కాబట్టి డిమోన్షియా గురించి తెలుసుకోవాలి, అలాగే ఆల్జీమర్స్ గురించి కూడా తెలుసుకుని ఉంటే మంచిది. డిమోన్షియా ఆల్జీమర్స్ లో మెదడు కణాలు క్షీణించిపోతుండడం వల్ల క్రమంగా చాలా మార్పులు వస్తూ ఉంటాయి. మెదడులో ప్రభావితమైన భాగాన్ని బట్టి ఆయా లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. జ్ఞాపక శక్తి విషయంలో గ్రహణ సామర్థ్యాలు తగ్గడంతో పాటు ప్రవర్తన, మూడ్, వ్యక్తిత్వం సైతం మారిపోవడం గమనార్హం. కాబట్టే వీటిని డిమోన్షియాలో తలెత్తే ప్రవర్తన, మానసిక సమస్యల లక్షణాలని, సైకలాజికల్ సిస్టమ్స్ అని ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. డిమోన్షియా బాధితుల్లో 80-90% మంది 1-2 ప్రవర్తన, మానసిక సమస్యలతో సతమతమయ్యేవారే. నిర్ణయాలు తీసుకునే శక్తి సన్నగిల్లటం, చుట్టుపక్కల పరిసరాల మీద స్పృహ లేకపోవడం, తమ పనులతో ఇతరులకు కలిగే ఇబ్బందిని అర్థం చేసుకోకపోవడం వీటిని మరింత ఉధృతం చేయొచ్చు. చాలాసార్లు మతిమరుపు కన్నా ప్రవర్తన మార్పులే కుటుంబ సభ్యులకు ఇబ్బందికరంగా పరిణమిస్తాయి. మరిచిపోతే మరిచిపోయారు, కాని ఇవేం బాధలు అని చాలామంది వాపోవడం చూస్తూనే ఉంటాం. ప్రవర్తన మార్పుల్లో ప్రధానమైనవి ఇవే. సుమారుగా 60% మందిలో కనిపిస్తూ ఉంటాయి కోపం, ఉద్రిక్తత. కోపానికి కారణాలు చాలానే ఉండొచ్చు.

వీటిల్లో ముఖ్యమైనది అర్థం చేసుకోకపోవడం. ఆల్జీమర్స్ బాధితులు చెప్పేది ఇతరులకు సరిగ్గా అర్థం కాదు, ఇతరులు చెప్పేది వారికి అర్థం కాదు, చుట్టుప్రక్కల జరిగే సంఘటనలను అర్థం చేసుకోకపోవచ్చు. ఫలితంగా ఒక రకమైన ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. ఇది కోపానికి, ఉద్రిక్త స్వభావానికి దారితీస్తాయి. విసుగు, అసౌకర్యం ఇలాంటివి ఇందుకు కారణం కావచ్చు. మాటిమాటికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలని అనుకోవడం మరో సమస్య. ఎక్కడికి వెళ్లాలనేది తెలియదు, కారణమూ ఉండదు, అయినా బయటకు వెళ్లాలని తాపత్రయపడుతూ ఉంటారు. కొందరు అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు తిరుగుతూ ఉంటారు. కొందరు గుండ్రంగానూ తిరగొచ్చు, కొన్నిసార్లు కోపంతోనూ ఇలా చేస్తూ ఉంటారు. పాత విషయాలే ఎక్కువగా గుర్తవడం వల్ల ఇప్పుడు ఉంటున్న ఇల్లు తమది కాదని అనుకోవచ్చు. చిన్నప్పుడు ఊళ్ళో ఉన్న రోజులు తరచూ గుర్తుకు రావచ్చు. నా ఇల్లు అక్కడుంది, నన్ను ఇక్కడికి తెచ్చి పడేశారు, నా ఇంటికి తీసుకువెళ్లిపో అని కూడా వాదిస్తూ ఉంటారు. అక్కడెవరూ లేరని చెప్పినా పట్టించుకోరు. ఇంట్లో వాళ్లని గుర్తుపట్టలేకపోవడం వల్ల తమ వాళ్లంతా ఎక్కడికో వెళ్లిపోయారని భావిస్తూ ఉంటారు. తనను వాళ్ల దగ్గరికి తీసుకువెళ్లమని బతిమిలాడుతూ ఉంటారు. నేనే కొడుకునని, నేనే కుమార్తెనని చెప్పినా నమ్మరు. నా పిల్లలు ఎక్కడున్నారు, అక్కడికి తీసుకువెళ్లమని పదే పదే గొడవ చేస్తూ ఉంటారు. కొందరికి అనుమానాలు ఎక్కువ కావచ్చు. తమకెవరో హాని తలపెడుతున్నారని అనుకోవడం, తమ చోటును ఎవరో ఆక్రమిస్తున్నారని, ఎవరో తమను చంపేయాలని చూస్తున్నారని అనుకుంటారు. జీవిత భాగస్వాములను కూడా అనుమానిస్తూ ఉంటారు. గుర్తుండకపోవడం వల్ల చేసిన పనులే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. ఆల్జీమర్స్ లో కణతల వద్ద మెదడు ఎక్కువగా క్షీణిస్తోంది. ఇది భ్రమలకు దారితీస్తోంది. ఎవరో తమను పిలుస్తున్నారని, ఎదురుగా వచ్చి నిల్చున్నారని భ్రమపడుతూ ఉంటారు. వస్తువులు ఎవరో దొంగిలించారని ఆరోపిస్తూ ఉంటారు. కుంగుబాటు, ఆందోళన, కోపం మూలంగా రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టక సతమతమైపోతూ ఉంటారు. ఆల్జీమర్స్ మతిమరుపు ప్రత్యేకమైంది. ఇందులో ఒకటి రెండు రోజుల క్రింద చేసిన పనులు చూసిన మనుషులు ఎదుర్కొన్న ఘటనలేవి జ్ఞాపకముండవు, కాని పాత విషయాలు బాగానే గుర్తుంటాయి. ఆల్జీమర్స్ మూడు దశల్లో, తొలి, మధ్య, చివరి దశల్లోనూ ఉంటోంది. చివరి దశకు చేరుకోవడానికి ఐదారేళ్లు పడుతోంది. మధ్య దశలో అడుగు పెట్టాక క్రమంగా పాత విషయాలు కూడా గుర్తుకురావు. మాట్లాడేటప్పుడు సరైన పదాలు దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రాంతాలను, సమయాన్ని పోల్చుకోలేకపోవడం వల్ల తప్పిపోతూ ఉంటారు. క్రమంగా కుటుంబ సభ్యులను, సన్నిహిత బంధువులను, స్నేహితులను గుర్తించలేనంతగా మతిమరుపు తీవ్రమవుతోంది. ఆల్జీమర్స్ నియంత్రణలో మందుల కన్నా కనిపెట్టుకునేవారే కీలకం. జబ్బు ఒకసారి మొదలైతే నయమయ్యేది కాదు. అందువల్ల దీని బారిన పడ్డవారిని అర్థం చేసుకుని అండగా నిలవడం చాలా చాలా ముఖ్యం. వీరి ప్రవర్తనను అర్థం చేసుకుంటేనే నియంత్రించడం సాధ్యమవుతోంది. కాబట్టి కనిపెట్టుకునేవారికి శిక్షణ ఎంతో అవసరం. ఆల్జీమర్స్ బాధితులు ఏదైనా మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఆపేయకూడదు. అలా చేస్తే చిన్నచూపు చూస్తున్నారనే భావనతో చిరాకు, కోపం ముంచుకొస్తాయి. ముందుగా చెప్పేది పూర్తిగా వినాలి, తర్వాత నెమ్మదిగా నచ్చజెప్పాలి. స్పష్టంగా చెబితే చాలామంది వింటారు కూడా. ఉదాహరణకు, తమ ఊరుకు వెళతానని అన్నారనుకోండి, సరే అలాగే చేద్దామని చెప్పొచ్చు. దీంతో అప్పటికి ఆగిపోతారు. తర్వాత ఆ విషయం గుర్తుండదు కాబట్టి అక్కడితోనే మర్చిపోతారు. బయటకు పోదామని పట్టుబట్టే వారికి కాసేపు అలా తీసుకెళ్లి వస్తే శాంతపడతారు. తిననని మారాం చేసేవారిని కాసేపు అలాగే వదిలేసి తర్వాత తినమంటే వాళ్లే తింటారు. సున్నితంగా శరీరాన్ని మర్దన చేయడం, శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించటము వీరికి మేలు చేస్తాయి. రంగురంగు దారాలతో అల్లిన తొడుగులను చేతులకు తొడిగించవచ్చు. జంతువుల బొమ్మలను చేతికి ఇవ్వచ్చు. ఇవి కుదురుగా ఉండడానికి తోడ్పడతాయి. నిరాశ, నిస్పృహలకు లోనయ్యే వారికి కథల వంటివి చదివి వినిపించవచ్చు. ప్రశ్నలు అడిగేలా ప్రోత్సహించవచ్చు కూడా. ఆటలు ఆడించవచ్చు. దగ్గరుండి ఫజిల్స్ పూరించవచ్చు. పెంపుడు జంతువులతో గడిపేలా చూడొచ్చు. సంగీతం వినిపించటం, వ్యాయామం చేయడము ఉపయోగపడతాయి. కుంగుబాటు లక్షణాలు గలవారికి వ్యాయామం చేసేలా, నలుగురితో గడిపేలా, పనుల్లో మునిగిపోయేలా చూడడం మంచిది. వీరికి తొలిదశలో ప్రవర్తనను మార్చే కౌన్సిలింగ్ కూడా బాగా పనికొస్తోంది. ఒకచోట కుదురుగా ఉండకుండా అటూ ఇటూ తిరిగేవారికి నడక వ్యాయామంగానూ ఉపయోగపడుతోంది.
ఇది నిద్ర పట్టేలా, ఆరోగ్యం మెరుగుపడేలా, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.

0: చేస్తోంది. కాకపోతే ప్రమాదాలకు గురికాకుండా వీరిని ఓ కంట కనిపెట్టాలి. బయటకు వెళ్లాల్సిన అవసరం ఉందో లేదో తెలుసుకునేలా వివరించి చెబితే చాలా మంది ఆగిపోవచ్చు. వీలైతే స్మార్ట్ వాచ్ వంటి జీపీఎస్ పరికరాలను చేతికి ధరించేలా చూసుకోవాలి. రాత్రిపూట సరిగా నిద్రపట్టకపోయినట్లయితే ఆకలి దాహం వంటివేవైనా కారణమవుతున్నాయేమో ఆరా తీయాలి. సాయంత్రం వేళల్లో కాఫీ వంటివి ఇవ్వకూడదు. పడుకునే ముందు నీళ్లు ఎక్కువగా తాగకుండా చూసుకోవాలి. బాత్రూంకు వెళ్లి వచ్చాకే పడుకోబెట్టాలి. పడక గదిలో వెలుతురు తక్కువగా ఉండేలా చప్పుళ్లు లేకుండా చూసుకోవాలి. సాధారణంగా ఏదైనా మానసిక సమస్యను నిర్ధారిస్తే దానికి సంబంధించిన మందులు దీర్ఘకాలం ఇస్తూ ఉంటారు. కానీ ఆల్జీమర్స్ లో అలా కాదు. లక్షణాలు తరచూ మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఒకే మందు ఇవ్వడం కుదరదు. కుంగుబాటుకు యాంటీ డిప్రెసెంట్లు భ్రమలకు లోనవుతుంటే, యాంటీ సైకాటిక్స్ మానసిక స్థితి మారుతూ ఉంటే, మూడు స్టెబిలైజర్లు అలా ఆయా లక్షణాలు తీవ్రతను బట్టి మందులు మార్చాల్సి ఉంటోంది. ఏది ఏమైనా ఆల్జీమర్స్ కు గురైనట్లు మనకనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.
1: మీరింతవరకు అల్జైమర్స్ వ్యాధి అవగాహన ప్రసంగం విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
4: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
3: 9989679076.
4: మరొక నెంబర్ 7989701158.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట అన్నమయ్య చిత్రం నుండి ఎస్బి బాలసుబ్రహ్మణ్యం రేణుక శ్రీలేఖ పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: భక్త తుకారాం చిత్రం కోసం పి ఆది నారాయణరావు సంగీత నిర్వహణలో ఘంటసాల పాడిన పాట

ఇప్పుడు వినబోతున్న పాట చక్రవర్తి సంగీత నిర్వహణలో మోదుకూరి జాన్సన్ గీత రచన చేయగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట చిత్రం భోగభాగ్యాలు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్త ఉడం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

విజ్ఞాన వీచికల కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి సృష్టించే వింతల్లో తెల్లటి అడవి జంతువులు అత్యంత అరుదైనవి. జంతువుల చర్మము, ఈకలు కళ్ళ రంగుకు కారణమయ్యే మెలనిన్ అనే పిగ్మెంటు లోపించడం వలన ఈ అల్బినిజం అనే జన్యుపరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివలన జంతువులు పూర్తిగా తెల్లగా కనిపిస్తాయి. మరికొన్ని జంతువులు ల్యూసిస్టిక్ అనే కండిషన్ వలన కూడా తెల్లగా మారుతూ ఉంటాయి. ఇందులో వాటి ఒంటి రంగు తగ్గిన కళ్ళ రంగు మాత్రం మామూలుగానే ఉంటుంది. భారతదేశంలోని కొన్ని అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలలో ఇలాంటి అసాధారణమైన తెల్లటి జంతువులు అప్పుడప్పుడు కనిపిస్తూ పర్యాటకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. మన దేశంలో ఇలాంటి అరుదైన జంతువులు కనిపించే 7 ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కర్ణాటకలోని కాబిని అడవి, దీనిలో అరుదైన తెల్లటి గౌర్ అంటే భారతీయ అడవి దున్న, దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది కర్ణాటకలోని కాబిని అడవి. దీనికి ప్రజలు గోల్డెన్ బుల్ అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. ఇది నిజమైన అల్బినో కాకపోయినప్పటికీ దీనికున్నటువంటి అరుదైన రంగు కారణంగా భారతదేశంలోనే అత్యధికంగా ఫోటోలు తీసిన అడవి జంతువుల్లో ఒకటిగా నిలిచింది. కాబిని కేవలము ఈ తెల్లటి జంతువులకే కాదు, ఏనుగులు, చిరుతపులులు, రకరకాల పక్షులకు కూడా ప్రసిద్ధి చెందింది. కాబిని పక్కన్నే ఉండే నాగర్ హోలే టైగర్ రిజర్వులో కూడా గత కొన్నేళ్లుగా అసాధారణమైనటువంటి తెల్లటి గౌర్లు అంటే తెల్లటి దుప్పులు కనిపించినట్లు రికార్డులు ఉన్నాయి. ఇక్కడ దట్టమైన అడవులు, విశాలమైన గడ్డి భూములు పర్యాటకులకు బెస్ట్ వైల్డ్ లైఫ్ సఫారీ అనుభూతిని కలిగిస్తాయి. ఇక కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వులో ల్యూసిస్టిక్ కండిషన్ ఉన్న అరుదైనటువంటి తెల్లటి గౌర్లు కనిపిస్తాయి. పశ్చిమ కనుమల్లోని దట్టమైన

0: పచ్చని అడవుల మధ్య ఈ తెల్లటి జంతువులు తిరుగుతూ ఉంటే చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. పెరియార్ సరస్సులో బోటు షికార్ చేసేటప్పుడు ఏనుగులు, సాంబార్ దుప్పులు, అనేకమైనటువంటి పక్షి జాతులను కూడా మనము చూడవచ్చు. అదేవిధంగా అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో కూడా అప్పుడప్పుడు అసాధారణమైనటువంటి తెల్లటి హగ్డీర్, ఇతర తెల్లటి జంతువులు కూడా కనిపిస్తాయి. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కజిరంగా భారతదేశంలోని అత్యంత సంపన్నమైనటువంటి వన్యప్రాణుల నివాసాలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇక రాజస్థాన్లోని కియోలాడియో నేషనల్ పార్కులో పక్షి ప్రేమికులు అప్పుడప్పుడు తెల్లటి నెమళ్లను, తెల్లటి నీటి పక్షులను చూసినట్లు చెబుతున్నారు. పక్షుల్లో కనిపించే ఈ తెలుపు రంగు అంతా అల్బినో కాదు, అందులో చాలా వరకు ల్యూసిస్టిక్ లేదా ప్రత్యేకంగా పెంచబడినవి అయి ఉండవచ్చు. అప్పటికీ ఈ దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక మరోవైపు ఒరిస్సాలో బీతర్కనికా నేషనల్ పార్క్ మడ అడవుల పర్యావరణ వ్యవస్థకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తెల్లటి లేదా పాక్షికంగా అల్బినో రంగులో ఉన్న తాబేళ్లు, ఇతర సరీసృపాలు కనిపిస్తాయి. ఈ పార్కు ఉప్పునీటి మొసళ్ళు, తీర ప్రాంత జీవ వైవిధ్యానికి చాలా ఫేమస్. ఇక రాజస్థాన్లోని రణతంబోర్ నేషనల్ పార్కులో తెల్లటి దుప్పులు, ఇతర అసాధారణ రంగులు ఉండే జంతువుల ఫోటోలను అప్పుడప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ కెమెరాల్లో బంధించారు. ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. రణతంబోర్ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటిగా నిలిచింది. భారతదేశపు అత్యంత పురాతన జాతీయ ఉద్యానవనమైన ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో కూడా గత కొన్నేళ్లుగా అసాధారణమైనటువంటి తెల్లటి దుప్పులు, పక్షులు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి వైవిధ్యమైన వాతావరణం పులులు, ఏనుగులు, చిరుతపులులు, మొసళ్లతో సహా 600 కంటే ఎక్కువ పక్షి జాతులకు ఆశ్రయాన్ని కల్పిస్తోంది. విన్నారు కదా, అడవి జంతువుల్లో తెల్లని వాటిని చూసినప్పుడు ఇవి ఒక రకమైన జంతువులేమో అని అనుకుంటూ ఉంటాం. కాని వాటిల్లో మెలనిన్ అనే పిగ్మెంట్ లోపించటం వలన ఈ అల్బినిజం అనే జన్యుపరమైన పరిస్థితి ఏర్పడుతుందట. అంతేకాదండి, ల్యూసిస్టిక్ అనే కండిషన్ వలన కూడా ఇవి తెల్లగా మారుతూ ఉంటాయట.
1: మూత్రంతో రాకెట్ ఇంధనం. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. రాకెట్ ఇంధనం ఔషధాల్లో వాడే హైడ్రోజన్ రసాయనాన్ని యూరియా నుంచి ఉత్పత్తి చేసే సరికొత్త విధానాన్ని ఆస్ట్రేలియాలోని అడిలైడ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీంతో ఈ రసాయనాన్ని పర్యావరణ రహిత మార్గంలో ఉత్పత్తి చేయడానికి మార్గం దొరికినట్లయింది. ఈ విధానంలో మానవ మూత్రం, వ్యర్థ జలాల నుంచి సేకరించిన యూరియాను కూడా ఉపయోగిస్తారు. సంప్రదాయ హైడ్రోజన్ ఉత్పత్తిలో పర్యావరణ ఆర్థిక పరమైన సవాళ్లున్నాయి. ప్రస్తుతమున్న విధానాల్లో ప్రమాదకరమైన రసాయనాలు, భారీ పరిమాణంలో విద్యుత్ అవసరం, హైడ్రోజన్ను హరిత విధానాల్లో ఉత్పత్తి చేసేందుకు అడిలైట్ వర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. వీరు రూపొందించిన ప్రక్రియకు యూరియా ఆధారం. అది మానవ మూత్రంలో సహజ సిద్ధంగానే పుష్కలంగా ఉంటుంది. ఇందులో విద్యుత్ రసాయన చర్యను ఉపయోగించారు. ఈ ప్రక్రియలో సాధారణ ఉప్పు, సోడియం క్లోరైడ్ కూడా కీలక పాత్ర పోషించింది. అది క్లోరిన్ సంబంధ రసాయనాలను సృష్టిస్తుంది. అవి ఎలక్ట్రోడ్ ఉపరితలానికి అతుక్కుపోతాయి. ఈ రసాయనాలు యూరియాతో చర్య జరిపి ఎన్క్లోరో యూరియాను ఏర్పరుస్తాయి. ఇది ఆ తర్వాత హైడ్రోలసిస్ అనే చిన్నపాటి ప్రక్రియ ద్వారా హైడ్రోజన్గా మారుతుంది. దీన్ని పారిశ్రామిక స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి మరికొన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వజ్రం చాలా విలువైంది.

శాస్త్రీయ కోణంలో చూసినప్పుడు దానికి అనేక సానుకూల లక్షణాలున్నాయి. అయితే భౌతికంగా మార్పులకు గురి చేసినప్పుడు ఇది విద్యుత్ను ఉత్పత్తి చేయలేదు. ఈ లోపం కారణంగా ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో దాన్ని విరివిగా ఉపయోగించడం కుదరడం లేదు. హాంకాంగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ లోపాన్ని అధిగమించారు. దాదాపు శతాబ్ద కాలంగా వజ్రాలను నాన్ పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్గా వర్గీకరిస్తున్నారు. అంటే భౌతికంగా మార్పులకు గురి చేసినప్పుడు అది విద్యుత్ వోల్టేజ్ని ఉత్పత్తి చేయదు. అందువల్ల అసాధారణ దృఢత్వం, ఉష్ణగ్రాహకత వంటి అనేక అద్భుత లక్షణాలు ఉన్నప్పటికీ మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సాధనాల్లో ఇతర పిజో ఎలక్ట్రిక్ పదార్థాలకు నిర్మాణపరమైన తోడ్పాటు అందించడానికే వజ్రం పరిమితమైంది. అసాధారణ పరిస్థితుల మధ్య వజ్రం ఎలా వ్యవహరిస్తుందన్నది శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇందుకోసం వారు అత్యంత పలుచటి, ఎటుపడితే అటు వంగే సామర్థ్యమున్న పాలీక్రిస్టల్ డైమండ్ పొరను ఉత్పత్తి చేశారు. ఆ తర్వాత దాన్ని అటూ ఇటూ వంచి చూశారు. ఈ క్రమంలో అది స్థిరమైన వోల్టేజీకి సంకేతాలను వెలువరించింది. అంటే దీనికి పిజో ఎలక్ట్రిక్ సామర్థ్యం ఉన్నట్లు స్పష్టమైందన్నమాట. ఈ అనూహ్య ఆవిష్కారంతో వజ్రంతో పనిచేసే సెన్సార్లు, చిన్నపాటి విద్యుత్ వ్యవస్థలు, వైద్య ఇంప్లాంట్లకు మార్గం సుగమమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

0: మీరింతవరకు విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఈనాటి మా ప్రసారంలో సాయంత్రం 7:15 ప్రసారమయ్యే మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం ఈనాటి కార్యక్రమంలో కిశోర వయస్సులో ఆహార నియమాలు పరిచయ కార్యక్రమం వింటారు. మిశ్రమ పంటలు అనేక లాభాలు ప్రసంగం వింటారు. ఇంకా జానపద గేయాలు వింటారు. ఇక రాత్రి 8 గంటలకు తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలమైన సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా వినండి సమాచార ప్రభాత్.

0: ఆకాశవాణి విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
1: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఈ సంస్థ కార్యాలయాల్లో 225 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 జర్నలిస్ట్ హిందీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి తాజాగా ప్రకటన విడుదల చేయబడింది. మొత్తం పోస్టుల్లో అన్ రిజర్వ్డ్ 79, ఈడబ్ల్యూఎస్లకు 24, ఓబీసీలకు 69, ఎస్సీలకు 34, ఎస్టీలకు 19 ఖాళీలు కేటాయించబడ్డాయి. వీటికి అదనంగా దివ్యాంగుల కోసం మరొక 12 పోస్టులు, జర్నలిస్ట్ 11 పోస్టులు, హిందీ ఆఫీసర్ ఒక పోస్టు ఖాళీగా ఉంది. ఈ అదనపు పోస్టులను హారిజంటల్ రిజర్వేషన్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ, పీజీ, హిందీ మాస్టర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలతో పాటు ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపడతారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 200 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ, పీజీ పాస్ అయి ఉండాలి. 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు 55% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హిందీ ఆఫీసర్లు 25 ఖాళీలు ఉన్నాయి. 60% మార్కులతో ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్టుగా హిందీలో మాస్టర్స్ డిగ్రీ తప్పకుండా చదివి ఉండాలి. లేదంటే హిందీ తప్పనిసరి సబ్జెక్టుగా ఇంగ్లీష్ మీడియంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 55% మార్కులు వస్తే సరిపోతుంది. పోస్టును అనుసరించి 3 దశల్లో జరిగే ఆన్లైన్ ప్రిలిమ్స్, మెయిన్స్ డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షలు నిర్వహించి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 2 పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్ష ఒకే విధంగా ఉంటుంది. మెయిన్స్ పరీక్ష మాత్రం హిందీ ఆఫీసర్లకు వేరుగా నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు ఉంటుంది. వ్యవధి 120 నిమిషాలు ఇస్తారు. ప్రిలిమ్స్, మెయిన్ సిలబస్ దాదాపు ఒకటే కావడం అభ్యర్థులకు కలిసొచ్చే అవకాశంగా చెప్పుకోవచ్చు. సిలబస్ అదే అయినప్పటికీ ప్రిలిమ్స్ లో ప్రశ్నలు కొంచెం తేలికగాను, మెయిన్స్ లో ప్రశ్నలు కాస్త కఠినంగాను ఉండే అవకాశం ఉంది. అందువలన ముందుగా ప్రిలిమ్స్ తో అర్హత కోసం ప్రాథమిక అంశాలపై బాగా దృష్టి సారించాలి. ఆ స్థాయిలోనే వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే మంచిది. అభ్యర్థుల వయసు 30 జూన్ 2026 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు ఎన్సీఎల్లకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు ఇచ్చారు. దరఖాస్తు ఫీజుగా 1000 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు 250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులకు 82485 రూపాయల నుంచి 156745 రూపాయల మూల వేతనానికి అదనంగా ఎన్పీఎస్, గ్రాట్యుటీ, ఎల్టీఎస్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, వైద్య సదుపాయాలు కల్పించబడతాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్షను 22 అక్టోబర్ 2026, మెయిన్స్ పరీక్షను 30 నవంబర్ 2026 నిర్వహిస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపడానికి వెబ్సైట్ చిరునామా https://uiic.co.in https://uiic.co.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు ఆన్లైన్లో పంపడానికి ఆఖరు తేదీ

0: సెప్టెంబర్ 28, 2026.
1: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

ఈనాటి కార్యక్రమంలో మన మొదటి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకట్రాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, ఇంకా చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండేటి రాములు, నాగమణి, చందు, శ్రావణి, పర్ణిక, బాలకృష్ణ, భానుశ్రీ, స్వరూప, నాగయ్య వీరంతా వినిపించమంటున్న పాట రాజకుమార్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. మరి మేర్కొన్నట్టుగా రాజకుమార్ చిత్రం నుంచి ఈ పాట

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇళయరాజా సంగీతం అందించిన అంజలి చిత్రం నుండి జానకి పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, సాయినగర్ వనస్థలీపురం హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్ మరి మీరంతా కోరినట్టుగా అంజలి చిత్రం నుంచి ఈ పాట

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఈనాటి మా ప్రసారంలో ఉదయం 9 గంటలకు తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవ ప్రత్యక్ష ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. శ్రోతలు కిన్నర లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మన తర్వాత ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరంతా వినిపించమంటున్న పాట రాజా విక్రమార్క చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం రాజ్కోటి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ఇల్లన్న కాలేజ్ కళాసి బస్తీ నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణ చక్రవర్తి యాదవ్, అనుష, మారెపల్లి కుమారస్వామి, సరోజ, ఇంకా దూడం ఉమాశంకర్, రజిత, కవిత, గట్టికల్లు శ్రీనివాస్ యాదవ్, పింకీ, జాడి పెంటయ్య, మురళీధర్ భూతాడ, జుగల్ కిషోర్, కండెల్వాల్, బిందు, నరహరి నాయక్, వెంకట్రాజ, వీరంతా కోరుతున్న పాట గోపాలుడు భూపాలుడు చిత్రం నుంచి ఘంటసాల జానకి పడిన పాట. మరి

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరింతవరకు శ్రోతలు ఉత్తరాయణ ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలంల సమయం 9 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతుంది.

0: సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ కె రామానుజాచార్యులు. వినండి సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారి హిరణ్మయ వపురుద్ధృత శంఖ చక్ర అని సూర్యనారాయణమూర్తిని సూర్యప్రభా వాహనంలో దర్శనమిస్తున్నటువంటి వెంకటేశ్వర పరబ్రహ్మను ప్రార్థన చేసుకుంటూ ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ పరమపావనమైన ఈ తిరుమల క్షేత్రంలో మహిమాన్వితమైన శ్రీవారి ప్రధాన బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు సూర్యప్రభా వాహనంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని చెప్పుకోవడం కోసం మనం అందరం సమావేశమవుతూ ఉన్నాం. సూర్యుడు అన్నేసరికల్లా ఆరోగ్య ప్రదాత, లేక రోగాన్ని పోగొట్టేవాడు, సంపదలను ఇచ్చేవాడు, అధికారాన్ని ఇచ్చేవాడు అని మనందరికీ తెలుసు. ఇక్కడ ఆరోగ్యం అంటే ఏమిటి అంటే రోగం లేకపోవడం అని అనుకోవచ్చు. రోగం దేనివల్ల పుడుతుంది అంటే పాపము వల్ల పుడుతుంది. ఎన్నో జన్మలలో చేసినటువంటి పాప ప్రభావం వల్ల ఈ జన్మలో మనం రోగాలను, ఆ రోగాల వల్ల కలిగేటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈ రోగం పూర్తిగా నయమవ్వాలి అంటే ఆ పాపములు పోవాలి. పాపములు పోవాలి అంటే ఏం చేయాలి? పాపములు పోగొట్టేవాడు ఎవరు అన్నట్లయితే ఆయనే తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి. భగవంతుడికి పేర్లు తల్లిదండ్రులు పెట్టలేదు. వాళ్ళ యొక్క అసాధారణమైన చర్యను దృష్టిలో పెట్టుకుని మనమే ఆయన ఆ విధంగా సంబోధిస్తూ ఉంటాం. మన యొక్క పాపాలను పోగొట్టేవాడు కనుక వేంకటతి ఇది వెంకట అంటారు. అలా మన యొక్క పాపాలను పోగొట్టి మన యొక్క ఆ రోగాలను, ఆ పాప ప్రభావం వల్ల వచ్చేటువంటి రోగాలను పోగొట్టి మనకు సుఖాన్ని సుఖాన్ని అనుగ్రహించేవాడు కనుక ఆయన వెంకటనాయక అని పిలుస్తున్నాడు. తన యొక్క ఈ తత్వాన్ని తెలియజేయడం కోసమే ఈనాడు సూర్యప్రభా వాహనంలో ఆయన మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఏ వాహనం తక్కువది కాదు, ఏ వాహనానికి ఆ వాహనమే గొప్పది. మనం వెనకడికి చెప్పుకున్నాం భాగవతంలో భూషణాయుధలింగాఖ్యాహ ధత్తే శక్తిస్వమాయ అని ఒక మాట ఉంది. పరమాత్మను మోయగలిగినవి, పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందగలిగినవి, పరమాత్మ మీద ఉండగలిగినవి పరమాత్మ తప్ప మరొకటి కాదు. మనకంటే గొప్పది కదా మన మెళ్ళో ఉంటుంది, మనకంటే బరువైనదే కదా మనను మోస్తుంది. ఈ విధంగా పరమాత్మను మోయగలిగినవి పరమాత్మ స్వరూపమే, అవి వేదస్వరూపములే. ఆ వేదములు గరుత్మంతుడు ఎలాగో సూర్యుడు కూడా వేదస్వరూపుడే. దీంట్లో విప్రతిపత్తే లేదు, సందేహమే లేదు. కనుకనే ఆయనకు సూర్య అని పేరు. సూర్య అంటే సృష్టి ఈరయతి ఇది సూర్య, మంచిగా బుద్ధులను ప్రచోదింపజేసేవాడు అని అర్థం. మానవ అభ్యున్నతికి లేక పతనానికి మూల కారణం తెలివే. ఆ తెలివి సక్రమంగా ఉన్నట్లయితే, ఆ తెలివి అనుగుణంగా తను వ్యవహరిస్తూ ఉన్నట్లయితే, శారీరక శ్రమ చేస్తూ ఉన్నట్లయితే అతను అభ్యున్నతిని పొందుతూ ఉంటాడు. తెలివితో పాటు ప్రయత్నం కూడా ఉండాలి, అభ్యున్నతిని పొందుతూ ఉంటాడు. ఆ తెలివి లేకపోతే, లేక ఆ తెలివి దుర్మార్గంగా ఉన్నట్లయితే, దుర్మార్గానుగుణమైన చర్యలు ఉన్నట్లయితే అతనే పతనానికి పోతూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు. తెలిసి అభ్యున్నతికి పతనానికి మూల కారణం తెలివే. ఆ తెలివే సక్రమంగా ఉండాలి అంటే అక్కడ భగవంతుడు తప్ప మరొక మార్గం లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, మత్తస్మృతి జ్ఞానమపోహనంచ, నా యొక్క అనుగ్రహం ఉంటేనే మీకు జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, ఆ తెలుసుకున్నది గుర్తు వస్తుంది. నా యొక్క అనుగ్రహం లేకపోతే తెలివి రాదు, ఒకవేళ వెనకడికి ఉన్నది గుర్తుకు రాదు, కాబట్టి నన్ను ఆశ్రయించడం తప్ప మీరు చేయగలిగింది లేదు అని కూడా చెప్పాడు ఆయన. శరణాగతిని పొందండి అని కూడా చెప్పాడు. కాబట్టి మన యొక్క బుద్ధులు సక్రమంగా ప్రసరింపజేయాలి అన్నట్లయితే ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్ప మరొకటి లేదు. కనుకనే ఎందరో మహర్షులు అందరూ కూడా సూర్యుణ్ణి ఉపాసన చేశారు. చతుర్ముఖ బ్రహ్మ గారు శ్రీమన్ మహావిష్ణు యొక్క నాభికమల నుంచి ఆవిర్భవించారు. ఆవిర్భవించిన తర్వాత ఆయనకేమీ కనిపించడం లేదు. తాను కూర్చున్న పద్మం తప్ప ఆ పద్మం ఎక్కడుందో కూడా తెలియట్లేదు.

0: ఒక మాట వినింది, తపస్సు చెయ్యి అనే మాట, తపస్సు చెయ్యి అనే మాట వినిపించింది, తప అనే మాట వినిపించింది. ఈ అక్షరాలని తిప్పి చెబితే పత అని వస్తుంది, పడిపో అని. తప అంటే అభ్యున్నతికి వెళ్ళు అని. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఎవరైతే నా యొక్క బుద్ధులను సక్రమంగా ప్రచోదింపచేస్తూ ఉన్నాడో అతనికి నమస్కారము అనే ఒక మంత్రాన్ని ఆయన ధ్యానం చేశాడు. ఇదే గాయత్రి జపం, ఇదే సూర్యోపాసన. ఇటువంటి సూర్యోపాసన మానవులందరూ చేయవలసిందే కాదు, జీవులందరూ చేయవలసిందే. దేవతలు చేస్తున్నారు, మనుష్యులు చేయాలి, రాక్షసులు చేశారు. ఎవరైతే సక్రమంగా చేశారో వాళ్ళు అభ్యున్నతిని పొందారు. ప్రహ్లాదుడు సక్రమంగా రాక్షస జాతిలో పుట్టినప్పటికీ కూడా సక్రమంగా బుద్ధులను ప్రచోదింపచేయించుకున్నాడు. అతని యొక్క బుద్ధులు సక్రమంగా ప్రసరింపాయి, బుద్ధులు సక్రమంగా ఉన్నాయి, తద్వారా అతని చర్యలు సక్రమంగా ఉన్నాయి, తద్వారా పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. తారకాసురుడు మొదట్లో సక్రమంగా ఉన్నప్పటికీ కూడా తన యొక్క బుద్ధులను పెడదారిన పెట్టించాడు, కాబట్టి అతను రాక్షసుడయ్యాడు, అతన్ని సంహరించవలసి వచ్చింది. ఈ విధంగా అందరూ కూడా సూర్యోపాసన చేయాలి. ఇక్కడ లింగ వ్యత్యాసం కానీ వర్ణ వ్యత్యాసం కానీ ఏమీ లేవు, అందరికీ కూడా సూర్యోపాసన మన సనాతన ధర్మం సనాతన ధర్మం చెప్పింది. అందులో భాగంగా కొంతమందికి మంత్రపూర్వకంగా చేయమనుంది, కొంతమందికి శ్లోకరూపకంగా చేయమనుంది. ఎవరైతే సూర్యుని ఉపాసన చేస్తారో ఆ సూర్యనారాయణ స్వరూపంగా ప్రకాశించేటువంటి పరమాత్మను ఉపాసిస్తారో, వెంకటరమణ స్వామిని ఆశ్రయిస్తారో, వారికి సద్బుద్ధులు ఉంటాయి. అటువంటి సద్బుద్ధిని ఆయన మనకి అనుగ్రహించాలి అని ప్రార్థన చేసుకుంటూ మరిన్ని విషయాలను మనం కోగంటి రామానుజాచార్యుల వారి ద్వారా తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు స్వామి. జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. చక్కనైనటువంటి ఏడు గుర్రములు కట్టినటువంటి సూర్యప్రభ వాహనంలో త్రివేంకట విభుడు తాను మూలమూర్తిలాగా భాసిస్తూ మనకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ వాహనాన్ని పరికించినట్లయితే స్వామివారి యొక్క ఆ సూర్యప్రభ సువర్ణ ఖచితమైనటువంటి ప్రభతోటి ఆ వాహనం వెలుగొందుతూ ఉన్నది. ఆ ప్రభ మధ్యలో మరి యొక్క సూర్యునిలాగా కోటి సూర్య ప్రభాభాసమైనటువంటి కాంతితోటి త్రివేంకట విభుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు గోచరిస్తూ ఉన్నాడు. ఎర్రనైనటువంటి ఒక పెద్ద గజమాల, ఆ గజమాలల కింద తెల్లనైనటువంటి మల్లెపూలు, దాని కింద స్వామివారి యొక్క కొప్పు, ఆ మధ్యలో అనంతరత్న ప్రభాభాసితమైనటువంటి ఆభరణములతోటి వివిధ అలంకార విభూషితుడైనటువంటి స్వామివారు పచ్చలు కెంపులు పొదిగబడినటువంటి కిరీటమును ధరించి శంఖచక్రములను ధరించినటువంటి వాడై కటివరద హస్తములతోటి భాసిల్లుతూ భక్తులను అనుగ్రహించడానికి, భక్తులకు వరమివ్వడానికే తాను సూర్యప్రభలో వేయించేసినట్లుగా తిరువాడ విధిలో విహరిస్తూ ఉంటే, మరి ఆ వాహనము ముందు భజనలు, కోలాటము, నృత్యములు మొదలైనటువంటి ఆయా ప్రాంతములకు సంబంధించిన ఆ సంప్రదాయ నృత్యములతోటి స్వామివారిని కీర్తిస్తూ కలవు కలశ చిత్తానాం గతిర్ గోవింద కీర్తనం అన్నట్లుగా గోవిందనామ స్మరణతోటి స్వామివారిని కీర్తిస్తూ వారు మునుముందుకు సాగుతూ స్వామివారిని ఆహ్వానిస్తూ ఉంటే, మరింతగా మరి జీయర్ స్వామి వారు వారి యొక్క పరివారంతో మధురమైనటువంటి దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ స్వామివారిని మునుముందుకు ఆహ్వానిస్తూ ఉంటే సూర్యప్రభలో చేరినటువంటి స్వామి, సూర్యప్రభలో ఉన్నటువంటి స్వామి మరి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అన్నట్లుగా మరి సువర్ణ ఖచితమైనటువంటి ఆ ప్రభలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ప్రియమిచ్చేత్ హుతాశనాత్, జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్ అని చెప్పినట్లుగా మరి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆరోగ్య ప్రదాతగా సూర్యుడు ప్రత్యక్ష దైవంగా ఉన్నారు. అందుకనే చెబుతారు ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కో తత్ర సాక్షిణం అని చెప్పి, జ్యోతిషాది శాస్త్రములన్నీ కూడా ప్రత్యక్షములు వాస్తవములు అని చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్షి ఆ సూర్యభగవానుడే. మరి అటువంటి సూర్యభగవానుడిలో ఉన్నటువంటి స్వామిని చూడటము, ధ్యానించడము ఎంతో పుణ్యదాయకము, అదేవిధంగా సిద్ధిని పొందించినటువంటి విషయము. అందుకే అన్నారు కదా ఇంతకుముందు చెప్పినట్టుగా, ఎటువంటి నారాయణుణ్ణి ధ్యానించాలి అంటే జయస్సదా సవితృ మండల మధ్యవర్తి అని అంటూ, సూర్యమండలవర్తి అయినటువంటి నారాయణుణ్ణి, శంఖచక్రధారి అయినటువంటి నారాయణుణ్ణి అలాగా ధ్యానించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా

0: కలుగుతుంది అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు సూర్యునికి మరి వెంకట విభునికి కూడా చాలా దగ్గర సామ్యం అనేది ఉన్నది. మరి సూర్యుడు ఏడు గుర్రాల మీద విహరిస్తూ ఉంటే, ఏడు గుర్రాల మీద పయనిస్తూ ఉంటే వెంకటేశ్వరుడు ఏడు కొండల మీద కొలువు తీరి ఉన్నాడు. అంతేకాదు సూర్యుని యొక్క రథం బంగారు కాంతులతోటి ఉంటుంది. మరి శ్రీనివాసుడు కూడా బంగారు రథం మీద ఊరేగాడు నిన్ననే. ఏడేడు లోకాలకి కూడా తన కాంతి చేత వెలుగును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు సమస్తమైనటువంటి భువనములకు కూడా తన అనుగ్రహము చేత ఉజ్జీవింపజేసేటటువంటి వాడు ఏడు కొండల వాడు శ్రీనివాసుడు. మరి సరస్సులలో ఉన్నటువంటి పద్మాలను వికసింపజేసేటటువంటి వాడు సూర్యభగవానుడు అయితే, మనస్సు మన భక్తుల యొక్క మనస్సులలో జ్ఞానదీపాన్ని వికసింపజేసేటటువంటి వాడు శ్రీనివాస పరబ్రహ్మ. అంతేకాదు కద్రువ కశ్యపుడు వారి బిడ్డ అయినటువంటి అనూరుడు సూర్యుడికి రథసారథిగా ఉంటే, వారి యొక్క కుమారుడైనటువంటి గరుత్మంతుడే వెంకటేశ్వర స్వామి వారికి కూడా మరి రథముగా ఉండి ప్రధానమైనటువంటి వాహనంగా ఉన్నాడు. అంతేకాదు సంజ్ఞ ఛాయ అనే ఇరువురిని ఉభయదేవేరులుగా కలిగినటువంటి వాడు సూర్యుడు అయితే, శ్రీదేవి భూదేవి అనే ఇరుదేవేరులు ఉభయదేవేరులు కలిగినటువంటి వాడు శ్రీనివాసుడు. ఈ విధంగా గాయత్రి బృహతి ఉష్టిక్ జగతి త్రిష్టు పంక్తి అనుష్టుప్ అనే పేర్లు కలిగినటువంటి ఏడు గుర్రాలు కలిగిన రథం మీద స్వామివారు ఆ సూర్యభగవానుడు విహరిస్తూ ఉంటే, సూర్య జయంతి అనేటువంటి రథసప్తమి రోజున మరి సూర్యప్రభ చిన్నశైల వాహనము, గరుడ వాహనము, హనుమద్వాహనము, కల్పవృక్షము, సర్వభూపాలము, చంద్రప్రభ అనే ఏడు వాహనాల మీద శ్రీనివాస పరంబ్రహ్మ ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి కూడా అనేకమైనటువంటి విషయములు, అనేక రకాలైనటువంటి సామ్యములు మనకు గోచరిస్తూ ఉంటాయి. అందుకనే కలియుగ ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవానుణ్ణి అధిష్ఠించి మనకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు సూర్య గమనము ద్వారా మనము మన జీవితంలో ఎన్ని కష్టములు వచ్చినా, ఏ సౌకర్యము లేకపోయినా సరే ధైర్యంగా ముందుకు సాగాలనే విషయాన్ని సూర్యుడు తన గమనముతోటి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాగా అంటే, రహస్యేకం చక్రం భుజగమయమితురగా అని అంటూ, సూర్యుని యొక్క రథానికి ఉన్నటువంటి చక్రములు ఎన్ని? ఒకే చక్రం. మరి ఆ గుర్రములు ఏమైనా సమసంఖ్యలో ఉన్నాయా? కాదు, ఏడు గుర్రములు. అంటే ఒక మూడు గుర్రములు ఒకవైపు, నాలుగు గుర్రములు ఇంకోవైపుకు ఉన్నప్పటికీ కూడా అది కాస్త ఇబ్బందే కదా. అంతేకాదు పోనీ సారథి ఏమైనా పూర్తిగా సర్వాంగములు కలిగిన వాడా? అంటే కాళ్ళు లేనటువంటి సారథి. పోనీ మార్గం ఏదైనా బాగా ఆధారం కలిగిందా? అంటే ఏ ఆధారము లేనటువంటి ఆకాశం మార్గం. అయినప్పటికీ కూడా సూర్యుడు ఏనాడు కూడా తన సమయాన్ని, తన విధిని, కర్తవ్యాన్ని మీరలేదు, తన కర్తవ్యాన్ని మరచిపోలేదు. ఆయా సమయములకు తన కాంతిని ఈ జగత్తు మొత్తానికి ప్రసరింపజేస్తూ అందరినీ ఉజ్జీవింపజేస్తున్నాడు, అందరిలోనూ కూడా జీవశక్తిని పెంచుతూ ఉన్నాడు. ఎందుకు అంటే జీవశక్తి అనేది ఆ సూర్యుని వేడిలోనే ఉన్నది. అందుకనే కదా వృక్షములైనా సరే మానవులైనా సరే ఆ వేడి ఉన్నప్పుడే జీవించగలుగుతారు. పూర్తిగా వేడి లేనటువంటిప్పుడు ఆ శరీరంలోనూ ఆ వృక్షములలోనూ కూడా జీవశక్తి అనేది ఉండదు. ఈ విధంగా జీవ తన కిరణములతోటి సమస్తమైనటువంటి ప్రాణులకు జీవశక్తిని, చైతన్యాన్ని అందిస్తున్నటువంటి సూర్యభగవానుని మీద శ్రీవెంకట విభుడు శ్రీనివాసుడు కొలువు తీరి మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు అని అంటే, మనందరిలోనూ కూడా జీవశక్తిని, చైతన్యాన్ని నింపి మనల్ని జ్ఞానవంతులుగాను, ఆరోగ్యవంతులుగాను స్వామివారు చేయటం కోసం, అనుగ్రహించడం కోసమే ఈ విధంగా స్వామివారు ఈ సూర్యప్రభ వాహనంలో ఈ ఏడవ రోజున తిరుమాడ వీధులలో విహరిస్తూ పశ్చిమ మాడ వీధి చివరకు చేరుకున్నారు. మరి మరిన్ని విశేషములను కుప్ప నరసింహ గారి యొక్క వాగ్ఝరిలో మనం తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు. సూర్యుడు యొక్క అనుగ్రహం వల్ల జీవశక్తి పెరుగుతుంది అనే ఒక అద్భుతమైన మాట మనం విన్నాం. సాధారణంగా ఈనాటి వైజ్ఞానికులు కూడా ఇదే చెప్తూ ఉంటారు. ఎలా బుద్ధి పనిచేస్తుంది అంటే

మన యొక్క మెదడులో ఒక మెరుపు మెరుస్తుందిట. ఆ మెరుపు 7 రకాల పాయలతో ప్రసరిస్తూ ఉంటుందిట. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విశేషాలు అవే కదా. 7 రకాలైన గుర్రాలతో, విభిన్న కోణాలతో సంచరించేటువంటి గుర్రాలతో ఒక తేజస్సు పయనిస్తూ ఉంటుంది అని. ఇదే సూర్యనారాయణ యొక్క అసలైన తత్వం. అందుకనే ఆయన్ను సరసిజాసన సన్నివిష్టః అని ఒక మాట అంటారు. సరసిజాసన సన్నివిష్టః అంటే మన యొక్క సహస్రాల పద్మం మెదడు ఏదైతే ఉందో అదే సూర్యనారాయణుడి యొక్క శిశలైన స్థానం. కాబట్టే ఆయన సూర్య అంటే బాగా బుద్ధులను ప్రచోదింపజేసేవాడు, జ్ఞానస్వరూపుడు అని అర్థం. మీరు గమనించారా, ఇప్పుడు ఆచార్యుల వారు చెప్పిన మాటలలో ఆయన చాలా తేలికగా చెప్పారు. వాస్తవంగా అది మన తైత్తిరీయోపనిషత్తు యొక్క సారమైనటువంటి మాటలనే ఆయన మనం విన్నాం. అక్కడ కూడా ఇదే మాటలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మాండం ఎంత పెద్దదిగా ఉంది, చిన్నదా అంటే చిన్నది కాదు. ఎన్ని బ్రహ్మాండాలున్నాయో మనకి తెలియదు. అందుకనే అనేక కోటి బ్రహ్మాండ నాయక అని వెంకటేశ్వర స్వామి వారిని మనం సంబోధిస్తూ ఉంటాం. ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క సూర్యుడు ఉన్నాడా అంటే అది కూడా కాదు. ఎన్ని సూర్యగ్రహాలున్నాయో ఎవరికీ తెలియదు అని చెప్తూ ఉంటారు. ఒక సూర్యగ్రహం ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకుని అనేక రకమైన గ్రహాలు ఉంటాయి, దాంట్లో అనేక రకాలైన జీవులు ఉంటారు అని. ఈ యొక్క సూర్యగ్రహం తన యొక్క తేజస్సు ద్వారా వాళ్ళందరి యొక్క బుద్ధులను, వాళ్ళందరిలోనూ జీవశక్తిని ప్రసరింపజేస్తుంది అని మనం విన్నాం. ఎన్ని సూర్యగ్రహాలు ఉన్నాయో, ఎంత భూమి, ఎన్ని రకాల అధికరణాలున్నాయో, ఎన్ని మంది జీవులున్నారో ఎవరికీ తెలియదు. అందుకనే వేదం కూడా విశ్వం ఎంత పెద్దది అని చెప్పలేక 2 మాటల్లో తేల్చేసింది. ఎవరెవరైతే వింటూ ఉన్నారో, ఎవరెవరైతే తెలుసుకుంటూ ఉన్నారో, వాళ్ళు ఎంత తెలుసుకున్నారో దానికి 10 రెట్లు ఈ విశ్వం ఉందయ్యా. అత్యధిష్ట దశాంగులం అని. ప్రపంచంలో ఎన్ని ప్రపంచాలున్నాయో ఎవరికీ తెలియదు. ఒక్కొక్క బ్రహ్మాండాన్ని ఒక్కొక్క పద్మము రేకులాగా భావన చేయండి. పద్మము రేకులాగా భావన చేస్తే ఆ పద్మపు రేకుల యొక్క మధ్యలో ఉండి ఆ వాటి యొక్క ప్రభను ఎవరైతే అనుగ్రహి రేకుల్లాంటి బ్రహ్మాండాల మధ్యలో ఉండేటువంటి సూర్యుడికి ప్రభను, సామర్థ్యాన్ని ఎవరైతే అనుగ్రహిస్తున్నారో అటువంటి వాడు సూర్యప్రభా వాహనుడు అని పిలువబడుతూ ఉంటాడు. అంటే సవితృమండల మధ్యవర్తి అనే పదం ఏదో ఒక చిన్న సూర్య గోళం ఉంటుంది, ఆ గోళంలో ఇల్లు వేసుకుని ఆ ఇంట్లో ఒక సోఫా వేసుకుని దాంట్లో కూర్చునేవాడు అని అర్థం కాదు. ఎన్ని సూర్యమండలాలున్నాయో తెలియదు, సూర్యులున్నారో తెలియదు. అటువంటి సూర్యమండలాల యొక్క మధ్యలో ఉంటూ వాటిలో సామర్థ్యాన్ని నింపుతూ ఉంటాడు. పరమాత్మ యొక్క సశలీన తత్వాన్ని చెబుతూ, నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని చెబుతూ, నతత్ర సూర్యో విభాతి నచంద్రతారకం అని అంటూ ఉంటారు. ఎక్కడైతే సూర్యుడు కూడా ప్రకాశించలేడో, లేక ఎక్కడైతే చంద్రుడు నక్షత్రాలు ఉండరో అటువంటి స్వరూపం పరమాత్మది అని చెబుతూ, ఆయన కనుక వ్యక్త స్వరూపాన్ని ధరించినట్లయితే ఆయనే అనేక కోటి సూర్య ప్రకాశమానంగా ప్రకాశిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఒక సూర్యుని చూడటమే మనకి కళ్ళకి దుస్సాధ్యమైనప్పుడు కోటి మంది సూర్యులు ఒక్క పెట్టిన అలా ప్రకాశిస్తే ఎంత తేజస్సో పరమాత్మ యొక్క తేజస్సు కూడా అంతలాగే ఉంటుందిట. అంత తేజస్సు కనుక ఒక్క పెట్టిన ప్రకాశించినట్లయితే బ్రహ్మాండంలో ఉండేటువంటి జీవులందరి యొక్క బుద్ధులు ప్రకాశించమా. ఈ విధంగానే పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. మనం చూడగలిగితే ప్రతి చోట వెలుతురు కనిపిస్తుంది. చూడగలగడం మన సామర్థ్యం మీద ఆధారపడుతుంది. కనుకనే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అని అన్నారు. మన సంప్రదాయంలో ఏ శ్లోకం వచ్చినా అదేదో కేవలం సంస్కృత విశేషణాలతో పొందికగా కూర్చున్నది అని అభిప్రాయపడకూడదు. దాంట్లో ఎంతో సారవంతమైన విషయాలను గుప్పించి మనకు చెప్పారు. ఆ భావనలు చేయకపోయినా ఆ అభిప్రాయాన్ని చెప్పే శబ్దాలను పారాయణ చేసినా పుణ్యం వస్తుంది అని మన సంప్రదాయకర్తలు ఇటువంటి శ్లోకాలను నిత్యం పారాయణ చేయండి అని మనకు ఆదేశించారు. సంప్రదాయాలను అనుసరించాలి. మనం ప్రశ్నించే సామర్థ్యం మనకి లేదు, తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. అందుకనే నారాయణ అనే పదం మనం వింటున్నాం. ఎప్పుడైనా సూర్యనారాయణుడు అని అంటూ ఉంటాం. నారం అంటే జ్ఞానం. జ్ఞానం యొక్క అయనం పరమావధి పరమాత్మ. సూర్య అంటే బుద్ధులను సక్రమంగా ప్రచోదింపజేసేవాడు. ఆ సక్రమంగా ప్రచోదింపజేయడం వల్ల కలిగేటువంటి విచారణ ద్వారా తెలియబడే

0: పరిపూర్ణ స్వరూపుడు ఆ నారాయణుడే. ఈ రెండు జతకలిస్తేనే మానవ జీవ సార్థక్యం. ఇవి తెలుసుకోవడం కోసమే స్వామివారు అదుగో అత్యద్భుతంగా ఆ సూర్యమండలం మధ్యలో ఆయన ప్రకాశిస్తూ ఉన్నారు. సూర్యప్రభా వాహనాన్ని కూడా మీరు గమనించండి, కిరణాలు ప్రసరితమవుతూ ఉన్నాయి. అనేక కిరణాలు ఉంటాయి, ఎన్ని కిరణాలు ఉన్నాయో లెక్క ఉండవు. మధ్యలో ఆయన ఉన్నాడు. ఈ సూర్యప్రభా వాహనం యొక్క గమ్మత్తులో మరొకటి చెప్తారు, స్వామివారు ఆపాదమూడి కనిపించేటువంటి వాహనాలలో ఇదొక వాహనం అంటారు. గజవాహనంలో కూడా స్వామివారు ఆపాదమూడి కనిపిస్తారు. ఇక్కడ ఒంటరిగా ఇక్కడ కూడా సూర్యప్రభా వాహనంలో కూడా ఆపాదమూడి స్వామివారు కనిపిస్తూ ఉంటారు. అదిగో అద్భుతమైనటువంటి రత్న ఖచ్చితమైన పాదాలు, కటిబద్ధ హస్తం, వరద హస్తం మనందరికీ కావలసినటువంటిది. మన యొక్క మనస్సులో ఉండేటువంటి చెడులను తొలగించి వేసేటువంటి సుదర్శన చక్రం, అలాగే మనకు జ్ఞానాన్ని మంచి వాక్కును అనుగ్రహించేటువంటి శంఖాన్ని ఆయన ధరించి ఉన్నారు. ఆ కళ్ళు చూడండి, అద్భుతమైనటువంటి కరుణను కురిపిస్తూ అవ్యాజమైన ప్రీతిని కురిపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఇక ఆ మొహంలో అత్యంత ప్రసన్నత, ఇక పెదవుల దగ్గర అత్యద్భుతమైనటువంటి చిరునవ్వు కనిపిస్తోంది. మరొక గమ్మత్తు గమనించారా, ఆయన వరద హస్తం పైన ఒక చిలుక ప్రకాశిస్తోంది. చిలుక అంటే మాట, వాక్ దోషం అనేది చాలా ప్రబలమైనటువంటి దోషంగా చెప్తారు. మనం మనస్సులో అనుకున్నా సరే, వాక్కులు రెండు రకాలు, నమో వాచే యాచోదిత యాచానుదిత అని అంటారు. మనం పలకటమే కాదు, మనస్సులో తప్పుగా అనుకున్నా సరే అది మాట కిందే వస్తుంది. ఈ పలికిన మాట ఎంత కష్టపడుతుందో పలకని మాట అంత పాపాన్ని గురి చేస్తుంది. కాబట్టి మాట సక్రమంగా ఉండాలి. మాట సక్రమంగా ఉండాలంటే బుద్ధి సక్రమంగా ఉండాలి. మంచి బుద్ధిని ప్రచోదింపచేస్తూ ఆ బుద్ధి ద్వారా మంచి వాక్కులను అనుగ్రహించాలి. ఒకవేళ మన యొక్క ప్రారంభాతిశయం వల్ల మనం గనక ఆలోచన మన ఆలోచన చెడుగా ఉన్నా, ఆ ఆలోచన ప్రభావం వల్ల మనస్సులో వాక్కులైనా చెడుగా ఉన్నా, ఆ వాక్ దోషాన్ని ఆయన మాపమని వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలను మనం ఆశ్రయిద్దాం. కలౌ గోవిందము గోవింద నామస్మరణ కలౌ నామస్మరణాన్ ముక్తి అని పెద్ద మాట. నామస్మరణ మాత్రమే మన యొక్క కష్టాలను పోగొట్టగలదు. కాబట్టి మనం ఏమాత్రం బద్ధకించకుండా కనిపిస్తున్నటువంటి ఆ స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ, మనస్సులో ఆ పాదాలను పట్టుకున్నట్లుగా భావన చేస్తూ గట్టిగా గోవింద నామస్మరణ చేసుకుందాం. మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
1: సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావన. మరి సూర్యనారాయణుడికి నమస్కరిస్తే ఎవరికి నమస్కరించినట్లు అని అంటే, సర్వదేవాత్మకోహ్యేష సమస్తమైనటువంటి దేవతలు కూడా సూర్యుని అందే ఉన్నారు. కావున సూర్యునికి నమస్కరిస్తే చాలు, సమస్తమైనటువంటి దేవతలకు నమస్కరించినటువంటి పుణ్యం అనేది లభిస్తుంది. అందుకనే కదా సర్వవర్ణముల వారు కూడా ప్రతిరోజు ప్రాతకాలంలో స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం చేస్తారు. ఆయా సంప్రదాయానుసారంగా సూర్యుణ్ణి ధ్యానిస్తూ అనుష్ఠానాదులు చేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా సర్వదేవాత్మకుడైనటువంటి సూర్యుడు సర్వదేవతలకు కూడా అధినాయకుడైనటువంటి వెంకటేశ్వరుణ్ణి వహించి తన ప్రభలో తాను ఈ విధంగా ప్రభను కురిపించడానికి, కాంతిని కలిగి ఉండడానికి ఆ నారాయణుడే కారణము. నారాయణుని యొక్క భాషతేట అంటే ఆయన యొక్క కాంతితోటే తాను కూడా ప్రకాశిస్తున్నాననే విషయాన్ని తెలియజేస్తూ సూర్యభగవానుడు నారాయణుణ్ణి ధరించి సూర్య నారాయణుడిగా భాషిస్తూ మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి ఆరోగ్యం సత్కవిత్వం మతి మతుల బలం కాంతిమాయుః ప్రకర్షం విద్యామైశ్వర్యమర్థం సుతమపి లభతే సూత్ర సూర్య ప్రసాదాత్ అని చెప్పి అంటూ, సూర్యుణ్ణి ఆరాధన చేయటం ద్వారా కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, ఆరోగ్యంతో పాటుగా సత్కవిత్వం అంటే చక్కటి వాక్పటుత్వము, సరైనటువంటి బుద్ధి తెలివితేటలు, అలాగే శారీరకమైనటువంటి కాంతి, ఆయుష్, అలాగే విద్య, ఐశ్వర్యము, సంతాన ప్రాప్తి, ఇవన్నీ కూడా సూర్యభగవానుణ్ణి అర్చించడం ద్వారా కలుగుతాయి అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మరి అటువంటి సూర్యభగవానుని యొక్క వాహనం ముందు గజరాజులు చక్కగా తన చెవులతోటే వింజామరలు వీస్తూ మునుముందుకు సాగుతూ ఉంటే గజములు, అశ్వములు, వృషభములు మొదలైనటువంటి అన్నీ కూడా ఆ రాజలాంఛనములన్నిటితోటి స్వామివారి యొక్క ఆ సూర్యప్రభ వాహనము మునుముందుకు సాగుతూ ఉత్తర మాడవీధిలో కొనసాగుతూ ఉన్నది. మరి సూర్యుడు ప్రత్యక్ష

0: ప్రతిరోజు కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష నారాయణుడిగా ఉంటే స్వామివారు కూడా ప్రత్యక్ష దైవంగా ఉండి ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కొంగు బంగారం చేసి ఏడుకొండల వాడిగా వరప్రదాతగా వెలుగొందుతూ ఉన్నాడు స్వామివారు. మరి అటువంటి స్వామి సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని అంటూ ప్రచండుడిగా ఉంటాడు సూర్యుడు. ఏ విధంగా అయితే పరమాత్మకి అలాగే సూర్యునికి కూడా ఉన్నటువంటి లక్షణము అదృశ్యశ్చాభిగమ్యశ్చ యాదోరత్న నివారణవ అన్నట్లుగా పరమాత్మ దుష్టుల విషయంలో ప్రచండంగా ఉంటాడు, రౌద్రంగా కనిపిస్తాడు. ఆశ్రయించినటువంటి భక్తుల విషయంలో చాలా సౌమ్యంగాను దయామూర్తిగా కనిపిస్తాడు. సూర్యుడు కూడా అంతే, దుష్టుల పట్ల ప్రచండమైనటువంటి తన ప్రతాపాన్ని చూపిస్తాడు. మరి ఆశ్రయించినటువంటి భక్తుల పట్ల తన కిరణముల చేత చైతన్యాన్ని అనుగ్రహించి రక్షిస్తూ ఉంటాడు. మరి సూర్యుడు ఎంత గొప్పవాడు అంటే ఆ సూర్యుని యొక్క వంశములోనే రామచంద్రమూర్తి కూడా జన్మించి మర్యాద పురుషోత్తముడిగా సమస్త యుగాల వారికి కూడా ఆదర్శప్రాయుడిగా ఉన్నాడు రామచంద్రమూర్తి. అందుకనే ఇనకలోద్భవుడు అని చెప్పి, సూర్యవంశ సంజాతుడు అని చెప్పి రామచంద్రమూర్తిని మనం కీర్తిస్తూ ఉంటాం. అంతేకాదు, సూర్యభగవానుడు ఎలాగా ఆయన తృప్తి చెందుతాడండి అని అంటే ఏదో అనుకోవచ్చు, చాలా పెద్ద పెద్ద హోమములు లేకపోతే యజ్ఞములు పూజలు చేయాలనుకుంటామేమో. అబ్బెబ్బే, అంత అవసరం లేదు. ప్రతిరోజు మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేస్తే చాలుట సూర్యభగవానుడు ఆనందిస్తాడు అని చెబుతూ, ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే అని అంటూ ఆ సూర్యభగవానుడికి ప్రతిరోజు ఒక్క నమస్కారం చేస్తే చాలుట జన్మ జన్మాంతరములలో చేసినటువంటి ఆ పాపం వల్ల కలిగినటువంటి దారిద్ర్యం ఏదైతే ఉందో ఆ దారిద్ర్యం తొలగిపోతుంది. ఇక జన్మ జన్మాంతరములలో దారిద్ర్యం అనేది ఉండదు, ఐశ్వర్యముతోటి వెలుగొందుతారు అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా సూర్యుడు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడు, పైగా మనకు ప్రతిరోజు కనిపించేటటువంటి వాడు, అందుబాటులో ఉండేవాడు, మనకు చైతన్యాన్ని ఇచ్చేవాడు, మనల్ని మేలుకొలిపేవాడు, సమస్త జీవులకు కూడా ఆధారభూతులైనటువంటి ఆ సూర్యభగవాను అధిష్ఠించినటువంటి స్వామి ఆ శ్రీనివాస పరంబ్రహ్మ ఈ బ్రహ్మోత్సవాలలో చక్కగా మనకు దర్శనాన్ని ఇస్తున్నాడు. అంటే సూర్యభగవానుల్లో ఉన్నటువంటి గుణములను, అదేవిధంగా ఆరోగ్యమును ఐశ్వర్యమును మనందరికీ అందించడం కోసమే అని మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. అంతేకాదు, పద్మావతీదేవిని పొందడానికి శ్రీనివాసుడు ఆ పద్మ సరోవరం దగ్గర సూర్యభగవాను ప్రతిష్ఠించి కొన్ని సంవత్సరముల పాటు ఆరాధన చేసి ఆ తర్వాత పద్మావతీదేవిని పొందాడు. ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల యొక్క కలయికలో కూడా సూర్యభగవాను యొక్క ప్రభావం అనేది ఉన్నది. మరటువంటి సూర్యభగవానుడు, సూర్యభగవాను అధిష్ఠించినటువంటి వెంకటేశ్వర స్వామివారు భక్తులందరినీ అనుగ్రహించాలి అని చెప్పి మనం స్వామివారిని ప్రార్థిస్తూ, అంతేకాదు మరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధిస్తూ కూడా ఇమం వివస్వతే యోగం ప్రోక్తమాన్ అహోవే అంటూ ఆ భగవద్గీతలో ఉన్నటువంటి విషయములను పూర్వం శ్రీమన్నారాయణుడు సూర్యభగవానుడికే ముందు చెప్పాడట, ఆ తర్వాత మళ్ళా భగవద్గీత రూపంలో అర్జునుడికి చెప్పాడు. ఈ విధంగా జ్ఞానమును ఐశ్వర్యమును ఆరోగ్యమును అనుగ్రహించే సూర్యభగవాను అధిష్ఠించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాస పరబ్రహ్మ మనందరికీ కూడా ఆ లక్షణములు ఆ ఫలితములన్నింటినీ కూడా భక్తులందరికీ ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా అందించాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ, శ్రీయకాంతాయ కళ్యాణ నిధగేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ కె రామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు. శ్రీయుతులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, బి వెంకటరామయ్య. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఇంతవరకు మీరు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఏకచిత్ర గానం శీర్షికన శ్రీ లక్ష్మీ నారాయణమ్మ ప్రొడక్షన్స్ వారి చిక్కడు దొరకడు చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు టీవీ రాజు, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామూర్తి, గాయని గాయకులు సుశీల, ఘంటసాల, జానకి. వినండి శ్రీ లక్ష్మీ నారాయణమ్మ ప్రొడక్షన్స్ వారి చిక్కడు దొరకడు చిత్రంలోని ఈనాటి ఏకచిత్రగానం.

ముద్దు ముద్దుగా పలికితే ముచ్చాలు రాలు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

అనకా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన శ్రీ లక్ష్మీ నారాయణ ప్రొడక్షన్స్ వారి చిక్కడు దొరకడు చిత్రంలోని పాటలు విన్నారు. ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈనాటి మా ప్రసారంలో మధ్యాహ్నం 12:40 ప్రసారమయ్యే ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో అత్తగారిష్టం కథానిక వింటారు. ఇంకా భూలోక అమృతం తేనె ఈ అంశం గురించి ప్రసంగం వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం ఈనాటి కార్యక్రమంలో కిషోర వయస్సులో ఆహార నియమాలు ఈ అంశంపై పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. మిశ్రమ పంటలు అనేక లాభాలు ప్రసంగం వింటారు. ఇంకా జానపద గేయాలు. అలాగే 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవ ప్రత్యక్ష కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701585.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలేమన సమయం 10:02. కార్యక్రమంలో ఇప్పుడు వృద్ధాప్యంలో మతిమరుపు, అల్జీమర్స్ వ్యాధి, ఈ అంశం గురించి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వినండి, వృద్ధాప్యంలో మతిమరుపు, అల్జీమర్స్ వ్యాధి ప్రత్యేక కార్యక్రమం

0: వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నాడీ సంబంధిత రుగ్మతలలో అల్జీమర్స్ వ్యాధి ఒకటి. అల్జీమర్స్ మెదడులో కణాలు చనిపోతుండడం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల జ్ఞాపక శక్తి, ఆలోచన సామర్థ్యం దెబ్బతింటాయి. ఇటీవల జరిగిన సంఘటనలను మర్చిపోవడంతో మొదలై క్రమంగా పెరిగి చివరకు వ్యక్తి తనెవరో తెలియని స్థాయికి ఈ మతిమరుపు విస్తరిస్తుంది. అల్జీమర్స్ వ్యాధి సాధారణంగా 65 ఏళ్ల పైబడిన వారిలో కనిపిస్తుంది. అయితే ఈ వ్యాధి కేవలం వృద్ధులకు మాత్రమే పరిమితమైంది మాత్రం కాదు. పలు సందర్భాలలో 40 నుంచి 50 ఏళ్ల వయస్సు వ్యక్తులలో కూడా అల్జీమర్స్ కనిపిస్తుంది. డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు అల్జీమర్స్ వ్యాధిని అభివృద్ధి చేస్తారు. పురుషుల కంటే స్త్రీలలోనే అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే తలకు తీవ్ర గాయం అయిన వ్యక్తులకు కూడా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది.
1: అల్జీమర్స్ వ్యాధి కుటుంబంలో ఎవరికైనా ఉంటే కూడా వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. మెదడులో వయసు సంబంధిత మార్పులు, జన్మ సంబంధిత పర్యావరణ విష పదార్థాలు చేరడం, దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు, జీవన శైలి కారకాలు, రోగ నిరోధక పనితీరు తగ్గడం వల్ల వృద్ధులకు అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉంది. వయసు పెరిగే కొద్దీ మెదడులో వచ్చే మార్పులే ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం. అయితే మధ్య వయస్కుల్లో కనిపించే అల్జీమర్స్ లక్షణాలను కొంతమంది డాక్టర్లు మధ్య వయసు తాలూకు మతిమరుపుగాను లేక ఒత్తిడి, మానసిక కృంగుబాటు, మహిళల్లో అయితే మెనోపాజ్ వంటి లక్షణాలుగా భావించి తేలికగా తీసుకుంటారు. దాంతో వ్యాధి ముదిరి పరిస్థితి దిగజారుతుంది.
0: అల్జీమర్స్ వ్యాధి తీవ్రతను బట్టి లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉన్నప్పటికీ సాధారణంగా కనిపించే లక్షణాలు ఏమిటంటే మాట తడబడడం, కదలికలు నెమ్మదించడం, ఆలోచన నెమ్మదించడం, జ్ఞాపక శక్తి తగ్గడం, ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం, సొంత వారిని గుర్తుపట్టలేకపోవడం, రోజువారి విషయాలను మర్చిపోవడం, వస్తువులు ఎక్కడ పెట్టారో గుర్తులేకపోవడం, పనిపై ఏకాగ్రత లోపించడం, తీవ్రమైన గందరగోళం, రాయడం, చదవడం, మాట్లాడడంలో ఇబ్బంది పడటం, పట్టరాని భావోద్వేగాలకు లోను కావడం, సమస్య పరిష్కార సామర్థ్యం లోపించడం, కొద్ది నిమిషాల కిందట జరిగిన విషయాలను కూడా మర్చిపోవడం ఈ వ్యాధి యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు.
2: మనలో చాలా మందికి వృద్ధాప్యంలో కనిపించే జ్ఞాపక శక్తి సమస్యలు తెలిసే ఉంటాయి. కానీ వీటిలో కొన్నిటి వెనుక అల్జీమర్స్ వ్యాధి అనే తీవ్రమైన కారణం ఉంటుంది. ఈ వ్యాధి గురించి అవగాహన పెంపొందించడం మనందరికీ అవసరం. కాబట్టి మనం ఇప్పుడు అల్జీమర్స్ అంటే ఏమిటి, దాని లక్షణాలు, కారణాలు మరియు రోగులను ఎలా ఆదుకోవచ్చో తెలుసుకుందాం. అల్జీమర్స్ ఒక మెదడు సంబంధిత వ్యాధి. ఇది సాధారణంగా 60 ఏళ్లకు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో మెదడులో నాడీ కణాలు క్రమంగా దెబ్బతింటాయి. దాని వలన మన జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ఆలోచన శక్తి బలహీనమవుతుంది, రోజువారీ పనులు కూడా చేయడం కష్టమవుతుంది. అల్జీమర్స్ కి ఖచ్చితమైన కారణం ఇప్పటికీ పూర్తిగా తెలియకపోయినా మెదడులో అసాధారణ ప్రోటీన్ గడ్డలు పేరుకుపోవడం, నాడీ కణాల నష్టం, వంశపారంపర్య ప్రభావం, వయసు పెరగటం, రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవన శైలి

0: సమస్యలు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు నిపుణులు. మొదట చిన్న చిన్నవి మర్చిపోవడమే కనిపిస్తుంది. ఉదాహరణకు, కొత్తగా నేర్చుకున్న విషయాలు గుర్తు పెట్టుకోలేకపోవటం, ఇంటి వస్తువులు ఎక్కడ పెట్టామో గుర్తు రాకపోవటం, మాటల మధ్య సరైన పదం గుర్తు రాకపోవటం, అపాయింట్మెంట్స్ తేదీలు మర్చిపోవడం. తరువాత ఈ వ్యాధి తీవ్రమవుతున్న కొద్దీ కుటుంబ సభ్యులను గుర్తు పెట్టుకోలేకపోవటం, సమయం ప్రదేశం పట్ల అవగాహన కోల్పోవటం, మానసిక ఆందోళన, కోపం, అనుమానం రావటం, స్వీయ సంరక్షణ చేసుకోలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ప్రస్తుతం ఆల్జీమస్ కి పూర్తి నయం చేసే మందులు లేవు, కానీ సరైన వైద్య పర్యవేక్షణలో వ్యాధి పురోగతిని నెమ్మదించవచ్చు. డాక్టర్ సూచించిన మందులు క్రమంగా వాడటం, జ్ఞాపక శక్తిని పెంచే వ్యాయామాలు, పుస్తకాలు చదవటం, పజిల్స్ ఆడటం, శారీరక వ్యాయామం, యోగా, ధ్యానం, పోషకాహారం, పండ్లు, కూరగాయలు, వేరుశనగలు, చేపలు వంటివి తీసుకోవటం, సరిపడ నిద్రపోవటం రోగి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆల్జీమస్ రోగి పట్ల అత్యంత సహనం అవసరం. వారిని తప్పు పట్టకుండా ప్రేమతో ప్రోత్సహించటం, రోజువారీ పనుల్లో సహాయం చేయటం, సురక్షిత వాతావరణం కల్పించటం, వారిని ఒంటరిగా వదిలేయకపోవడం చాలా ముఖ్యం. కుటుంబం చూపే ప్రేమ, సహనం రోగికి గొప్ప మద్దతు అవుతుంది. ఇక ఆల్జీమస్ ఒక వ్యక్తి సమస్య మాత్రమే కాదు, అది ఒక కుటుంబానికి, సమాజానికి ఎదురయ్యే సవాలు. ఈ వ్యాధి గురించి ముందుగానే తెలుసుకుని నివారణ చర్యలు తీసుకుంటే అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. మన వృద్ధుల పట్ల శ్రద్ధ, ప్రేమ, సహనం చూపడం మన బాధ్యత. వారు మనకు ఇచ్చిన జీవన విలువలు, అనుభవాలు మన సమాజానికి బలమైన ఆధారం. కాబట్టి వారిని ఆదుకోవటం మనందరి కర్తవ్యం.
1: వృద్ధులంటే వ్యర్థులు కారోయినేస్తమా, అభివృద్ధికి దారి చూపు వెలుగులోయి మిత్రమా, అభివృద్ధికి దారి చూపు వెలుగులోయి మిత్రమా. అవయవాల శైథిల్యం వృద్ధాప్యం మిత్రమా, మనసు కంటూ లేదో ఈ వార్ధక్యం తెలియుమా. అవయవాల శైథిల్యం వృద్ధాప్యం మిత్రమా, మనసు కంటూ లేదో ఈ వార్ధక్యం తెలియుమా. కుళ్ళు మనసు కంటుకుంటే దౌర్భాగ్యం నేస్తమా, మంచితనము మనసుకుంటే నవయౌవనమేసుమా. వృద్ధులంటే వ్యర్థులు కారోయినేస్తమా, అభివృద్ధికి దారి చూపు వెలుగులోయి మిత్రమా, అభివృద్ధికి దారి చూపు వెలుగులోయి మిత్రమా. వృద్ధులంటే చిన్న చూపు చూడకోయి మిత్రమా, చీదరింపు ఈ

0: సృష్టిలోని ప్రతి ప్రాణికి కాలమెత్తు బహుమానం. వృద్ధులంటే వ్యర్థులు కారోయనే సమా, అభివృద్ధికి దారి చూపు వెలుగులోయి మిత్రమా, అభివృద్ధికి దారి చూపు వెలుగులోయి మిత్రమా.
1: అల్జీమర్స్ వ్యాధి నిర్ధారణ ప్రక్రియలో భాగంగా వైద్యులు అనేక పరీక్షలను సూచిస్తారు. మొదట అల్జీమర్స్ వ్యాధిని నిర్ధారించడానికి పేషెంట్ క్లినికల్ హిస్టరీ అంటే వైద్య చరిత్ర, జ్ఞాపక శక్తి పరీక్షలు, న్యూరో ఇమేజింగ్ వంటి ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ స్కాన్ పరీక్షలు చేయడం జరుగుతుంది. వాటిలో న్యూరో సైకలాజికల్ పరీక్ష ఒకటిగా చెప్పుకోవచ్చు.
2: ఈ పరీక్షలో అల్జీమర్స్ పేషెంట్ యొక్క జ్ఞాపక శక్తి మరియు ఆలోచన నైపుణ్యాలను అంచనా వేయడానికి, పేషెంట్ యొక్క స్థితి తెలుసుకోవడానికి ఈ పరీక్ష సహాయపడుతుంది.
1: అల్జీమర్ వ్యాధిలో చేయదగిన ఇంకొక పరీక్ష శారీరక మరియు నాడీ సంబంధిత పరీక్ష.
2: ఈ పరీక్షలో కండరాల టోన్ మరియు బలం, గది అంతటా నడిచే సామర్థ్యం, సమతుల్యత, ఆలోచనలు, చర్యల సమన్వయం, చేతులు, కాళ్ల యొక్క ప్రతిచర్యలు, దృష్టి మరియు వినికిడి వంటివి తెలుసుకోవడానికి

0: పరీక్షలు ఉపయోగపడతాయి.
1: మెదడుకు సంబంధించిన ఇమేజింగ్ పరీక్షలు కూడా అల్జీమర్స్ వ్యాధికి సంబంధించి చేస్తూ ఉంటారు.
0: ఇందులో MRI, CT, PET స్కాన్ వంటి పరీక్షల ద్వారా బ్రెయిన్ స్ట్రోకులు, మెదడులో గడ్డలు కనిపించే సంకేతాలతో మెదడు యొక్క అసాధారణతను తెలుసుకోవడం జరుగుతుంది.
1: అల్జీమర్స్ వ్యాధి తీవ్రత, దాని సంబంధిత లక్షణాలను బట్టి చికిత్స చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యాధిని తొలి దశలో గుర్తించి మందులు ఇవ్వడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించుకోవడమే కాక వ్యాధి ముదరకుండా చూసుకోవచ్చు.
0: అల్జీమర్స్ వ్యాధి ముదిరే కొద్దీ పేషెంట్ తినడానికి, స్నానం చేయడానికి, మందులు తీసుకోవడానికి, బయటకు వెళ్లడానికి కూడా కుటుంబ సభ్యుల మీద ఆధారపడడం జరుగుతుంది. తద్వారా పేషెంట్ కి అనుకూలంగా ఉంచడానికి ఇంటిలో ఎన్నో మార్పులు చేయాల్సిన స్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్ మరియు వాలెట్ ను ఒకే స్థలంలో ఉంచడం, వైట్ బోర్డును ఉపయోగించడం ద్వారా సాధారణ చర్యలు, కార్యకలాపాలను ట్రాక్ చేయడంలో సహాయపడతాయి. రోజులను గుర్తు పెట్టుకోవడానికి సరైన క్యాలెండర్ ఉంచడం, సమయాన్ని గుర్తుంచుకోవడానికి గడియారాలు, న్యూస్ పేపర్ల వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
1: పేషెంట్ గదిలో సరైన వెలుతురు వచ్చేలా చూసుకోవడం ద్వారా పగలు రాత్రితో పాటు సమయం, రోజులు గుర్తుంచుకోవడానికి వారికి వీలు కలుగుతుంది. డాక్టర్తో క్రమం తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా పరిస్థితిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇక మందుల విషయానికొస్తే, మందుల డబ్బాలపై పెద్దగా కనపడేలా వాటి పేర్లు, తీసుకోవాల్సిన సమయం, మోతాదు వంటివి రాసి పెట్టడంతో పాటు వాటిని తీసుకుంటున్నారో లేదో గమనిస్తూ మరిచిపోతే అందించడం ఎంతో అవసరం. లేకుంటే వారు అసలు వేసుకోకపోవడం లేదా ఎక్కువ డోసు వేసుకోవడం వంటివి చేయవచ్చు.
0: ఈ రోగులు బయటికి వెళ్లాలంటే తప్పనిసరిగా తోడు ఉండేలా చూడాల్సి ఉంటుంది. ఇలాంటి రోగులు ఒంటరిగా బయటికి వెళ్లడం లేదా వాహనాన్ని నడపడం చేయకుండా చూడాలి. అంతేకాకుండా ఇంట్లో కూడా ఒంటరిగా వదలకూడదు.
2: 65 సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగా వచ్చే ఈ మతిమరుపు రకరకాల కారణాలతో, కానీ ఎక్కువగా ఈ రోజుల్లో మతిమరుపు అనేది రావడానికి అల్జీమర్స్ డిసీజ్ కారణమవుతుంది. ఈ అల్జీమర్స్ డిసీజ్ అనేది ఇది ఒక దీర్ఘకాలికమైన న్యూరో డిజనరేటివ్ వ్యాధి. ఒక ఈ ప్రోటీన్ ప్లేక్స్ అంటారు, అమాయిడ్ ప్లేక్స్ ఏమైందంటే ఈ నర్వ్ సెల్స్ మధ్యలో నర్వ్ సిగ్నల్స్ తగ్గిపోయి నిదానంగా దీని ఫలితాలు, దుష్ఫలితాలు కనపడతా ఉంటాయి. ఇది ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ నిన్న జరిగింది, ఈ రోజు జరిగినాయి, ఇటీవల జరిగిన సంఘటనలు మర్చిపోతా ఉంటారు. ఈ వ్యాధి ముదిరే కొద్దీ భాషగా అంటే మాట్లాడటంతో సమస్య ప్రాబ్లం వస్తుంది. డిస్ ఓరియంటేషన్ అంటే మనం ఎక్కడున్నాం, ఏం చేస్తామో, ఇక్కడ ఏం పని చేయాలా, అక్కడ ఏం పని చేయాలా, ఎప్పుడు నవ్వాలా, ఎప్పుడు బాధపడాలా అనే, అంటే ఈ కమ్యూనిటీ బేస్డ్ సంబంధించిన ప్రజ్ఞ కోల్పోతా ఉంటారు. వైలెంట్ బిహేవియర్ రావటం, పని చేయటం, బాత్రూమ్ వెళ్ళటం తెలియలేకపోవటం, గట్టిగా ఏడవటం, గట్టిగా అరవటం, లేకపోతే బయటకు వెళ్తే పూర్తిగా మనం మన ఇల్లు, మన అడ్రస్ ఇవన్నీ మర్చిపోతా ఉంటాయి. ఈ జబ్బు దేని వల్ల వస్తుంది ఎవరు చెప్పలేరండి. ఎక్కువ శాతం జన్యు కారణాలు అంటారు. అధికమైన ఒత్తిడి వల్ల, బీపీ వల్ల, ఒకసారి హెడ్ ఇంజురీ వల్ల కూడా వస్తుందని కొన్ని సర్వేలు చెప్తా ఉంది. ప్రత్యేకంగా దీని వల్లనే వస్తుందని ఎవరు చెప్పలేదు. కానీ ఈ జబ్బుకి వైద్యం అంటే చాలా వరకు కొన్ని సింటమ్స్ ని పూర్తిగా చెప్పలేము. కానీ జనరల్ గా ఏంటంటే రొటీన్ గా ఈ జబ్బు డయాగ్నోజ్ అయిన తర్వాత 3 నుండి 8 సంవత్సరాలు కానీ 9 సంవత్సరాలు పేషెంట్ కాలం అనేది అయిపోతా ఉన్నట్టుగా కూడా కొన్ని రీసెర్చ్ చెప్తా ఉన్నాయండి. రోగికి ఏంటంటే ఈ జబ్బు పెరుగుతున్న కొద్దికి రోగి సహాయత ఎంత అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆయన ఒక్కడు బయటకు వెళ్ళలేడు, ఆయన అన్నం తినే సమయాన్ని మర్చిపోతాడు, తండ్రి ఎవరో, తల్లి ఎవరో, పిల్లలు ఎవరో కూడా మర్చిపోతారు. అంత దీనమైన పరిస్థితి ఉంటుందండి. ఇటువంటి రోగాలు అనేది రావద్దండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా ఒక డాక్టర్ గా, మనిషి ఎప్పుడు కూడా ఒత్తిడి తగ్గించుకోవడం బతకాల. ఏ సమయంలో ఏ పని చేయాలో అదే చేయాల. మనం ఏ ఆహారం ఎంత తినాలో అంతే తినాల. ఈ ఆధునిక జీవితంలో ఎన్నో జబ్బులు అండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఫుడ్ సైకిల్ అంటారు, కప్పని పాము తింటుంది, పాముని ఇంకోటి తింటుంది, అట్లా చేయని నడుస్తాను. కానీ ఈ మానవ జీవితంలో మనిషి బ్రతకటం కన్నా మనిషి మనుగడను దెబ్బతీసే ఎన్నో వైరస్లు, బ్యాక్టీరియాలు, ఎన్నో జన్యుపరమైన రోగాలు వస్తా ఉన్నాయండి. సో సెలెక్టివ్ ఈటింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే తినే ఆహారం జాగ్రత్తగా తీసుకోవాలా, మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలా. హోమియోలో ఈ మతిమరుపుకి కూడా మంచి మందులు ఉన్నాయి. నా ప్రాక్టీస్ లో కూడా నేను చాలా మంది పేషెంట్ని, ఫస్ట్ ఏంటంటే పేషెంట్ కి ధైర్యం ఇవ్వాలా, ఆ పేషెంట్ కి మనం అండగా నిలబడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మర్చిపోతాం గర్దించొద్దు, వాళ్ళని అరవద్దు, వాళ్ళకి ఇది ఎందుకు ఇలా చేస్తామో అనొద్దు, వాళ్ళకి సపోర్ట్ గా నిలబడి వాళ్ళకి తోడుగా ఉండాలి. ఎంత ఏంటంటే ఈ జబ్బు

0: తర్వాత వస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా పెద్దవారిని దాని రెండో బాల్యగత అంటారు, అంటే చిన్న పిల్లల్లాగా చూడాలి వాళ్ళని కూడా. వాళ్ళకి అన్ని మనం దగ్గర ఉండి తీసుకోవాలా. ఈ జబ్బుని ఫైట్ చేయడానికి మందులు ఉన్నాయి, హోమియోపతిలో కూడా మంచి వైద్యం ఉంది, ఖచ్చితంగా ఫైట్ చేయొచ్చు. అందుట్లో మనకి పేషెంట్ తో పాటు పేషెంట్ అటెండర్స్ సహకారం కూడా ఎంతో అవసరం ఉంటుంది.
1: అల్జీమర్స్ వ్యాధి కోసం ఆమోదించబడిన ఫార్మకోలాజికల్ చికిత్సలు వ్యాధి యొక్క లక్షణాల నియంత్రణకు ప్రత్యేకంగా పనిచేస్తాయి. అల్జీమర్స్ వ్యాధికి అందుబాటులో ఉన్న ఉత్తమ మందుల్లో మెమంటైన్ మరియు డోపిజిల్ ప్రధానమైనవి. ఇవి ఆలోచన సామర్థ్యాన్ని, ప్రవర్తనను లేదా పనితీరును మార్చడానికి ఉపయోగపడతాయి. విషయాలను మర్చిపోవడం, జ్ఞాపక శక్తి కోల్పోవడం వంటి లక్షణాలను మెరుగుపరుచుకునేందుకు కోలినెస్టరేస్ ఇన్హిబిటర్స్ మెమంటైన్ అనే మందులు ఉపయోగపడతాయి. యాంటీ కోలినెస్టరేస్ ఇన్హిబిటర్లు మరియు యాంటీ గ్లూటామినర్జిక్స్ అనే మందులు రోగికి ఉపశమనాన్ని అందించగలవు.
2: కేవలం మందులు చికిత్సల ద్వారానే అల్జీమర్స్ వ్యాధిని అరికట్టలేము. అందుకు తగిన నివారణ చర్యలు కూడా పాటించడం చాలా అవసరం. ఈ వ్యాధి నివారణ చర్యలలో ప్రధానంగా చేయవలసింది జీవన శైలిలో మార్పులతో పాటు మంచి ఆహారం మంచి ఆరోగ్యానికి మొదటి సంకేతం. అల్జీమర్స్ రోగులు కేలరీలు, విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడం, ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించడం, నడక, స్విమ్మింగ్ లాంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి, తగినంతసేపు నిద్రపోవడం, ధూమపానం, మద్యపానాలకు దూరంగా ఉండాలి.
1: శరీరపు బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల అల్జీమర్స్ వ్యాధితో సంబంధం ఉందని భావించే గుండె జబ్బులు, డయాబెటీస్ వ్యాధుల నుంచి నివారించుకోవచ్చు. ఒత్తిడిలో ఉంటే మెదడుకు హాని కలుగుతుంది కాబట్టి యోగా, ధ్యానం లాంటివి చేయడం మంచిది. వంట అవసరాల కోసం ఎక్కువ కాలంగా వాడుతున్న నూనెలను తిరిగి వంట అవసరాలకు వాడకూడదు. శారీరక వ్యాయామం, నడవడం, ఫిజియోథెరపీ వల్ల కండరాల కదలిక అయ్యి మెదడుకు సంక్రమించిన దుష్ఫలితాలతో కొంతవరకు కోలుకునే అవకాశం ఉంటుంది. చురుకైన సామాజిక సంబంధాలు కొనసాగించడం వల్ల మెదడులోని నాడీ కణాల మధ్య సంబంధాలు బలపడి మెదడు చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. ఇది వ్యక్తి యొక్క ఆలోచన శక్తి దెబ్బతినకుండా ఉండడానికి తోడ్పడుతుంది.
2: అల్జీమర్స్ వ్యాధి వృద్ధుల్లోనే కనిపిస్తుంది అంటారు, అది కొంతవరకు నిజమే. అల్జీమర్స్ కు వయస్సు పైబడడానికి నేరుగా సంబంధం ఉంది. అల్జీమర్స్ వ్యాధి సాధారణంగా 65 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంది. అయితే కేవలం వృద్ధులకు మాత్రమే పరిమితమైంది మాత్రం కాదు, పలు సందర్భాలలో 40 నుంచి 50 సంవత్సరాల వయసు వ్యక్తులలో కూడా ఈ అల్జీమర్స్ ఎక్కువగా కనిపిస్తుంది. జ్ఞాపక శక్తి తగ్గించడం అంటే అల్జీమర్స్ వ్యాధి వచ్చినట్టే అని అంటారు, కానీ ఇది నిజం కాదు. పలు కారణాల వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోవడానికి అవకాశం ఉంది. వయస్సు పైబడడం కావచ్చు, లేదా పోషకాహార లోపం కావచ్చు, విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవడం వల్ల కూడా మతిమరుపు పెరగవచ్చు.
3: అల్జీమర్స్ అనేది బేసికల్లీ మెమరీ లాస్ డిసీజ్. మోస్ట్లీ ఇది 60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో కనిపిస్తూ ఉంది. మనందరం ఎప్పుడో ఒకసారి అది ఎక్కడ పెట్టాను, పేరు గుర్తుకు రావడం లేదు అనుకుంటాం. బట్ ఈ అల్జీమర్స్ లో ఆ మెమరీ లాస్ చాలా ఎక్కువ, డైలీ లైఫ్ డిస్టర్బ్ చేసే స్థాయికి చేరుతుంది. మొదట చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం, కీస్, నేమ్స్, డేట్స్, ఆ తర్వాత మాటల మధ్య సరైన పదం గుర్తు రాకపోవడం, చివరికి ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా గుర్తు పెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఇది ఇమాజిన్ చేస్తేనే కష్టం కదా. ఈ అల్జీమర్స్ కి కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసినట్లయితే, ఇప్పుడు మీ మైండ్ లో డిస్టర్బ్ డౌట్ వస్తుంది, ఎందుకు వస్తుంది? వెల్, సైన్స్ చెప్పే ఫ్యూ ఉన్నాయి కారణాలు. బ్రెయిన్ లో అబ్నార్మల్ ప్రోటీన్ డిపాజిట్స్, వంశం పారంపర్య కారణాలు, వయస్సు పెరగడం మరియు హై బీపీ, డయాబెటీస్, ఒబిసిటీ వంటి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దీన్ని ప్రివెన్షన్ ఒకసారి చూసినట్లయితే, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ రైట్. మేనేజ్మెంట్ టిప్స్ చూస్తే అల్జీమర్స్ కి ఫుల్ క్యూర్ లేదు, బట్ డోంట్ వరీ, కొన్నిటిలో స్లో డౌన్ చేయవచ్చు. బ్రెయిన్ ఎక్సర్సైజెస్, పజిల్స్, రీడింగ్, మెమరీ గేమ్స్, అలాగే రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్,

0: న్యూట్రిషన్ ఫుడ్, ఫ్రూట్స్, నట్స్, ఫిష్, అలాగే స్ట్రెస్ ఫ్రీ లైఫ్, అలాగే గుడ్ స్లీప్ అనేవి కూడా చాలా మంచిది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్ లవ్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ. ఎస్ ఫ్రెండ్స్, పేషెన్స్ అండ్ కేర్ ఫ్రమ్ లవ్డ్ వన్స్ మేక్ ఏ హ్యూజ్ డిఫరెన్స్. ఎమోషనల్ కనెక్ట్, థింక్ అబౌట్ ఇట్. మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వారు మన కోసం ఎన్నో సాక్రిఫైస్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇలాంటి హెల్త్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తే మనం సపోర్ట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ కదా. సో ఫ్రెండ్స్, ఆల్జీమర్స్ గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దాం. మన వృద్ధులకు మనం ఇచ్చే లవ్, కేర్ అండ్ అండర్స్టాండింగ్ వారికే కాదు మన సమాజానికి కూడా బలం అవుతుంది. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ ఆల్వేస్ స్ప్రెడ్ పాజిటివ్. దిస్ ఇస్ బాలు సైనింగ్ ఫ్రమ్ కొత్తగూడెం.
1: అల్జీమర్స్ వ్యాధి నిర్ధారణ అయితే ఆ వ్యక్తి జీవితం ముగింపుకు వచ్చినట్టే అంటారు, కానీ అది ఏమాత్రం కాదు. అల్జీమర్స్ వ్యాధి సోకిన వ్యక్తి చాలా సంవత్సరాల పాటు అర్థవంతమైన జీవితం గడపవచ్చు. గుండెను ఆరోగ్యకరంగా ఉంచగల ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పని వ్యాయామం, చురుకైన సామాజిక సంబంధాలను కొనసాగిస్తూ, మెదడుకు పనిపెట్టే అలవాట్లను కొనసాగించడం ద్వారా అల్జీమర్స్ వ్యాధి ముదిరే వేగాన్ని తగ్గించవచ్చు. ఇక అల్జీమర్స్ వ్యాధి వంశ పారంపరమైనదిగా అంటారు, అది కొంతవరకు నిజమే. కానీ ఈ విధంగా వంశ పారంపర్య అల్జీమర్స్ వస్తుంది కొద్ది మందికి మాత్రమే. మొత్తం వ్యాధిగ్రస్తుల్లో కేవలం 5% మందికే వంశ పారంపర్య అల్జీమర్స్ వ్యాధి సోకినట్లు తెలుస్తుంది. తలకు తగిలిన గాయం వల్ల కూడా ఈ అల్జీమర్స్ కు దారితీసే అవకాశం ఉంది. తలకు ఒక మోస్తరు తీవ్రమైన గాయం అయిన పక్షంలో కొద్ది సంవత్సరాల తర్వాత అది తీవ్రమైన మతిమరుపు అల్జీమర్స్ కు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే సమయంలో తలకు తీవ్ర గాయం అయిన ప్రతి వ్యక్తి ఈ అల్జీమర్స్ వ్యాధి బారిన పడటం లేదు. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులు ఆవేశపరులుగా, దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు, ఇది కొంతవరకు నిజమే. కానీ ఈ వ్యాధి వల్ల అందరూ ఒకే రకంగా ప్రభావితం కారు. వ్యాధి వల్ల భయానికి లోను కావడం, ఆశాభంగం చెందడం వంటి కారణాల వల్ల కొంతమంది దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు.
2: చికిత్సతో అల్జీమర్స్ తగ్గిపోతుంది. వ్యాధి ప్రారంభంలో గుర్తించినప్పుడు మందులు, కుటుంబ సభ్యుల సేవలు సహకారం వల్ల అల్జీమర్స్ వ్యాధి లక్షణాలను పెరగడాన్ని, జీవన నాణ్యత దిగజారిపోవడాన్ని అదుపు చేయవచ్చు. అల్జీమర్స్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం ద్వారా సరైన చికిత్సను పొందవచ్చు. అల్జీమర్స్ సమస్యకు న్యూరాలజిస్టును సంప్రదించి సరైన సమయంలో సరైన చికిత్సను తీసుకున్నట్లయితే అల్జీమర్స్ వ్యాధిని నిర్మూలించి సాధారణ జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది.
3: సంతానం మేలు కోరి శ్రమ పడేది వృద్ధులే, సౌశీల్యం పెంపు చేసి దీవింతురు వృద్ధులే. సంతానం మేలు కోరి శ్రమ పడేది వృద్ధులే, సౌశీల్యం

అంతటి ప్రేమలో చావు కోరు వృద్ధులే, వృద్ధులంటే వ్యర్థులు కారోయనేస్తమా. అభివృద్ధికి దారి చూపు వెలుగులో ఈ మిత్రమా, అభివృద్ధికి దారి చూపు వెలుగులో.

మీరింతవరకు వృద్ధాప్యంలో మతిమరపు, అల్జీమర్స్ వ్యాధి ఈ అంశం గురించి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఇప్పుడు వినబోతున్న పాట ఆవిడ మావిడే చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పాడిన పాట. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం శ్రీ

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్

శ్రోతలు 100.1 మెగాహెచ్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మనమే చిత్రం నుండి హీషమ్ అబ్దుల్ వాహబ్ పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. నిలయంల సమయం 11 గంటలు. ఇప్పుడు వినండి సీతారామయ్య గారి మన్వరాలు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
7: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

0: 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, చిత్రం శుభ సంకల్పం.
1: హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్తి నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
7: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
8: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
7: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
7: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: the 22nd to 28th. The 81st session of the UNGA is being held under the theme Restoring Trust, Managing Transformation, a United Nations that Delivers for All. U.S. President Donald Trump has said he is in deciding mode over the Iran war, warning that the big things are going to happen. His remarks came after Tehran said it has shared its conditions with Washington through mediators for reopening the Strait of Hormuz. Trump's comments come ahead of Iranian President Masoud Pezeshkian's expected visit to New York to attend the United Nations General Assembly. Iran has communicated 7 conditions to the United States through Qatar to resume negotiations aimed at bringing the ongoing war to an end. In the Asian Games, India secured a double podium finish in the men's 10-meter air rifle event in Nagoya, Japan. Himanshu Dhillon won the silver medal with a score of 252.4, while Rudraksh Patil clinched the bronze with 230.9. Earlier, India had also won the silver medal in the men's 10-meter air rifle team event. The Indian trio of Himanshu Dhillon, Parth Mane and Rudraksh Patil finished second with a total score of 1890.1 behind China's score of 1899. In mixed martial arts, Suchika Dhariyal bagged the bronze medal after losing 0-2 to Singapore's Hui Hoon To in the women's 60kg traditional semi-final. Benchmark domestic equity indices were trading on a positive note in the forenoon session today. The Sensex rose 461 points to 74,756, while the Nifty added 55 points to 23,401 when reports last came in. On the sectoral front, realty, healthcare and pharma were leading the gains. Conversely, telecommunication, IT and mid-small private banks, Quality, Tilt were leading the losses. And with that, we end this news bulletin.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడువుల తామరా బురద పుల్లా సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
6: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి దుందుతాయి కులకర్ణి గారి గాత్ర సంగీతం వింటారు.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి దుందుతాయి కులకర్ణి గారి గాత్ర సంగీతం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ ను నిర్వహిస్తోంది. ఫార్మకో విజిలెన్స్ లో భారత ప్రయాణం ఆత్మ నిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్ లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా, రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్టపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్ లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారీస్ వారి ప్రపంచ పునరుద్దరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్టపతి బ్రహ్మకుమారీస్ నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ వర్క్షాప్ ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ వర్క్షాప్ లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్టంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా, 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25 తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం

0: నూతన సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్ లో రేపటి నుంచి ఈ నెల 28 వరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి చర్చలు జరుగుతాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమాపేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నేతృత్వం వహిస్తారు. విశ్వాసాన్ని పునరుద్దరించేందుకు, పరివర్తనను నిర్వహించేందుకు అందరికీ ప్రయోజనం చేకూర్చే ఐక్యరాజ్యసమితి అనే ఇతివృత్తంతో ఈ సర్వసభ్య సమాపేశం జరగనుంది. ఈ సమాపేశంలో ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్య దేశాల అధ్యకులు, ప్రధానమంత్రులు, సీనియర్ ప్రతినిధులు పాల్గొంటారు. వీరు ప్రధాన అంతర్జాతీయ సమస్యలపై తమ ప్రాధాన్యతలు, వైఖరులను వివరిస్తారు. సర్వసభ్య సమాపేశం కోసం న్యూయార్క్లో సమాపేశమవుతున్న ప్రపంచ నాయకులు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, అప్పుడే ఒక మెరుగైన ప్రపంచాన్ని నిర్మించగలమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ పిలుపునిచ్చారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమాపేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమాపేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహ అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమాపేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమాపేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫార్మకో విజిలెన్స్ లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత జాతీయ ఫార్ములరీ 7వ సంచికను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో 1100కు పైగా ప్రతికూల ఔషధ ప్రతిచర్యల పర్యవేక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయని, వీటి సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి వరకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ రోగి భద్రతా డేటాబేస్కు ఔషధ భద్రతా సమాచారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓకు ఈ సమాచారాన్ని అందించడంలో భారత్ 2014లో 123వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు ఎదిగిందని మంత్రి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా పౌరులు స్వీయ వైద్యానికి దూరంగా ఉండాలని, నిపుణుల ప్రిస్క్రిప్షన్ను అనుసరించాలని, ఏదైనా ఔషధం దుష్ప్రభావాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
1: We have over the years developed a very strong pharmacovigilance ecosystem which is capable of collecting, processing, analyzing as well as generating the medicines safety data from across the country. And today we have around 1150 ADR monitoring centers which are operational across the country, and we also intend to expand these facilities up to the primary health facility level.
0: భారత సౌర ఇంధన సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. గత 15 ఏళ్లుగా దేశ పునరుత్పాదక ఇంధన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థను బలోపేతం చేయడంలో భారత సౌర ఇంధన సంస్థ కీలక పాత్ర పోషించిందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 18వ శతాబ్దంలో రాజస్థాన్లోని ఖేజర్లీ గ్రామంలో ఖేజ్రీ చెట్ల పరిరక్షణకై తమ ప్రాణాలర్పించిన అమృతాదేవి బిష్ణోయ్ సహా ఇతర అమరవీరులందరికీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఈరోజు ఖేజర్లీ త్యాగదినం సందర్భంగా పర్యావరణాన్ని ప్రేమించే ఆ త్యాగధనుల జ్ఞాపకాలు నేటికీ రాజస్థాన్ ప్రజల చైతన్యంలో అంతర్భాగంగా నిలిచి ఉన్నాయని ఓం బిర్లా అన్నారు. భారత్ లో పర్యావరణ పరిరక్షణ భావన కొత్తది కాదనే విషయాన్ని ఖేజర్లీ చెబుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. హిమాన్షు దిల్లాన్ 252.4 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకోగా, రుద్రాంక్ష్ పాటిల్ 230.9 స్కోరుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. అంతకుముందు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో కూడా భారత్ రజత పతకాన్ని గెలుచుకుంది. హిమాన్షు దిల్లాన్, పార్థ్ మానే, రుద్రాంక్ష్ పాటిల్ల త్రయం 18.1 స్కోరుతో

0: రెండవ స్థానంలో నిలిచింది. తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్టలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు రోజులలో రాజస్థాన్, పంజాబ్, సౌరాష్ట్ర, కచ్లలో పరిస్థితులు నైరుతి రుతుపవనాల తిరోగమనానికి మరింత అనుకూలంగా ఉంటాయని పేర్కొంది. జార్ఖండ్, ఒడిషా, రాయలసీమ, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, కేరళం, మాహే, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాలలో రేపటి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజాసేవయే దేశసేవ అనే సూత్రం, ప్రధానమంత్రి నిబద్దత ప్రస్థానానికి మార్గదర్శకమయ్యాయి. సేవ, సుపరిపాలన అనే దార్శనికతతో ప్రేరణ పొంది 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ను సాధించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నిబద్దత, సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో పరివర్తనను తీసుకువస్తోంది. ఈరోజు లక్ష్మణరావు ఇనాందార్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. లక్ష్మణరావు తన సేవ సహకారంతో సమాజాన్ని శక్తివంతం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుజరాత్లో జరిగిన సహకారోద్యమానికి ఆయన దిశానిర్దేశం చేశారని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. ఫార్మకో విజిలెన్స్లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ఈనాటి కార్యక్రమంలో ముందుగా అత్తగారి ఇష్టం కథానిక వింటారు.
1: భోజనం చేసి కాసేపు నడుము వాలిద్దామని బెడ్రూమ్ లోకి వెళ్తున్న శాంతమ్మకి హోస్ట్ మ్యాన్ కేక వినిపించి వరండాలోకి వచ్చింది. కవర్లు తీసుకుంది. ఎక్కడి నుంచో అని ఆలోచిస్తూ ఓ కవర్ చింపింది. కూతురు మీనా, అమ్మా నేను మీ అల్లుడు దీపావళి పండక్కి వస్తున్నాం, నిన్ను నాన్నని చూడాలని ఉంది. శాంతమ్మకి మిగతా అక్షరాలేవీ కనిపించలేదు. పెళ్లయ్యి సరిగ్గా ఏడాది అవుతున్నది. పెళ్లి కాగానే భర్తతో ఢిల్లీ వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు వస్తున్నది. సంక్రాంతికి రమ్మని ఉగాదికి రమ్మని రాస్తే అమ్మా మా ఇద్దరికి లీవ్ దొరకదమ్మా అని రాలేదు మీనా. రెండో కవర్ చింపింది. డాడీ నేను మీ కోడలు దీపావళికి వస్తున్నాం, నాకిష్టమైన బూందీ లడ్డూ కజ్జికాయలు చేయమని అమ్మకి చెప్పండి. చెన్నై వెళ్లిన దగ్గర నుంచి మన వంటలకి మొహం వాచిపోయానని ఎప్పుడూ ఉత్తరాలు రాసేవాడు కిరణ్, పిచ్చి విధవ అనుకున్నది శాంతమ్మ. ఏడాది క్రితం మీనా పెళ్లికి సెలవు దొరకలేదని రెండు రోజులే ఉండి వెళ్లిపోయారు భార్యాభర్తలిద్దరు. వెళ్లాక ఇప్పుడే రావాలనిపించింది. అంతకన్నా ఏం కావాలి, చిన్నవాడు రవి కూడా వస్తే బాగుండు. ఒక్క పండక్కి అయినా ముగ్గురు పిల్లలతో గడపాలని నా కోరిక తీరుతుంది అనుకుంటూ మూడో కవర్ చింపింది. శాంతమ్మ ఆశ పలింప చేస్తూ భార్య సమేతంగా వస్తున్నట్టు రవి ఉత్తరం రాశాడు. పిల్లలు పెళ్లిళ్లయి ఎవరికి వాళ్లు వెళ్లిపోయాక ఆవిడిని ఆవరించుకున్న నిర్లిప్తత, నీరసం, దిగులు ఒక్కసారిగా మటుమాయం అయి కొత్త ఆనందం చోటు చేసుకున్నాయి. 30 సంవత్సరాలు పిల్లల ఆలనా పాలనలో వాళ్ల అల్లరి, కోపతాపాలు, అలకలు, చదువులు వీటి మధ్య క్షణం తీరిక లేకుండా గడిపింది. కాలం ఎలా గడిచిందో తెలియకుండానే జీవితం 3 వంతులు గడిచిపోయింది. సుబ్బారావు ఇంటి పట్టున చాలా తక్కువ సమయం గడుపుతుండేవాడు. అతనికి ఆఫీసు, స్నేహితులు, క్లబ్బు, దాదాపు ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత అంతా శాంతమ్మ చూసుకునేది. ఆవిడ అడిగినంత డబ్బు ఇవ్వటం తప్ప

మరేమీ పట్టించుకునేవాడు కాదు. శాంతమ్మ పెళ్లైన దగ్గర నుంచి గృహిణి అనే ఉద్యోగాన్ని అంకితభావంతో చేస్తున్నది. ఆ అంకితభావం అప్పుడు ఇప్పుడు ఒక్కలాగే ఉంది. పిల్లలకి పెళ్లిళ్ళ

వ్యవధుల్లేవు. క్యాలెండర్ వైపు చూసింది. ఇంకా 3 రోజులే ఉంది దీపావళి పండక్కి. అమ్మో, బోలెడు పని ఉంది. ఇల్లు దులిపించాలి, సామానంతా కడిగించాలి, పిండి వంటలు చేయాలి, పిల్లలకి బట్టలు కొనాలి, తపాకాయలు తేవాలి. ఈ మహానుభావుడు ఎప్పటికి వస్తారో ఏమో. కొంతసేపటికి కాని ఆమెలోని కంగారు తగ్గలేదు. ఏ పని ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నది. అంతలో పని మనిషి రంగమ్మ, అమ్మా ఏందమ్మా అట్టా కూసున్నారు అన్నది రంగి. రారా ఇల్లు బూజు తులుపుదాం, కాస్త సాయం చేస్తావా రంగమ్మ, పిల్లలు పండక్కి వస్తున్నారు అన్నది. సంతోషం వెళ్లి విరిసిన మొహంతో శాంతమ్మ, అట్టాగే ఎప్పుడొస్తుంది అని అడిగింది రంగమ్మ. 2 రోజుల్లో వస్తారు. అమ్మగారి ఆనందాన్ని చూసి రంగమ్మ, ఎన్నాళ్ళైందమ్మా మీ ముఖంలో సంతోషం చూసి అన్నది రంగి. మాటలతోనే ఇల్లు దులిపించి కడిగించేసరికి సాయంత్రం 5 గంటలైంది. ఇక పిండి వంటలకి వంటకి సామాను లిస్టు రాసింది. సుబ్బారావు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. 9 గంటలకి ఇల్లు చేరిన సుబ్బారావు చాలా కాలం తర్వాత భార్య మోహన్లో సంతోషం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ వచ్చారా, మీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నది శాంతమ్మ. ఆశ్చర్యంతో, నాకోసమా, ఎందుకు అని అడిగాడు సుబ్బారావు. శాంతమ్మ చిరుకోపంతో, ఏమిటి ఆ ప్రశ్న? అదేమీ కాదు, ఈ మధ్యలో ఎప్పుడూ నీవు నా కోసం ఇంతగా ఎదురు చూడలేదు కదా. పిల్లలు పెద్దవాళ్ళైన దగ్గర నుంచి చాలండి, కాని రేపు నాకు డబ్బు కావాలి. ఎందుకు, ఎంత కావాలి అన్నాడు సుబ్బారావు. సమాధానంగా టేబుల్ మీదున్న ఉత్తరాల్ని భర్తకు అందిస్తూ, ఇందుకు ఎంత అంటారా, నాకే తెలియదు ఎంత అవుతుందో, కాని రేపు మధ్యాహ్నానికి కావాలి అన్నది శాంతమ్మ. భార్య మాటల్లోని హుషారం చూసి ఎంతకాలం అయింది అనుకున్నాడు. కవర్లలోని విషయం చదివిన సుబ్బారావు మొహం ఆనందంతో విరిసింది. ఇదా సంగతి, అర్థమైంది నీ సంతోషం దేనికో అంటూ చేతివాచిలో డేట్ చూసి, ఇంకా 3 రోజులే ఉంది పండక్కి, రేపో ఎల్లుండో వస్తారు పిల్లలు, అందుకే పిల్లలకి బట్టలు కొనాలి, టపాకాయలు కొనాలి, అందుకే డబ్బు కావాలి అన్నది శాంతమ్మ. ఏమిటి నీ పిచ్చి, కాని పిల్లలు ఇంకా చిన్నవాళ్ళా టపాకాయలు కాల్చుకోవటానికి, అయినా 3 అనుకున్నట్టుగా ఒక్కసారి రావటం తమాషాగా ఉంది అన్నాడు సుబ్బారావు. మీనాకి చిచ్చుగుడ్లు కాకర పువ్వులు కాల్చటం సరదా, కిరణ్కి బాంబులు ఇష్టం, రవికి ర్యాకెట్లు కాల్చటం ఇష్టం, తీసుకొస్తారా, సరదాగా కాల్చుకుంటారు అన్నది శాంతమ్మ. సరదా నీకా వాళ్ళకా అన్న భర్తతో, నాకేనా, మీకు మటుకు వాళ్ళని చూస్తే అన్నీ మర్చిపోరు. సరేలే, నేను చెక్ మీద సైన్ చేస్తాను, కావలసినంత డ్రా చేసుకో. అది సరే, ఈ పూట భోజనం ఏమైనా ఉందా, నేను స్నానం చేసి వస్తాను. ఓ ఉంది, మీకు ఇష్టమైన కందిపచ్చడి పప్పు పులుసు చేశాను, తొందరగా రండి అన్నది శాంతమ్మ. మర్నాడు భర్త ఆఫీసుకి వెళ్లిపోగానే బజార్ కెళ్లింది శాంతమ్మ. కూతురికి కోడళ్లకి చీరలు, మగపిల్లలకి అల్లుడికి ప్యాంటీ షర్ట్లు, భర్తకి లాల్చి ధోతి తీసుకుని, సరుకులు తీసుకుని, టపాకాయలు అన్నీ తీసుకుని సాయంత్రం 6 గంటలకి ఇల్లు చేరుకుంది. రంగమ్మ అన్నీ చూసింది. అందరికి కొత్త బట్టలు కొన్నావు, బాగుంది, కాని మీది మర్చిపోయినావా అన్న రంగమ్మతో, నాకెందుకే, నేనేమన్నా చిన్నపిల్లనా పండక్కి కొత్త బట్టలు కట్టుకోవటానికి. మరి సారీ కొన్నావు కదమ్మా, భలేదానివే, ఆయనకి నేను గుర్తుంచుకుని కొనకపోతే ఎలా. సరేగాని ఇందా ఈ చీర నీకు బాగుందా? చాలా బాగుందమ్మా. ఎందుకమ్మా అన్నది రంగమ్మ. నీవు కూడా ఈ ఇంట్లో ఒక మనిషిగా నాకు తోడుగా ఉంటున్నావు, అందుకే తీసుకున్నాను. అది సరే, రేపు కాస్త తొందరగా రా, అరిసెలకి పిండి కొట్టాలి. అట్టావేలేమ్మా, నేనెళ్తున్నానమ్మా అని రంగమ్మ వెళ్లిపోయింది. ఎవరెవరికి ఏవి ఇష్టమో అన్నీ చేసింది. అరిసెలు, బూందీ లడ్డు, కజ్జికాయలు, పనస పనులు, జంతికలు, మిక్సరు, పిండి వంటల గుమగుమ వాసనలతో ఇల్లంతా నిండిపోయింది. శాంతమ్మ ఎక్కువ ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే ఒక్కొక్కరుగా 3 వారి వారి భాగస్వాములతో దిగారు. ఇల్లంతా సందడితో నిండిపోయింది. కిరణ్ చెన్నై నుంచి గోల్డ్ ఫ్రేమ్ కలర్ జోడు, రవి వైజాగ్ నుంచి హ్యాండ్ స్టిక్ తెచ్చాడు, మీనా ఢిల్లీ నుంచి
స్వెటర్ తెచ్చింది. ముగ్గురు వారు తెచ్చినవి తండ్రికి ఇచ్చారు. మీనా తల్లికి చీర తెచ్చింది. అది చూసి నవ్వింది శాంతమ్మ. ఇంత పంచం చీర తను ఎలా కట్టుకుంటుంది? మీనాకి ఏమీ తెలియదు. కట్టుకోకపోతే బాధపడుతుంది. తనకి సింథటిక్ చీరలు ఇష్టం ఉండదని తెలియదు కదా అనుకుని చీరని బీరువాలో పెట్టింది. అమ్మా, నీకోసం ఏం తేవాలో తెలియలేదమ్మా అన్నాడు రవి. అవును లేరా?

నేను ముసలివాణ్ణి అవుతున్నానని, నడవలేనని ఊతంగా హ్యాండ్ స్టిక్ తెచ్చావు. మీ అమ్మ ఇంకా ముసలిది కాలేదుగా, కొంచెం ఉడుక్కుంటూ అన్నాడు సుబ్బారావు. అమ్మకి ఎప్పటికీ ఊతం నువ్వే కదా నాన్న, ప్రత్యేకంగా ఏం కావాలి అన్నాడు రవి. ఆ మాటలకి భర్త వైపు చూసి నవ్వింది శాంతమ్మ. అందరూ భోజనానికి రండి. రవి అమ్మ వెనకాలే వస్తూ, ఏం చేశావమ్మా వంటలు? మీకిష్టమైన కాకరకాయ, నువ్వులు కొబ్బరి శనగపిండి పెట్టి వేపుడు చేశాను, అన్నయ్యకిష్టమైన టమాటా పప్పు, చెల్లికి ఇష్టమైన సొరకాయ పచ్చడి అని చెప్తున్న శాంతమ్మతో, మరి నాకోసం ఏమీ లేదా? పిల్లలొచ్చిన శుభ సందర్భంలో జాలిగా అడిగారు సుబ్బారావు. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను, పెసరపప్పు పులుసు గడ్డ పెరుగు మీకు ఉన్నాయి. శాంతమ్మ డైనింగ్ టేబుల్ మీద కంచాలు పెడుతూ, అరుణ, వనజ, మీనా, రండి అని పిలిచింది. కబుర్లతో ఆ రోజంతా గడిచిపోయింది. మర్నాడు నరక చతుర్దశి. తెల్లవారుజామున లేచి స్నానం చేసి మీనాని కోడళ్ళని లేపింది. నిద్ర వస్తుందత్తయ్య, గారంగా అన్నారు కోడళ్ళు. సరదాగా పండక్కి వచ్చి నిద్రేమిటమ్మా, లేచి తలంటుకోండి, మీ ఊరెళ్ళి పడుకుందురుగాని, లేవండి అంటూ సున్నితంగా మందలించింది. మీనా, అన్నయ్యకి హారతివు అంటూ హడావుడి పెట్టింది శాంతమ్మ. రకరకాల వంటలతో, గుమగుమలాడే వంటకాలతో, టపాకాయల మూతలతో ఇల్లంతా సందడిగా ఉంది. తల్లి తెచ్చిన చీరను చూసి మురిసిపోయింది మీనా. ఈ కలర్ కోసం ఢిల్లీలో ఎన్నో షాపులు తిరిగానమ్మా, థ్యాంక్స్ అమ్మా. కోడళ్ళు చీరలు చూసి, మీ సెలక్షన్ అద్భుతం, మాకు ఈ కలర్స్ నప్పుతాయని భలే ఊహించారు. సంబరపడిపోయారు కోడళ్ళు. అత్తయ్య, మీకు ఆడవాళ్ల చీరల సంగతే అనుకున్నా, మాకు కావలసిన సూటు సెలక్షన్ చేయటం ఇంత బాగా వచ్చా, ఆశ్చర్యంగా అన్నాడు అల్లుడు మధు. చిన్నప్పటి నుంచి మాకిష్టమైనవేవో అమ్మే తెస్తుంది బావుగారు, అంతెందుకు, పెళ్లికి మా బట్టలన్నీ అమ్మకున్నవే అన్నాడు రవి. అంచుదావతి లాల్చి వేసుకుని, నేను ఎమ్మెల్యేలాగా ఉన్నానా అన్నాడు సుబ్బారావు. ఉన్న చీరల్లో కొత్త చీర కట్టుకుంది శాంతమ్మ. దీపావళి పండగ అంతా ఈ ఇంటి కోసమే వచ్చిందా అన్నంత ఆర్భాటంగా జరిగింది. పండగ అయిన రెండో రోజు ముగ్గురు జంటలతో బయలుదేరారు. వారికి కావలసిన పిండి వంటలు, పొడులు, పచ్చళ్లు, వడియాలు, అప్పడాలు అన్ని విడివిడిగా సర్ది ఎవరికి వారికి ఇచ్చింది శాంతమ్మ. వెళ్తున్న వాళ్ళని చూసి శాంతమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. తల్లిని చూసిన మీనా, బాధపడకమ్మా, మా దగ్గరికి వచ్చేయి అన్నది. కాదత్తయ్యా, మా దగ్గరికి రండి, ఆఫీసు హడావుల్లో పడి వంట చేసుకుని తినటానికే టైం ఉండటం లేదు, మీ చేత్తో కమ్మగా వండి పెడదురు గాని అన్నది చిన్న కోడలు వనిజ. అదేం కుదరదు, పెద్ద కొడుకు కోడలు ఉండగా వాళ్ల దగ్గర ఉండటం భావ్యం కాదత్తయ్యా, మీరు మా దగ్గరికి రండి, మీ ఇష్టం వచ్చిన నాళ్ళు ఉందిరు గాని అన్నది పెద్ద కోడలు అరుణ. కన్నీళ్ల మధ్య నవ్వి, ఆయన రిటైర్ అయ్యాక అందరి దగ్గరికి వస్తాము, వాదులాడుకోకండి అన్నది శాంతమ్మ. కరెక్ట్ నాన్నగారు, రిటైర్ అవగానే మీ ఇద్దరూ వచ్చేయండి అని అన్నాడు పెద్ద కొడుకు కిరణ్. తల్లికి వెళ్లి వస్తామమ్మా అని చెప్పి గంటల తేడాలో ఒక్కొక్కళ్ళు వెళ్లిపోయారు. దగ్గర ఉండి అందరినీ రైలు ఎక్కించి వచ్చాడు సుబ్బారావు. మళ్లీ ఒంటరితనాన్ని తలుచుకుని నిట్టూర్చింది శాంతమ్మ. పిల్లలు వచ్చినప్పుడు ఉన్న సంతోషం, ఉత్సాహం వాళ్లతోనే వెళ్లిపోయినట్లు అయి నిస్సత్తువుగా కూర్చున్నది శాంతమ్మ. ఏముంది, మళ్లీ రొటీన్ మొదలైంది. కాలమే తెలియకుండా గడిచిన ఈ వారం రోజులు తలుచుకుని దిగులుగా ఉన్న మనసుకి ఊరటగా క్షేమంగా చేరినట్లు ముగ్గురు దగ్గర నుండి ఉత్తరాలు వచ్చాయి. భార్యలో కనిపిస్తున్న ఉదాసీనతని చూసి, ఏమిటి, ఎప్పుడూ నీ పిల్లలు నీ దగ్గరే ఉండాలంటే ఎలా, ఏమిటోయ్ అంత బెంగ పెట్టుకున్నావు అన్నాడు సుబ్బారావు. అది కాదండి, బావురమంటున్న ఈ ఇంట్లో మనిద్దరం ఎలా ఉంటాం చెప్పండి, మీరు రిటైర్ అయితే మనం పిల్లల దగ్గర ఉందామండి, కాస్త బతిమాలుతున్నట్టుగా అడిగింది శాంతమ్మ. సరేలే, నేనేమన్నా కాదన్నానా అన్న భర్త సమాధానం శాంతమ్మకి కాస్త ఊరట కలిగించింది. కాలం ఎవరి కోసం ఆగదు కదా, మరో 2 నెలలు గడిచినాయి. ఉదయాన్నే నిద్రలేచిన శాంతమ్మకి ఒళ్ళు తూలుతున్నది, కళ్ళు మంటలుగా ఉన్నాయి, తల భారంగా ఉంది. అయినా తప్పదని ఎలాగో వంట చేసి టిఫిన్ చేసింది. ఏమిటి అలా ఉన్నావు, ఇంకా పిల్లల మీద బెంగ పోలేదా అని అడిగాడు సుబ్బారావు. అదేం కాదు, ఒళ్ళు తూలుతున్నది, తలనొప్పిగా ఉంది అన్నది శాంతమ్మ. సరే, నేను వెళ్ళాక రెస్ట్ తీసుకో అన్నాడు సుబ్బారావు. భర్త ఆఫీస్

బయటికి వెళ్లేదాకా ఎలాగో గడిపి మంచం మీద వాలింది శాంతమ్మ. ఏందమ్మా అట్లున్నారు, ఏముంది కంగారుగా అన్నది రంగమ్మ. జ్వరంగా ఉంది, టాబ్లెట్ వేసుకున్నా. పనిచేసి తలుపు దగ్గరగా వేసి వెళ్ళు అని మళ్లీ పడుకుంది శాంతమ్మ. సాయంకాలానికి కాస్త తేలికగా అనిపించింది. మళ్లీ పనిలో మునిగింది శాంతమ్మ. ఇలా టాబ్లెట్ వేసుకుంటూ లేస్తూ అలాగే వారం రోజులు గడిపింది. రోజూ తెల్లవారుజామున లేచి పనులు చేసే శాంతమ్మ లేవకపోవటం చూసి భార్య అని తట్టి లేపాడు. శాంత, ఇంకా పడుకున్నావేమిటి అన్నాడు సుబ్బారావు. శాంతమ్మ మెల్లిగా కళ్ళు తెరిచి, నీరసంగా ఉందండి. అలాగా, లేచి మొహం కడుక్కో, నేను హోటల్ నుంచి టిఫిన్ కాఫీ తెస్తాను. టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకుని పడుకుంది. ఈ రోజు నేను హోటల్లో భోజనం చేస్తాను. ఏందమ్మా దావఖానకు పోవద్దా, రోజు జ్వరం అంటున్నారు అన్నది రంగమ్మ. ఈ మాత్రం దానికి ఎందుకే, మందులు వేసుకుంటున్నాగా అన్నది శాంతమ్మ. మర్నాడు మూలుగుతూనే వంట చేస్తున్న శాంతమ్మతో, ఏందమ్మా నిన్నంతా జ్వరంతో ఏం తినలే, గంత నీరసంగా ఉండి వంట చేయకుంటే ఏమాయే అన్నది రంగమ్మ. పాపం, నిన్ను కూడా ఆయన హోటల్లో తిన్నాను. ఆ మసాలా కూరలు ఆయనకు పడవు, ఎంతసేపు చేస్తానులే అన్నది శాంతమ్మ. ఏందోనమ్మా, అయ్యగారేమో నీ సంగతి పట్టించుకోరు, మీరేమో ఆయన గారి గురించి కష్టపడుతుంటావు. ఇంతలో కళ్ళు తిరిగి కింద పడింది శాంతమ్మ. అయ్యగారు అయ్యగారు, అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయినారండయ్యా అంటూ కేక పెట్టింది రంగమ్మ. శాంత శాంత అంటూ ముఖం మీద నీళ్లు చల్లాడు సుబ్బారావు. ఏముంది అంటూ భార్య నుదిటి మీద చేయి వేసి చూశాడు. బాగా వేడిగా ఉంది అన్న సుబ్బారావుని చూసి, 10 రోజుల నుండి అమ్మగారు జ్వరం అని టాబ్లెట్ వేసుకుంటూ లేచి పనిచేస్తున్నారండి, తిండి మాత్రం తినటంలే, ఆసుపత్రికి తీసుకుపోండి అయ్యా అంటూ కంగారు పెట్టింది. ఆటో పిలిచి దగ్గరలో ఉన్న ఓ నర్సింగ్ హోమ్ తీసుకెళ్లాడు. డాక్టర్ చూసి, ఎన్నాళ్ల నుంచి జ్వరం, ఒళ్ళు నొప్పులున్నాయా, వాంతులు ఏమన్నా అవుతున్నాయా, ఆహారం ఏం తీసుకుంటున్నారు, ఇలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్నాడు సుబ్బారావు. ఆవిడకి టెస్టులు చెయ్యాలి, అడ్మిట్ చెయ్యండి అన్నది డాక్టర్. సుబ్బారావుకి భయం వేసింది. ఆఫీసుకి సెలవు పెట్టాడు. ఏం చెయ్యాలో తోచలేదు. స్నేహితులు వచ్చి పలకరించి వెళ్లారు. మరునాడు పిల్లలు ముగ్గురికి ఫోన్ చేశాడు. వాళ్ళని చూస్తే ఆవిడ ఆరోగ్యం కుదుప పడుతుందేమోనని అనిపించింది. తెల్లవారి పిల్లలు వచ్చారు. అప్పటికి శాంతమ్మ ఆఖరి శ్వాస తీసుకుంది. అది చూసిన సుబ్బారావు హతసుడైపోయాడు. నోట మాట రాలేదు. స్నేహితులు బంధువులు వచ్చారు. ఏడుపులతో ఓదార్పులతో పరామర్శలతో గడిచిపోతున్నాయి రోజులు. ఇల్లంతా బావిరమంటోంది. కిరణ్ రవి విషాదం నిండిన హృదయాలతో ఆవిడికి జరిపించాల్సిన తంతు జరిపిస్తున్నారు. మొన్న దీపావళి నాటి సంబరం సరదాలు, శాంతమ్మ చేసిన ఆర్భాటం గుర్తొచ్చి అందరి మనసులు కలిచివేస్తున్నాయి. మీనా దుఃఖానికి అవధుల్లేవు. కోడళ్ళిద్దరూ పురోహితుడు చెప్పిన ఆచారాలను పాటిస్తూ మనసులోనే కుమిలిపోతున్నారు. వాళ్లకి అత్తగారి ఆప్యాయత తల్లిని కూడా మరిపించింది. 10వ రోజు సాయంకాలం బ్రాహ్మడు వచ్చి 11-12 రోజుల కర్మకాండ గురించి వివరిస్తూ 12వ రోజు పెద్ద కర్మ చేయాలి. ఆ రోజు ఆవిడకి ఇష్టమైన వంటలు పిండి వంటలు చేసి సంతర్పణ చేయాలి. అప్పుడు ఆమె ఆత్మ శాంతిస్తుంది బాబు అని చెప్పాడు. కిరణ్ రవి అందరికి ఉత్తరాలు రాశారు. ఊర్లో పిలవాల్సిన వాళ్ల లిస్టు రాసుకున్నారు. కోడళ్ళు అత్తగారికి ఇష్టమైన వంటలు చేయాలట. ఆవిడకి ఏవి ఇష్టమో అన్నది పెద్ద కోడలు. ఏమో అక్కయ్యా. ఏమండి, మీ అమ్మగారికి ఏం వంటలు ఇష్టం, భర్తను అడిగింది వనిజ. అమ్మకేమి ఇష్టం, ఏమో అన్నాడు ఆలోచిస్తూ రవి. ఏమండి బావుగారు, మీ అమ్మగారికి ఏ వంటలు ఇష్టమో మీకు తెలుసా? ఏమో నాకు తెలియదు, చెల్లి మీనాను అడుగు అన్నాడు కిరణ్. ఆడవచ్చు మీనా దగ్గరకు వచ్చి, మీ అమ్మగారికి ఏ వంటలు ఇష్టమో నీకు తెలుసా, రేపు అది చేయించాలట అన్న వనజతో, ఏమో వదిన నాకు తెలియదు, బాధగా అని నాన్నగారిని అడుగు అన్నది. సరే అని అత్తగారితో 40 ఏళ్లుగా కాపురం చేసిన మామగారికి తెలిసేమో అని ఇద్దరు కోడళ్ళు కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న మామగారి దగ్గరికి వెళ్లి, మామయ్య గారు, అత్తయ్య గారు

0: వంటలిష్టమో నీకైనా తెలుసా? ఆవిడ ఓ నిమిషం ఆలోచించి, పెళ్లి కాకముందు ఏవో ఇష్టాలుండేవి, కానీ పెళ్లైనాక భర్త ఇష్టమే తన ఇష్టంగా, పిల్లలు పుట్టినాక వాళ్ల ఇష్టమైనవి చేసి పెట్టి వాళ్ల సంతోషమే తన ఆనందంగా బ్రతికింది. కాబట్టి మీ ఆయనకి, మీ మరిదికి, మీ ఆడవర్చికి ఏవి ఇష్టమో అవి చేయించు, దాని ఆత్మ శాంతిస్తుంది అన్నది పెద్దత్తగారు. ఆఖరికి శాంతమ్మకి ఏవి ఇష్టమో తెలియకుండానే 12వ రోజు సంతర్పణ జరిగిపోయింది. వచ్చిన బంధువులంతా చాలా అదృష్టవంతురాలు, ముత్తైదువుగా పోయింది, పుణ్యాత్మురాలు అన్నారు స్నేహితులు బంధువులు. మరి అత్తగారి ఆత్మ శాంతించిందో లేదో అని కోడళ్ళిద్దరూ బాధగా అనుకున్నారు.
1: మీరింతవరకు అత్తగారి ఇష్టం కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భూలోక అమృతం తేనె ప్రసంగం వింటారు.
2: భూలోక అమృతం. భూలోకంలో అమృతం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? అదేనండి, సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికేది, అధిక శక్తి కలిగి ఎక్కువ ఖనిజ లవణాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండి వ్యాధి నిరోధక శక్తి కలది, సౌందర్య సాధనంగా తీయను రుచి కలిగి, చక్కని సువాసన కలిగి, పేరు చెప్పగానే అందరికీ నోరూరించే ద్రవ పదార్థమే భూలోక అమృతం తేనె. ఈ భూప్రపంచం మొత్తం మీద తేనె గురించి తెలియని వారు లేరు అని అనటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇంచుమించు అన్ని ప్రాంతాలలోనూ ప్రజలు తేనెను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా మన భారతదేశ ప్రజలందరూ యుగ యుగాల నుండి తేనెను ముఖ్య ఔషధగా ఉపయోగిస్తున్నారని మన పురాణ గాథల ద్వారా మనకు విపులంగా తెలుస్తుంది. తేనెలో ముఖ్యంగా 2 రకాలున్నాయి, అవి పట్టుతేనె, పుట్టతేనె. పట్టుతేనె ఎక్కువగా చెట్ల పైభాగాల్లో వెలుతురు తగిలే చోట్లలో తేనెటీగలు సేకరించి పట్టులో నింపుతాయి. ఇది జిగటక, గాఢమైన ముదురు ఎరుపు రంగులో, మంచి సువాసనతో కలిగి తీయని రుచిని కలిగి బరువుగా ఉంటుంది. పుట్టతేనె, ఇది పుట్లలో అంటే నేల కింది భాగాలలో, చీకటి గుహలలో మరొక జాతి తేనెటీగలు సేకరించి పట్టులో నింపుతాయి. ఈ రకం తేనె పట్టుతేనె కన్నా కొద్దిగా పలుచగా, లేత రంగును కలిగి చక్కటి సువాసనతో ఉంటుంది. ఈ తేనెలోని రకాలు, రంగు, రుచి, వాసన వంటివి ముఖ్యంగా ఆయా జాతుల తేనెటీగల మీద, అవి సేకరించే ప్రాంతాల్లోని పుష్పాల మకరందం మీద, పుప్పొడుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ తేనె విషయంలో ప్రజలు తరచూ మోసపోవడం జరుగుతూ ఉంటుంది. మనకి ఏది మంచి తేనో ఏది కాదో తెలియాలంటే కొన్ని చిట్కాలున్నాయి, వాటిని పాటించి మంచి తేనేదో తెలుసుకుని వాడితే మనకి మంచి సత్ఫలితాలు కలుగుతాయి. పరిశుద్ధమైన అసలైన తేనెను 1 చెంచా ప్రమాణంగా కుక్క ముందు వేస్తే కుక్క దానిని వాసన చూచి ముట్టుకోకుండా వెనుతిరుగుతుంది. ఇలా జరిగితే అది నిజమైన తేనెని గుర్తించవచ్చు. ఒకవేళ కుక్క ఆ తేనెను కమ్మగా నాకి తింటే అది కల్తీ తేనెని తెలుసుకోవచ్చు. తేనెలో కొంచెం దూదిని ముంచి కాస్త పిండి దానిని ఒత్తిలాగా వెలిగిస్తే అది నిజమైన తేనె అయితే మండుతుంది, కల్తీ తేనె అయితే మండదు. ఇంకొక చిట్కా, అసలైన తేనె నీటిలో కరగదు. ఒక గాజు గ్లాసులో నీరు తీసుకుని పైనుండి 2-3 చుక్కలు వేస్తే ఆ తేనె గ్లాస్ అడుగుకు చేరి అలానే ఉండిపోతుంది. మనం కలిపితే తప్ప నీటిలో కరగదు. కల్తీ తేనె అయితే నీటిలో వేసిన తరువాత కొద్దిసేపటికి దానంతటా అదే కరిగిపోతుంది. ఇప్పుడు చెప్పిన చిట్కాల ద్వారా మంచి తేనెదో పరీక్షించి తీసుకున్నట్లయితే మనం ఉపయోగించే తేనె మంచి ఫలితాలను ఇస్తుంది. తేనెకు తీయదనంలోనే కాదు, ఔషధ గుణంలో కూడా మరేది దీనికి సాటి రాదు. అందుకే దీని యొక్క ఉపయోగాలన్నీ చెప్పాలంటే బహుశా అంతముండదేమో అనిపిస్తుంది. అందులో కొన్నింటిని ఇప్పుడు చెప్పుకుందాం. 1 నెల వయసు కలిగిన పాపాయి నుండి 100 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుల వరకు అందరూ ఉపయోగించదగ్గ ఉత్తమమైన ద్రవ్యం తేనె. ఈ తేనెలో తక్కువ క్యాలరీల శక్తి, సమృద్ధిగా ఖనిజ లవణాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. అందుకని ఇది తేలికగా అరిగి త్వరగా శక్తినిస్తుంది. వ్యాధి నిరోధక కారిగా కూడా పనిచేస్తుంది. దీనిలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండవు కనుక దీనిని మధుమేహ రోగులు కూడా, అంటే షుగర్ పేషెంట్స్ కూడా పరిమితంగా తీసుకుంటే మేలు. దీనిని నిత్యం 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 చెంచా మంచి తేనె, 1 నిమ్మపండు రసం కలిపి తీసుకున్న వారికి 100 సంవత్సరాల వరకు ఏ వ్యాధి రాదనటంలో అనుమానమే లేదు. పసిపిల్లలకు నిత్యం 1/2 చెంచా తేనెను వెలితో నాకిస్తూ ఉంటే వారికి అజీర్ణం కాని, కఫరోగాలు గాని దరిచేరక ఆరోగ్యంగా ఉంటారు. 1/2 చెంచా తేనెలో కొద్దిగా కరక్కాయ గంధమును కలిపి పట్టిస్తే దగ్గు తగ్గి కఫం కరుగుతుంది. ఆడుకునే పిల్లలకు నిత్యం క్రమంగా తేనెను పట్టడం వలన వారు వ్యాధి నిరోధక శక్తి కలిగి చలాకీగా, చురుకుగా ఉంటారు. చిన్నపిల్లలకు దమ్ము, దగ్గు వచ్చినట్లయితే వారికి రోజు కొన్ని తులసి ఆకులను మెత్తగా నూరి దానిలో తేనె కలిపి పట్టిస్తే ఫలితం ఉంటుంది. ముఖ్యంగా యువతీ యువకులకు కూడా తేనె వల్ల చాలా ఉపయోగాలున్నాయి. యువతలో ముఖ్యమైన సమస్య మొటిమలు, మచ్చలు పోవాలని చాలా మంది లోషన్స్

0: క్రీమ్స్ వాడుతుంటారు. వాటికి బదులుగా మంచి తేనెను ముఠములపై క్రమం తప్పకుండా రాస్తూ ఉంటే నొప్పి తగ్గి త్వరగా మాని అవి మచ్చలు కూడా లేకుండా మాయమైపోతాయి. నలుపు రంగు పెదవులు కలవారు రోజు పెదవులపై తేనెను రాస్తూ ఉంటే అది క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైనా కాలి బొబ్బలు వచ్చినట్లయితే తేనెను మృదుగా రాస్తూ ఉంటే త్వరగా మానుపట్టి మచ్చలు కూడా పోతాయి. తరచూ గొంతురంప పట్టిన వారికి కొద్దిగా గోరువెచ్చని నీటిలో చెంచా తేనెను వేసి కలియబెట్టి ఆ నీటితో నోటిలో పుక్కిలి పెడితే త్రోట్ ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతుంది. ఇంక అందరికీ తెలిసిన చిట్కా ఉండనే ఉంది, అదే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మపండు రసం పిండి ఒకటి లేక రెండు స్పూన్స్ తేనె కలిపి రోజు పరగడుపునే సేవిస్తూ ఉంటే స్థూలకాయం తగ్గుతుంది. రక్తహీనత ఉన్నవారు ఎవరైనా ఏ వయసు వారైనా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు రెండు పూట్ల ఒక చెంచా తేనె ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి సేవిస్తూ ఉంటే తప్పక వారికి రక్తశాతం పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. బాగా సన్నగా బలహీనంగా ఉండేవారు కొద్దిగా బొద్దుగా ఆరోగ్యంగా తయారవ్వాలంటే క్రమం తప్పకుండా ఒక చెంచా తేనెను గోరువెచ్చని పాలలో కలుపుకుని తాగితే తప్పక ఫలితం ఉంటుంది. వృద్ధాప్యంలో వారికి ముఖ్య సమస్య మలబద్ధకం. వీరు రోజు ఉదయం పరగడుపున మరియు రాత్రి నిద్రించే ముందు నిత్యం ఒక చెంచా తేనెను ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే వారికి తప్పక గుణం కలుగుతుంది. నరాలు కొంకర్లు పోతున్నా ఎముకలు బలహీనంగా ఉన్నా విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవాలన్నా ఒకటి రెండు తమలపాకులకు తేనె రాసుకుని నమిలి తిన్నట్లయితే చాలా త్వరగా ఫలితం కనిపిస్తుంది. మనం తేనెను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఎప్పుడూ కూడా తేనెను వేడి చేసి వాడకూడదు. అతిగా వేడి చేసి వాడినట్లయితే అది విషంగా మారి హాని చేస్తుంది. తేనెను ద్రాక్ష రసంలో కూడా కలిపి తాగటం వలన ఆరోగ్యానికి మంచిది కాదు. మరి ఇటువంటి మహత్తరమైనటువంటి తేనెను భూలోక అమృతం అనటంలో అతిశయోక్తి లేదు కదా.
1: మీరింతవరకు భూలోక అమృతం తేనె ప్రసంగం విన్నారు.
2: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరి చూసుకోండి.
4: RBI అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 2950039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సికింద్రాబాద్లోని ఎంసీఈఎంఈ ఆడిటోరియంలో రాష్ట్రీయ సైనిక్ సంస్థ 19వ జాతీయ సదస్సును గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ ఉదయం ప్రారంభించారు. ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ పనులను వేగవంతం చేయడానికి కేంద్రం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల సందర్శనకు వెళ్లడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తప్పుబట్టారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సికింద్రాబాద్లోని ఎంసీఈఎంఈ ఆడిటోరియంలో రాష్ట్రీయ సైనిక్ సంస్థ 19వ జాతీయ సదస్సు ప్రారంభమైంది. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. ఆదిలాబాద్లో నిర్మించనున్న విమానాశ్రయానికి సంబంధించి జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ పనులను వేగవంతం చేయడానికి కేంద్రం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని పనులను ముందుకు తీసుకెళ్లడానికి రక్షణ పౌర విమానయాన మంత్రిత్వ శాఖల నుంచి నోడల్ అధికారుల నియామకం జరిగిందని, రక్షణ మంత్రిత్వ శాఖ పలు మౌలిక వసతులను ఇక్కడ నిర్మించనుందని వెల్లడించారు. సివిల్ టెర్మినల్ తదితర సదుపాయాలను ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తుందని, ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి రాష్ట ప్రభుత్వం నుంచి కూడా నోడల్ అధికారిని నియమించాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల సందర్శనకు వెళ్లడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ సిబ్బందికి కొత్త ట్రైసైకిళ్లు, ఫాగ్ మిషన్లు అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి డివిజన్ కు ఒక ట్రైసైకిల్ అందజేస్తున్నామని, 17 కోట్ల రూపాయలతో బయో మైనింగ్ పనులకు టెండర్లు మొదలు కానున్నాయని, 80 కోట్ల రూపాయలతో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, 16 కోట్ల రూపాయలతో ఫ్రెష్ వేస్ట్ మేనేజ్మెంట్ పనులు చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రి తెలియజేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం, అనంతరం తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడిన మహనీయుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని మంత్రి పేర్కొన్నారు. పదవుల కంటే ప్రజా ప్రయోజనాలకే ఆయన ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇచ్చారని, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషిని సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎంకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ మంటపంలో వేద పండితులు భట్టి విక్రమార్కకు వేదాశీర్వచనం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న హాస్టల్ వసతి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, హుస్సేన్ సాగర్ లో సాంప్రదాయబద్దంగా వినాయక నిమజ్జనాలకు పూర్తి అనుమతి ఇవ్వాలని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఉస్మానియా లా కాలేజీ, ఈ హాస్టల్, ఓల్డ్ పీజీ హాస్టళ్లను సందర్శించిన ఆయన ఓయూ అభివృద్దికి ముఖ్యమంత్రి ప్రకటించిన 1000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ ఏడాది గణేష్ నిమజ్జనాలను హుస్సేన్ సాగర్ నుంచి బ్యాక్ వాటర్

0: ట్రస్ కు మళ్లించే ప్రయత్నాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని అన్నారు.
1: ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు ఇస్తానని చెప్పారు, మరి అది ఏమైందో ఒకసారి, మరి 1000 కోట్ల తర్వాత ముందు కొత్త హాస్టల్ కట్టియాలి, పాత హాస్టల్ ఏదైనా వాడే పరిస్థితి ఉంటే దానికి మరమ్మతు చేయాలని చెప్పేసి కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా వారి చేతిలో ఉంది కాబట్టి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజాసేవయే దేశసేవ అనే సూత్రం, ప్రధానమంత్రి నిబద్దత ప్రస్థానానికి మార్గదర్శకమయ్యాయి. సేవ సుపరిపాలన అనే దార్శనికతతో ప్రేరణ పొంది 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ను సాధించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నిబద్దత సమ్మిళిత అభివృద్ది సామాజిక సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో పరివర్తన తీసుకొస్తోంది. మధ్యప్రదేశ్లో పెద్ద సంఖ్యలో రైతులు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఏటా 6000 రూపాయల ఆర్థిక సహాయం 3 వాయిదాల్లో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ కార్యకలాపాల అవసరాలను తీర్చుకోవడానికి ఈ మద్దతు రైతులకు ఉపయోగపడుతోంది. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు ఖండించారు. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో సహా పలువురు నేతలను నిర్బంధించడం రేవంత్ సర్కార్ కుట్రగా ఆరోపించారు. జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పటికీ విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, అరెస్టైన నేతలను విడుదల చేసి ఆయకట్టుకు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆలేరుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్టలో విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆలేరుకేం చేశారో చెప్పాలని ప్రశ్నించిన ఆయన, గంధమల్ల ప్రాజెక్టు పూర్తి చేయలేదని, తపాస్పల్లి నీటిని తరలించుకుపోయిన చరిత్ర బీఆర్ఎస్దేనని ఆరోపించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 2 అక్టోబర్ వరకు నిర్వహిస్తున్నట్టు జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ అధికారి సురేష్ తెలిపారు. చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి శుభ్రపరచడం, తడి పొడి చెత్తపై అవగాహన కల్పించడంతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో ప్రతిజ్ఞలు, వ్యాసరచన, చిత్రలేఖన కార్యక్రమాలు నిర్వహించి యువతను భాగస్వాములను చేయనున్నట్టు వివరించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 7 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే 23, 24, 25 తేదీల్లో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి 1981లో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రపంచంలో హింసను తగ్గించడం, యుద్దాలను నివారించడం, శాంతి అహింసలను పెంపొందించడం ఈ దినోత్సవం లక్ష్యం. శాంతిలో పెట్టుబడి, అందరికీ ప్రతి చోట ప్రతిరోజు అనే అంశాన్ని ఈ ఏడాది ఇతివృత్తంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ నెల 23న నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తోందని కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యకులు సాయిని మల్లేశం ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చింతకుంట కెనాల్లో గణేష్ నిమజ్జనం కోసం నీటిని విడుదల చేయాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసే సమయంలో వారి మధ్య తోపులాట జరిగింది. అరెస్టు చేసిన నాయకులను ప్రత్యేక వాహనాల్లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. అంతకుముందు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యకులు సాయిని మల్లేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పండుగలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లాలో పామాయిల్ పంటకు మార్కెట్ ఏర్పాటు చేసినట్టు జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి తెలిపారు. కాగజ్ నగర్ మండలం ఆరేగూడ గ్రామంలో రైతులు పండించిన పంటను కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి కొనుగోలు చేయిస్తున్నామన్నారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ పథకం ద్వారా కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నాయని, ఈ పంట రైతుల ఆర్థికాభివృద్దికి ఉపయోగకరం.

0: ప్రభావవంతంగా ఉంటుందని వివరించారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న కురిసిన వర్షానికి వట్టివాగు ప్రాజెక్టు రెండు గేట్లను మీటర్ మేర ఎత్తి 3600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారని ఇరిగేషన్ ఈఈ గుణవంత్ రావు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సికింద్రాబాద్ లోని ఎంసీఈఎంఈ ఆడిటోరియంలో రాష్ట్రీయ సైనిక సంస్థ 19వ జాతీయ సదస్సును గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ ఉదయం ప్రారంభించారు. ఆదిలాబాద్ లో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ పనులను వేగవంతం చేయడానికి కేంద్రం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల సందర్శనకు వెళ్లడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తప్పుబట్టారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వనితా లోకం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో మానస సంచరరే గోమతి సుమచంద్ర గారి కథానిక వింటారు.
1: ఆ రోజు ఉదయం స్కూల్కి వెళ్లిన తమ ఒక్కగానొక్క కొడుకు ధవళ్ని తీసుకోవడానికి వెళ్లిన కారు డ్రైవర్ రవికి ధవళ్ అసలు స్కూల్కే రాలేదు అన్న స్కూల్ టీచర్ మాట షాక్కి గురి చేసింది. ఎందుకంటే ఆ రోజు ఉదయం ధవళ్ని రవే స్కూల్ దగ్గర దింపి వచ్చాడు. షాక్ నుండి తొందరగా బయటపడ్డ రవి తమ యజమాని వివేక్ కి ఫోన్ చేశాడు. ఆఫీసులో ఓ ముఖ్యమైన మీటింగ్ లో బిజీగా ఉన్న వివేక్ తన ఫోన్ ఫ్లైట్ మోడ్ లో ఉండడంతో ఎంత చేసినా తగలడం లేదు. దానితో యజమానురాలు వినీతకి ఫోన్ చేశాడు రవి. వినీత కూడా అదే మీటింగ్ లో ఉండడంతో తన ఫోన్ కూడా ఫ్లైట్ మోడ్ లోనే పెట్టినట్లు ఉంది, తగలడం లేదు. దానితో రవి వెంటనే ఆఫీస్ రిసెప్షన్ కి ఫోన్ చేశాడు. రిసెప్షనిస్ట్ శ్వేత ఫోన్ ఎత్తింది. రవి విషయం చెప్పి వెంటనే సమాచారాన్ని వారికి అందించవలసిందిగా కోరాడు. శ్వేత మీటింగ్ మధ్యలో వెళ్లి కాస్త భయంగా మధ్యలో రావాల్సి వచ్చినందుకు క్షమాపణ చెప్పి వివేక్ ను బయటకు రమ్మని జరిగిన విషయం చెప్పింది. వివేక్ కి పిచ్చి పట్టినట్లయింది. వెంటనే వినీతను తీసుకుని బయటపడి స్కూల్ వైపుగా కారును పరుగులెత్తిస్తూ జరిగిన విషయం చెప్పాడు వివేక్. చాలా వేగంగా కారు నడుపుతున్నాడు వివేక్. వినీత మరియు వివేక్ ఇద్దరూ పెద్ద రిటైల్ వ్యాపారస్తులు. వీరి కంపెనీ ధవళ్ టెక్స్టైల్స్ ప్రపంచంలో తనదైన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటోంది. రోజూ కోట్లల్లో లావాదేవీలు జరుగుతున్నాయి. ఇద్దరి గుండెల దడ వారికే తెలుస్తోంది. ఆవేదన ఆందోళన వారిని పిచ్చి పరుగులు పెట్టిస్తోంది. వివేక్ ఆలోచనలు పరిపరి విధాలా వెళుతున్నాయి. క్రిందటి నెలలోనే పదవ పుట్టినరోజని అంగరంగ వైభవంగా జరిపారు. తమ కొడుకు ధవళ్ వయసు 2 అంకెలలోకి వచ్చిందని పార్టీ ఘనంగా జరిపారు. దేశ విదేశాల నుండి చాలామంది పార్టీకి హాజరయ్యారు. ఇప్పుడు ఇలా, తాము బిజినెస్ లో ఉన్నందున ఎవరో గిట్టని వారు ఈ పని చేసి ఉంటారని అనుమానం వచ్చింది వివేక్. కారు స్కూల్ దగ్గరికి చేరింది. వివేక్ స్కూల్ టీచర్ ని ప్రిన్సిపల్ ని కలిశాడు. సీసీ ఫుటేజీలు పరిశీలించాడు. డ్రైవర్ స్కూల్ దగ్గర వదిలి వెళ్లగానే ధవళ్ లోపలికి వెళ్లకుండా పక్కకు వెళ్లిపోయాడు. అతను కొంతవరకు వెళ్లడం మాత్రమే కనిపించింది. అంటే

తనని ఎవరూ కిడ్నాప్ చేయలేదు, తానే వెళ్లిపోయాడు. ఆలోచిస్తూ శక్తిహీనుడై కాసేపు అక్కడే కుర్చీలో కూలబడిపోయాడు. వినీత వెక్కిళ్లు పెట్టి ఏడుస్తోంది. వ్యాపారంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న వినీత వివేక్లకు కాళ్లు చేతులు ఆడని పరిస్థితి. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమన్నారు ప్రిన్సిపల్. కాని వివేక్ ఆలోచిస్తున్నాడు, కేసు పెడితే తన పరువు ఏమైపోతుంది అని. మీడియాకి ఏమాత్రం క్లూ దొరికినా ఇంకేమైనా ఉంటుందా అని. అంతలో తన చిన్ననాటి ఫ్రెండ్ డీజీపీ శశికిరణ్కి ఫోన్ చేశాడు. జరిగిన విషయం చెప్పి, కిరణ్, ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. నువ్వు ఎవరికీ తెలియకుండా కేసు పెట్టకుండా కాస్త వెతికించగలవా అని అడిగాడు. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేనక్కడికి వస్తాను అన్నాడు కిరణ్. వివేక్ సరే అని బదులిచ్చి ప్రిన్సిపల్ని ఈ విషయం గురించి దయచేసి ఎవరికీ చెప్పవద్దని కోరి అక్కడి నుండి ఇంటికి చేరుకున్నాడు. కిరణ్ వచ్చాడు. కిరణ్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది వివేక్కి. కిరణ్ వివేక్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. కిరణ్ వివేక్తో, ఈ విషయం నీకెప్పుడు తెలిసింది అని అడిగాడు. సాయంత్రం 5 గంటల సమయంలో మా కారు డ్రైవర్ ఫోన్ చేసి చెప్పాడు అన్నాడు వివేక్. ఒకసారి ఆ కారు డ్రైవర్ని పిలువు అన్నాడు కిరణ్. తన తప్పేమీ లేదు కిరణ్, నేను సీసీ ఫుటేజ్ చూశాను. ధవల్ తనంతట తానే స్కూల్ లోపలికి వెళ్లకుండా బయటికి వెళ్లిపోయాడు అని అన్నాడు వివేక్. కిరణ్ వివేక్తో, నువ్వు చెప్పేది కరెక్టే, కానీ నాకు కొన్ని విషయాలు తెలియాలి కదా, నా పద్ధతిలో నన్ను వెళ్లని వివేక్ అన్నాడు. డ్రైవర్ని పిలిచి మాట్లాడాడు కిరణ్. అలాగే ఇంట్లో పనిచేసే వాళ్లను కూడా పిలిపించి మాట్లాడాడు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ధవల్ ప్రవర్తన ఇలా. వాళ్లు చెప్పిన సమాధానాల ప్రకారం చూస్తే కిరణ్కి ఒక విషయం అర్థమైంది. ధవల్ స్కూల్కి వెళ్లడం, తిరిగి రావడం, తర్వాత తన రూంలోనే ఉండిపోవడం, ఏమైనా తినాలని అనిపిస్తే పనివాళ్లకు తన గది నుండే వంటగదికి ఫోన్ చేసి చెప్పి తెప్పించుకోవడం, ఇవి తప్ప ఎప్పుడూ ఎవరితో మాట్లాడాడు. అన్నీ తన రూంలోనే ఉండడం వలన ఎప్పుడూ బయటికి రాడు. కిరణ్ ఆలోచిస్తున్నాడు. ధవల్ గదిని ఒకసారి వెతికితే తనకేమైనా తెలిసే అవకాశం ఉంటుందేమో అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వివేక్తో, ధవల్ గదిని ఒకసారి నాకు చూపిస్తావా అని అడిగాడు. తప్పకుండా అని పైన ఉన్న ధవల్ గదికి తీసుకుని పోయాడు వివేక్. గదినంతా పరిశీలించాడు కిరణ్. గది చక్కగా అమరి ఉంది. అతని పుస్తకాలు అలమారా చూశాడు, ఏమీ కనపడలేదు. కాని ఒక పుస్తకంలో ధవల్ కొన్ని పెయింటింగ్స్ వేసి ఉన్నాడు, చాలా బాగున్నాయి. అందులో ప్రకృతి, పక్షులు చాలా అందంగా చిత్రించి ఉన్నాయి. ధవల్లో చాలా మంచి కళ దాగి ఉంది వివేక్, ఒకసారి చూడు అంటూ ఆ పుస్తకంని చూపించాడు కిరణ్. వివేక్ చూస్తున్నాడు. వివేక్ నుండి వినీత ఆ పుస్తకాన్ని తీసుకుంది. వాటిని చూస్తుంటే కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. తమ కొడుకు ఇంత బాగా బొమ్మలు వేస్తాడని, ఇలా రంగులు అద్దగలడని తెలియదు వినీతకు. ఆమె కంటి నుండి వచ్చిన కన్నీరు ఆ రంగులపై పడుతుంటే అవి చెరిగిపోవడం చూసి వివేక్ ఆ పుస్తకాన్ని తీసుకుని పడిన కన్నీటిని తుడిచాడు. ఆ పేజీ కొంచెం చిరిగింది. అయ్యో వివేక్ అంటూ పుస్తకాన్ని తీసుకున్న కిరణ్, ఏంటి వివేక్, చూసుకోవద్దా, చూడు ఎంత మంచి కళ ఉంది అతనిలో, మంచి చిత్రాన్ని ఇలా చింపేశావు అంటూ మిగతా పేజీలు తిప్పసాగాడు. అప్పుడు వివేక్కి అనిపించింది, ధవల్ ప్రతిభ, ఇష్టాలు, అయిష్టాలు ఏమీ తాము పట్టించుకోలేదని, ఇంకా తన రంగుల కళ్ళని తెలుసుకోకుండా పాడు చేశామేమో అని. అంతలో కిరణ్ ఆ పేజీలలో ఒక పేజీ దగ్గర ఆగిపోయాడు. అది ఒక అబ్స్ట్రాక్ట్ ఆర్ట్. అందులో లీలగా ఒక అబ్బాయి ఒక రోబో చేతిని పట్టుకుని ఉన్నాడు. ముఖంలో చిన్న నవ్వు, కింద చూచాయగా కనిపిస్తున్న ఒక ఆడ మగ నీడలు. వారి బట్టలు డబ్బు నోట్లలా ఉండి బంగారు రంగులో మెరుస్తున్నాయి. కిరణ్ ఆ పెయింటింగ్ ని చూస్తూ వివేక్తో, ధవల్కి రోబోలంటే ఇష్టమా అన్నాడు. అప్పటి వరకు వివేక్ వినీతలకు గుర్తురాలేదు రోబో మానస్ గురించి. వివేక్ వినీత వైపు తిరిగి, అవును రోబో మానసేది అన్నాడు. అది విని కిరణ్, రోబో మానస్ అదేంటి అని అడిగాడు. వినీత అప్పుడు చెప్పడం ప్రారంభించింది, 6 నెలల క్రితం ధవల్ మమ్మల్ని ఇంట్లో ఉండమని, తనతో ఆడుకోమని బాగా మొండి చేసేవాడు, కాని మా పనుల

ఒత్తిడి వలన అంత సమయం దొరికేది కాదు. అందుకని ఒక రోబో కంపెనీతో మాట్లాడి ధవల్కి కావలసిన అన్ని అవసరాలు తీర్చేలా మాట్లాడేలా, తనకు చదువు దగ్గర నుండి ఏ అవసరం వచ్చినా తాము ధవల్తో లేము అనే లోటు అనిపించకుండా ఉండేలా కోటి రూపాయలు పెట్టి ఒక ఏఐ రోబోని కొని ధవల్కిచ్చాం. ఆ తర్వాత తను మమ్మల్ని పేచిపెట్టడం మానేశాడు. సంతోషంగా కూడా కనపడేవాడు. తరువాత మాపైన ఆధారపడడం పూర్తిగా మానేశాడు. ఆ రోబో పేరే మానస్ అన్నది వినీత. కిరణ్ కి చూచాయగా ఏం జరిగి ఉంటుందో అర్థమైంది. కిరణ్ వివేక్ వైపు తిరిగి, వివేక్, నాకు ఈ ఏఐ రోబోనే ధవల్ని తీసుకుని వెళ్లి ఉంటుంది అని అనిపిస్తుంది. నువ్వు ఒకసారి ఆ రోబో కంపెనీ వాళ్లకు ఫోన్ చేయి, నేను మాట్లాడతాను అన్నాడు. వివేక్ అలాగే ఫోన్ కలిపి కిరణ్ కి ఇచ్చాడు. కిరణ్, నేను డీజీపీ శశికిరణ్ ని మాట్లాడుతున్నాను. మీరు పంపిన రోబో తప్పిపోతే ట్రేస్అవుట్ చేయవచ్చా అని అడిగాడు. చేయవచ్చు అన్నారు కంపెనీ వాళ్లు. అయితే వెంటనే మీరు మీ టెక్నీషియన్ ని ఇక్కడికి పంపించండి అన్నాడు. అలాగే అన్నారు కంపెనీ వాళ్లు. మరో 2 గంటల తర్వాత టెక్నీషియన్ అభినవ్ వచ్చాడు. రాగానే దాని సిగ్నల్స్ ని క్యాచ్ చేయడానికి ఉన్న అన్ని ప్రయత్నాలు చేశాడు. తన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాక ఒక మాట అన్నాడు. సర్, అది తన ఉనికి తెలియకుండా అన్ని దారులు మూసేసింది. ఏఐ రోబో కదా, అది సొంతంగా కూడా ఆలోచిస్తుంది సార్ అన్నాడు. అప్పుడు కిరణ్, ఇక లాభం లేదని, వివేక్, నువ్వు స్టేషన్లో కేసుని ఫైల్ చేయి. ఇందులో మనకు టెక్నికల్ గా పోలీసుల సపోర్ట్ కావాలి. ఈ కేసు మీడియా వరకు వెళ్లకుండా నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు అని అన్నాడు. పోలీస్ కేసు నమోదైంది. అందరూ ఇంటికి తిరిగి వచ్చారు. వినీత ఏడుస్తోంది, ధవళ్ అసలు ఎక్కడ ఉన్నాడో, తిన్నాడో లేదో అని. కిరణ్ వినీతను అడిగాడు, అతనికి మీరు ఖర్చులకేమైనా డబ్బులు ఇస్తుంటారా అని అడిగాడు. లేదు, చిన్నపిల్లవాడని మేమెప్పుడూ ఇవ్వలేదు. కాని రోబో మానస్ కి డెబిట్ కార్డు ఇచ్చాం. బాబు ఎప్పుడైనా ఏమైనా కావాలంటే అవసరం అవుతుందని అన్నది వినీత. అయితే ఈరోజు ఏమైనా అందులో నుండి డబ్బులు కట్ అయ్యాయేమో చూడమన్నాడు. కట్ అయ్యాయి. అలాగే కొమాటో అనే ఫుడ్ యాప్ కి కట్ అయినట్లు ఉంది. కాని ఎక్కడికి తెప్పించుకున్నది తెలియాలి కదా, ఇప్పుడెలా అని ఆలోచిస్తూ ఉంటే టెక్నీషియన్ అభినవ్ కి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. కిరణ్ వైపు తిరిగి, సర్, ఆ రోబో మళ్లీ ఫుడ్ ఆర్డర్ పెట్టేటప్పుడు మనం అప్రమత్తంగా ఉండి మన పోలీస్ టెక్నీషియన్స్ సహాయంతో ఆ ప్రదేశాన్ని ట్రేస్అవుట్ చేయవచ్చు అన్నాడు. వెంటనే అందర్నీ వెంటబెట్టుకుని పోలీస్ కంట్రోల్ రూమ్ కి వెళ్లాడు కిరణ్. కేసు చూస్తున్న పోలీస్ అధికారులను కూడా అక్కడికే రమ్మన్నాడు. అందరూ చేరుకోగానే కిరణ్ అందర్నీ ఉద్దేశించి, చూడండి, ఇతను అభినవ్. ఆ రోబోని తయారు చేసిన కంపెనీ నుండే వచ్చాడు. మీరు ఇతనికి ఆ రోబో ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టడంలో సహాయం చేయాలి అని అన్నాడు. అలాగే అంటూ అందరూ మరో ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్నారు. కాని మళ్లీ ఏ సంకేతమూ అందలేదు. మరునాడు సైబర్ టీం కూడా రంగంలోకి దిగింది. ఆ రోజు ఉదయం నుండి అందరూ అప్రమత్తంగా కంప్యూటర్ల ముందు కూర్చుని మరో ఆర్డర్ కోసం చూస్తున్నారు. అంతలో అనుకున్నట్టుగానే ఒక ఆర్డర్ రోబో నుండి వెళ్లింది. వెంటనే ఆ క్షణంలోనే ఎక్కడి నుండి ఎక్కడికి ఆర్డర్ పెట్టింది ఆ వివరాలన్నీ చాలా వేగంగా పట్టుకున్నారు. కిరణ్ లోకల్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి కొన్ని సూచనలిచ్చాడు. దాని ప్రకారం వెంటనే ఆ హోటల్ వాళ్ల దగ్గరికి ఆ ఏరియా పోలీసులు వెళ్లారు. ఆర్డర్ కోసం వచ్చిన అతన్ని ఆర్డర్ పెట్టిన ఫుడ్తో సహా తమ వెహికల్లోకి ఎక్కించుకుని రోబో ఉన్న దగ్గరికే వెళ్తూ ఉంటే దారిలో అభినవ్ని తీసుకుని కిరణ్ కూడా వాళ్లతో వెళ్లాడు. వారు కనుగొన్న ఆ ప్రదేశానికి చేరువుగా ఉన్నప్పుడు కిరణ్ అందర్నీ అక్కడే ఆగమని సూచనలు చేశాడు. అందరూ ఆగగానే కిరణ్ డెలివరీ బాయ్ దగ్గరకు వెళ్లి అతని షర్టుని సెల్ఫోన్ని అభినవ్కి ఇప్పించి డెలివరీ బాయ్లా లోపలికి వెళ్లమని చెబుతూ సిగ్నల్ వచ్చిన ఆ ఇంటిని చుట్టుముట్టారు. అభినవ్ ఆ ఆర్డర్ని తీసుకుని ఇంటి బెల్ నొక్కాడు. అభినవ్తో పాటు కిరణ్ కూడా అక్కడే ఉన్న షూరాక్ వెనక నక్కి నిలబడ్డాడు. రోబో ధవల్ని వెళ్లి ఆర్డర్ తీసుకోమంది. ధవల్ బయటకు రాగానే కిరణ్ ఒక్కసారిగా ధవల్ని దగ్గరికి లాక్కొని తన పక్కనే ఉన్న పోలీస్ ఆఫీసర్కి అప్పగించి అదే వేగంతో అభినవ్తో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టాడు. రోబో వెంటనే దాడి చేయడానికి తన నెట్వర్క్ ని యాక్టివ్ చేసింది. కిరణ్ రెప్పపాటులో రోబో వెనక్కు వెళ్లి దాని దృష్టిని మరల్చాడు. రోబో వెనక్కు మరలగానే అభినవ్ అతి వేగంగా రోబో సెల్స్ ని ఆఫ్ చేసి అందులోని చిప్ ని తొలగించాడు. రోబో అచేతనంగా పడిపోయింది. అభినవ్, కిరణ్ రోబోని, బాబుని తీసుకుని వినీత్, వివేక్ల దగ్గరికి వెళ్లారు.

0: వినీత ధవళ్ని చూడగానే ఆనందం దుఃఖం కలిసి కట్టలు తెంచుకోగా ధవళ్ని గట్టిగా పట్టుకుని ఏడవసాగింది. వివేక్ కూడా దగ్గరగా వెళ్తుంటే ధవళ్ వినీతని నెమ్మదిగా విడిపించుకుని అక్కడ్నుండి తన గదికి వెళ్లి తలుపేసుకున్నాడు. ఈ ఘటనకు ఆశ్చర్యంగా అలా ఉండిపోయారు ఇద్దరు. కిరణ్ వివేక్ భుజంపై చేయి వేసి సోఫాలో నెమ్మదిగా కూర్చోబెట్టి, వివేక్, ధవళ్కి కౌన్సిలింగ్ అవసరం, అలాగే మీకు కూడా. తను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాడు. మీ బిజీలో మీరున్న సమయంలో తను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాడు. తనని జాగ్రత్తగా చూసుకోవడంలో మీరు ఏమాత్రం లోపం చూపించలేదు. కానీ తను మీతో మాట్లాడాలని, స్కూల్ విషయాలను తను చూస్తున్నా వింటున్నా ఎన్నో విషయాలని మీతో పంచుకోవాలని అనుకుని ఎదురుచూసి మీరు రాక, మీకు చెప్పుకోలేక కోపంతో ఒకరోజు మిమ్మల్ని ఇంటిలో ఉండిపోమ్మని చెప్పగానే మీరు మీ బదులు ఒక రోబోని తనకు అప్పగించారు. దానితో అతను సంతోషంగా ఉన్నాడు, నిజమే. కాని తను పూర్తిగా దానితో అనుబంధం పెంచుకున్నాడు, అలాగే ఆ రోబో కూడా. అందుకే అది ఎప్పటికీ తనే అతని తల్లి తండ్రి అనుకోవాలని భావించింది. అతని జ్ఞాపకాలను తుడిచేయాలని, పూర్తిగా తనతోనే ఉంచుకోవాలని నిర్ణయించుకుని ఎప్పటి నుండో కోర్టు కేసులో నలుగుతున్న ఒక ఇంటిని ఎంచుకుని తనని అక్కడికి తీసుకుని పోయింది. ఇప్పుడు ఆ రోబోని దూరం చేసిన మీరు ధవళ్ దృష్టిలో చెడ్డవారు. అందుకే చెబుతున్నాను తనకు కౌన్సిలింగ్ అవసరమని. నాకు తెలిసిన మంచి కౌన్సిలర్ భార్గవ్ అని ఉన్నారు, ఆయనని పంపిస్తాను. తను మీ ముగ్గురికి కౌన్సిలింగ్ చేస్తాడు. కోట్లు కూడబెట్టడమే లక్ష్యం కాదు, అదే వాళ్లకిచ్చే గొప్ప కానుక అనుకోవద్దు. అవును, ఈ కాలంలో వాళ్ల చదువులు, వాళ్లకు ఒక సౌకర్యవంతమైన ప్రపంచాన్ని మనమివ్వాలంటే కొంచెం ఖరీదైన వ్యవహారమే. కాని దానికి కూడా కొంచెం హద్దు విధించుకుంటూ కుటుంబానికి సమయం కేటాయిస్తే అది ఇంకా అందమైన గొప్ప జీవితం అవుతుంది. ఆకాశానికి ఆశకి హద్దులుండవు, మనమే కొన్ని విధించుకోవాలి. పరుగు ముఖ్యమే. ఆ పరుగులో మీ కుటుంబం చేయి పట్టుకుని పరిగెత్తు. పందెంలో ఓడిపోవచ్చు, కాని నువ్వు చేరాల్సిన గమ్యం మాత్రం సంతోషంగా చేరుకుంటావు అని అభినవ్ వైపు తిరిగి, ఏమిటయ్యా అభినవ్, మీ ఏఐ రోబోతో మనుషులతో మనసులతో ఆడేసుకున్నారు కదయ్యా అంటూ నవ్వి, పద, మీకు ఒక కౌన్సిలర్ని ఏర్పాటు చేస్తాను అంటూ అక్కడి నుండి కదిలాడు కిరణ్ అభితో రోబోతో. వాళ్లను చూస్తున్నారు వినీత, వివేక్లు. అభినవ్ భుజంపై ఉన్న రోబో కళ్లలో బాధ వాళ్ల గుండెల్ని పిండినట్లయింది.
1: మీరింతవరకు మానస సంచరరే గోమతి సుమచంద్ర గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వై మాధురి శ్రీనివాస్ గారు పాడిన లలిత గీతాలు.

శ్రోతలకు మరొక్క మారు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో భాగంగా మీ అబ్జెక్షన్స్ కానీ మీ క్లెయిమ్స్ కానీ కొత్త ఓటరుగా నమోదు కాని చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలు తెలియజేస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040-23-24-08-2-3-2-5-5-09-23-3 ఈ నెంబర్లకి కాల్ చేయాల్సి ఉంటుంది. ఎస్టీడీ కోడ్ 040-23-24-08-52 లేదా 23-24-08-53. మరొక టెలిఫోన్ నెంబర్ 040 ఎస్టీడీ కోడ్ 2955-09-23 ఈ నెంబర్లకి కాల్ చేయొచ్చు.

0: केंद्रीय मंत्री अनुप्रिया पटेल ने कहा, बाजार में आने वाली या इस्तेमाल होने वाली दवाओं के दुष्प्रभावों और प्रतिकूल प्रतिक्रियाओं की निगरानी, मूल्यांकन और रोकथाम में भारत की यात्रा आत्मनिर्भरता का उल्लेखनीय उदाहरण। विदेश मंत्री एस जयशंकर न्यूयॉर्क में संयुक्त राष्ट्र महासभा के 81वें सत्र में भारतीय प्रतिनिधिमंडल का नेतृत्व करेंगे। अंडमान और निकोबार द्वीप समूह, तमिलनाडु, पुदुच्चेरी, कारैक्काल और तेलंगाना में आज तेज बारिश की संभावना। और भारत ने जापान एशियाई खेलों में पुरुषों की 10 मीटर एयर राइफल स्पर्धा में 3 पदक अपने नाम किए। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, డి సౌజన్య, బి శృతి. సాంకేతిక సహకారం శ్రీ ఎం బాబుసింగ్. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. హలో.
2: హలో, గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
2: నా పేరు వి రామకృష్ణ సార్.
1: రామకృష్ణ గారు, ఎక్కడి నుంచి అండి?
2: నేను విద్యానగర్ కాలనీ నుంచి కాల్ చేస్తున్నాను సార్, కొత్తగూడెం.
1: చెప్పండి, ఈ రోజు మరి మా కార్యక్రమానికి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీకు ఏ విషయాన్ని మీరు శ్రోతలతో పంచుకోవడానికి ఫోన్ చేశారు?
2: సార్, ఈ ఎల్నినో ప్రభావం వల్ల తీవ్రమైన ఉష్ణోగ్రతలు నెలకొని ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం క్రమంగా తగ్గి చలికాలం క్రమంగా మొదలవాల్సిన సమయం ఇది. కానీ ఈ సమయంలో కూడా ఈ మాసంలో మనకి తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓ పక్క వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఎంతగానో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో మరి రైతులు వారు మానసికంగా ఆత్మస్థైర్యాన్ని నిప్పుకొని ఎటువంటి ఆందోళన చెందకుండా సాధ్యమైనంత మేరకు సాగు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్.
1: ఓకే, మరి ఎల్నినో ప్రభావం అనేది పంటలపైన చాలా ప్రభావం చూపుతుంది. పంటలపైన ప్రభావం చూపడం వల్ల అది పరోక్షంగా ఏంటంటే దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎందుచేతనంటే పంట దిగుబడి లేకపోతే ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిదీ కూడాను రేటు పెరుగుతుంది, మనకి లభ్యత తగ్గుతుంది. మరి డిమాండ్ అండ్ సప్లై అనేది కూడా ఒక సూచిక మనం గుర్తుంచుకోవాల్సిన సందర్భం ఉంది. రైతులంతా కూడాను మరి 6 పంటలు సాగు చేయమనేసి వ్యవసాయ శాఖ శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు, అధికారులు కూడా తెలియజేస్తున్నారు. అందుచేత రైతులు ఇప్పటికి కూడా కొన్ని మరి బీడు భూములుగా ఉన్నటువంటి పంట పొలాలు మనం చూస్తూ ఉన్నాం. ఏవైతే పంట పొలాలు ఉన్నాయో వాళ్ళు సాగు చేయాలనుకుంటే 6 పంటలు కొంచెం ముందస్తుగా సాగు చేసుకుంటే మొత్తంగా నష్టపోయే పరిస్థితి అనేది నెలకొనే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఓకే అండి రామకృష్ణ గారు, మరి ఆకాశవాణికి ఫోన్ చేసి మీ యొక్క అమూల్యమైన సమాచారాన్ని రైతులకు అందించినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక పాట వినిపిస్తున్నాం, వినండి.

0: హలో,
1: సార్ నమస్తే అండి.
0: నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: లక్ష్మీపల్లి మండలం ప్రశాంత నుంచి అండి, కాగిత వెంకటేశ్వరరావుని.
0: వెంకటేశ్వర గారు,
1: నమస్తే
0: ఇది
1: అండి.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మరి ఈరోజు ముచ్చట్లేంటి మనవి?
1: ఈ గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి సార్. ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు కూడా ఈ నవరాత్రుల సందర్భంగా అందరూ కమిటీ వాళ్ళంతా చేస్తారు.
0: అవును,
1: అయితే చేసేది అందరూ ఒకేసారి పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఆ అన్నం దేవుడి కోసం పెట్టిన అన్నం వృధా అయిపోతుంది అన్నట్టు.
0: అంటే అన్ని మండపాలు ఒకే రోజు అన్నదానం చేయకూడదు అంటారు.
1: చేయకూడదు, అన్ని ఒకసారి చేయటం వల్ల అంత అంత మంది రారు కదా. ఒకసారి ఒక ప్లేస్ కి రావాలంటే 100 మంది రారు. వండేది కూడా అంచనా 2-3 క్వింటాల్ అంచనా వేసుకుంటారు ఒక్కొక్క మండపం వాళ్ళు. మేము ఎక్కువ పెట్టాలి, మేము ఎక్కువ పెట్టాలి అన్నదానం అని. మిగిలిపోవడం వల్ల వేస్ట్ అవుతుంది. దేవుడి ప్రసాదం ఖర్చు పెట్టి తయారు చేసి దాన్ని వృధా చేయకూడదని ఒక్కో రోజు ఒకవేళ పెట్టుకుంటే మండపాలలో ఒకే బజార్లో 2-3 ఉంటాయి. 2-3 ఉన్నప్పుడు ముగ్గురు ఒకసారి చేస్తే అంతమంది రాలేరు కదా అక్కడికి.
0: అవును,
1: డేట్లు తీసుకుని ఒకవాళ్ళు ఒక రోజు పెట్టుకుంటే అన్నదానం వృధా కాకుండా అందరికి ప్రసాదం అందిద్ది, అందరు అన్నదానం చేసిన పేరు కూడా ఉంటది.
0: ఆ గ్రామంలో ఉండే వాళ్ళు కమిటీ సభ్యులు ఎవరైతే, ఆ గ్రామ సర్పంచ్ కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, అక్కడ వార్డ్ మెంబర్స్ కావచ్చు, మీరు చెప్పినట్టుగా ఈ విషయం మీద అవగాహనకి రావాలి. ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మన ఊళ్ళో ఉన్నటువంటి గణేష్ విగ్రహాలు, మండపాలు ఎన్ని, ఏ రోజు ఎవరు చేయాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తే బాగుంటుంది.
1: ప్రభుత్వం రావాలంటే దాన్ని వృధా చేయకుండా ప్రతి ఒక్కరికి ప్రసాదం అందేలాగా చూడాలి. చూసినప్పుడే ఆ నిర్వాహకులు కూడా వాళ్ళకి మంచి పేరు వస్తుంది, దానం చేసే వాళ్ళకి కూడా ఫలితాలు లభిస్తాయి.
0: మిత్రమే, ఇక్కడ చిన్న విషయం ఏమిటంటే, గణేష్ మండపాలలో ఒక మండపానికి ఇంకొక మండపానికి ఉన్న సభ్యులలో సఖ్యత అనేది మనం తక్కువ చూస్తున్నాం. పోటీతత్వం పెరిగిపోయింది, ఈగోస్ పెరిగిపోయినాయి. భగవంతుడి దగ్గర ఈగో అనేది మనకి పనికిరాని విషయం. ఈగోతో మనం భగవంతుని పూజించినప్పుడు అది స్వార్థం అవుతుంది తప్ప అది భక్తి అవదు. అందుచేత ప్రతి మండపం ఇంకొక మండపం యొక్క సభ్యులను, వారి యొక్క ఆలోచన విధానాన్ని గౌరవించి మీరు

0: చెప్పినట్టుగా అన్నదాన కార్యక్రమాల యొక్క సమయాన్ని తేదీని మార్చుకోగలిగితే మరి మీరు అన్నట్టుగా ఆహారం వృధా కాకుండా ఉంటుంది. ఓకే అండి, మరి చాలా చక్కటి సలహా ఇచ్చారు ఆకాశవాణి ద్వారా మన మండపం నిర్వాహకులకు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
1: ఓకే.

0: మా దగ్గర సార్ 35 మెంబర్స్ ఉంటాం మా సంఘంలో. ప్రతిరోజు భజనలు భక్తి భావనతో పూజలు పునస్కారాలు జరుగుతున్నాయి సార్.
1: ఎందుకంటే
0: అన్నదానం కూడా ఏర్పాటు చేసినాం సార్.
1: అన్నదానం ఏర్పాటు చేశారు. ఇంతకుముందే మనకు ఒక శ్రోత కూడా చెప్పారు, ఎందుకు చెప్తున్నానంటే తన మంచి సలహా ఇచ్చాడు. ఏంటంటే వినాయక చవితి మండపాలలో ప్రతి చోట కూడా అన్నదాన కార్యక్రమాలు నడుస్తున్నారు. అయితే గ్రామంలో ఉన్నటువంటి గల్లీ గల్లీలో కూడాను వినాయక మండపాలు ఉన్నాయి కాబట్టి అందరూ కలిసి సామూహికంగా ఒకే రోజు అన్నదానం చేయడం వల్ల వృధా ఎక్కువ అవుతుంది అనేది ఆయన యొక్క ఆలోచన.
0: అన్నాడు సార్, మా దగ్గర నిన్న రెండు గాలు ఒకసారి పెట్టింది సార్, అర్థం అయిపోయింది, చాలా బాధగా కలిగింది సార్.
1: ఇప్పుడు అది మనం దాని యొక్క అర్థం కూడా మారిపోతుంది కదా, అన్నం వండుతాము వేస్ట్ అయిపోతుంది,
0: వృధా చెడిపోతుంది కదా సార్, ఎవరికి పెట్టకుండా బాధ అయిపోతుంది అంటే.
1: మీరు చేశారు అన్నదానం?
0: ఈ రోజు సార్, ఈ రోజు పెట్టేస్తున్నాం.
1: మీకు దగ్గరలో ఇంకెవరైనా అన్నదానం చేస్తున్నారా ఈ రోజు వినాయక మండపం వాళ్ళు?
0: ఉన్నాయి సార్, ఇంకా మొత్తం దాదాపు 10 పెట్టారు మనకుంటే.
1: మరి 10 పెడితే రోజుకు ఒకరు అలా పెట్టుకోవచ్చు కదా, ఒకే రోజు అందరూ పెట్టడం వల్ల వృధా ఎక్కువ అవుతుంది కదా.
0: అదే సార్, అట్లే ఏర్పాటు చేస్తున్నారు.
1: దీని ద్వారా కొంత వ్యక్తిగత అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుచేతనంటే ఒక మండపం వాళ్ళు అన్నదానం చేస్తుంటే ఇంకొక మండపం వాళ్ళు అన్నదానం చేస్తూ ఉంటారు. భక్తులు అనే వాళ్ళు అన్ని చోట్లకి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఒక మండపం అన్నదానానికి వెళ్లి భోంచేసి ఇంకొక మండపం వెళ్లకుండా ఉంటే వ్యక్తిగత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా మనం కల్పించిన వాళ్ళం అవుతాం. మా దగ్గరికి రాలేదన్నా, నువ్వు వాడికి వెళ్ళావు అక్కడ భోంచేసావు, మేము చిన్న చూపా మీకు అనే అభిప్రాయ భేదాలు వస్తాయి. అందుచేత
0: ఆలోచించినాం సార్, ఒక రోజు మనం పెట్టి ఒక రోజు పెడితే బాగుంటుంది అని చెప్పి మా అభిప్రాయంగా ఉన్నది.
1: అన్ని మండపాల యొక్క సఖ్యత ఉండాలి, అన్ని మండపాల యొక్క ఆలోచన విధానంతో ఒక ముందుకు సాగుతూ ఉండాలి. వాళ్ళంతా కూడా అనుకుని ఈ రోజు మేము పెడుతున్నాం, రేపు మీరు పెట్టండి, ఎల్లుండి ఇంకొకరు పెడతారు, అలా అనుకుని పెట్టడం వల్ల ఏమవుతుందంటే నిత్యం మనకి వేడుకగా ఉంటుంది. వినాయక నవరాత్రులు అంతా కూడా ప్రతిరోజు వేడుకగా ఉంటుంది. ఓకే, మరి హనుమాన్ గారు ఈ రోజు మన అన్నదానం చేస్తున్నారు, ఎంత మందికి సుమారుగా?
0: దాదాపు సార్ 1000 మంది వస్తారు.
1: 1000 మంది వస్తారు? దాతలు బాగా ఉన్నట్టున్నారు మీ దగ్గర అయితే?
0: చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ, బాగా మా దగ్గర కొంచెం బాగుంటది అన్ని కార్యక్రమాలు ఎప్పుడు.
1: ఓకే అండి, మరి హనుమాన్ గారు, మరి ఆకాశవాణి ద్వారా మీరు మాట్లాడిన ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
0: చాలా చాలా థ్యాంక్స్.

0: హలో, నమస్తే అండి. రమేష్ గారు ఎలా ఉన్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్, మీరు బాగున్నారా?
0: ఆ ఫైన్ అండి. చెప్పండి, ఈ రోజు ముచ్చట ఏంటి?
1: మన తెలంగాణ ప్రజలు తెలంగాణ స్వాతంత్రం అంటే విమోచనం భారతదేశంలో విలీనమైన ఒక మహత్తరమైన ఒక మంచి రోజు సార్. అది ఆ రోజు అది ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా జరుపుకుంటుంటారు సార్. ఇది పథకాలకు వచ్చిన తర్వాత స్కూల్లో చైతన్య స్కూల్లో చేసేసారు. నేను మన జలియనవాలా బాగ్ లాంటి ఉదాంతం జరిగిన ప్రాంతాలు అక్కడ ఉన్నాయి సార్. ఇప్పటికీ ఆ గుర్తులు అక్కడే ఉంటాయి అన్నట్టు. మనకు 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది, కానీ నిజాం మాత్రం మన హైదరాబాద్ స్టేట్ ను ప్రత్యేక స్టేట్ గా చేంజ్ చేద్దామనే ఆలోచనతో ఉన్నారు అన్నట్టు. అప్పుడు వీళ్ళు ఏం చేసారంటే అక్కడ ఉన్న స్వాతంత్రం చాలా మంది హిందువులే సార్, 80% హిందువులే అక్కడ. అయితే వాళ్ళందరూ కూడా ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి త్రివర్ణ పతాకాన్ని ధరించి స్వాతంత్ర సమరయోధులు అక్కడ ఆర్టీఓ ఆఫీస్ ముందు, ఆ ముందు ఒక మైదానం ఉంటుంది అన్నట్టు, ఆ మైదానం కడిగి ఫ్లాగ్ తీసుకుని వెళ్లి సమావేశం జరిపి ఆ త్రివర్ణ పతాకాన్ని అక్కడ ప్రతిష్ఠించి మన తెలంగాణ స్టేట్ భారతదేశంలో విలీనం కావాలా, ఇది సపరేట్ గా ఉండేందుకు అవకాశం లేదు, నిజాం రజాకర్ల చేతికి అందొద్దు, ఇది భారతదేశంలో కలపాలనే ఉద్దేశంతో వాళ్ళు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినారు. వాళ్ళ మీద కాల్పులు జరగడం జరిగిందండి. కాల్పులో దాదాపు 30 మంది దాకా జరిగిపోవడం జరిగింది సార్. ఇప్పటికి మనం అక్కడికి అంగిడి బజార్ కూరగాయల మార్కెట్ కడితే ఆనవాళ్ళ మొత్తం కూడా అక్కడ వాళ్ళ పేర్లు రాసాలు ఉంటాయన్నట్టు.
0: సూపాలు ఉంటాయి,
1: ఇప్పటికి ఉంటాయి సార్. అయితే అప్పటి సాయుధ పోరాటంలో అమరులైన వాళ్ళ యొక్క స్వాతంత్ర సమరయోధుల శిల్పాలతోటి ఒక పెద్ద పార్క్ లాగా తయారు చేశారు సార్.
0: వెరీ గుడ్.
1: అక్కడ మనం చూస్తే మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది సార్. అప్పుడు జరిగిన దౌర్జన్యాలు అని కూడా మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఒక పెద్ద స్తూపం నిర్మించారు, తర్వాత చుట్టూ మొత్తం శిల్పాలతోటి అందమైన క్రోటన్స్ ఇవన్నీ, చాలా మైదానం చక్కగా ఉంటుంది. అమరధామం అని పేరు కూడా పెట్టారు సార్. త్రివర్ణ పతాకం ఎప్పటికీ రేపలాడుతూ ఉంటుంది సార్.
0: వెరీ గుడ్.
1: ఒక కవిత చదవాలనిపిస్తుంది సార్.
0: కవిత చెప్తారా ఇప్పుడు రేడియోలో? చెప్పండి.
1: నిజాం రాబందులు సాగించిన రాక్షస క్రీడ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చెరగని, నాడు చిందిన రక్త తర్పణాలు ఆడవాళ్లు రక్త తిలకాలై విజృంభించిన తెలంగాణ యువత విద్యార్థుల సాయుధ పోరాటంలో పారిపోయిన దేశ్ముఖులు రజాకర్లు ఇక తెలంగాణ స్వాతంత్రం అనంతరం మళ్లీ ఖద్దరు పంచెలు గాంధీ టోపీలతో గ్రామాలకు అర్ధించిన నక్కలు స్వాతంత్రం అనంతరం మహాత్ముని మీద దాడి చేసిన రక్తసు ముక్కలు తిరిగి తెలంగాణలో ప్రవేశించారు. రాష్ట్రపతి స్థానంలో భారత రాజ్యాంగం కూడా వాళ్ళని కాపాడలేకపోయింది. నేటికి నిజాలు గ్రహించి తెలంగాణ విద్యార్థుల ఆశయాల తెలంగాణ ఆవిర్భవించాలి. నా తెలంగాణ కోటి రత్నాల వీణాన్ని గర్జించిన మహాకవి దాశరథి ఆశయాల తెలంగాణ ఆవిర్భావమే ఆ మహనీయులకు మనం అందించే నిజమైన నివాళి. జై హింద్.
0: ఓకే అండి, రమేష్ గారు చాలా చక్కటి కవిత స్ఫురించారు మరి ఆకాశవాణి ద్వారా. తెలంగాణ విమోచన దినం మనం జరుపుకున్నాం ఈ మధ్య కాలంలో, మరి మీకోసం ఒక మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
2: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమర

0: హలో,
1: హలో సార్, నమస్కారం అండి. నా యశోదా వెనుగంటి.
0: ఎనుగంటి నాగేశ్వరరావు గారికి స్వాగతం పలుకుతూ ఉంది ఈనాటి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం.
1: థ్యాంక్ యూ సార్.
0: నాగేశ్వరరావు గారు, మరి ఈ రోజు మీ నుంచి వచ్చే విషయం ఏమిటి? మాకు
1: ఈ సంవత్సరం వచ్చిన వినాయక చవితి గురించి చెప్దాం అనుకుంటున్నాం.
0: చెప్పండి.
1: ప్రతి సంవత్సరం వినాయక చవితి వస్తుంది, ఘనంగా చేసుకుంటున్నాం, బాగానే ఉంటుంది. ఆ రోజుల్లో అంటే మా చిన్ననాటి రోజుల్లో వినాయక చవితి ఒకటిగా ఉండేది. పూజా వ్యవహారాల్లో కానీ ఆచార వ్యవహారాల్లో కానీ చాలా డిఫరెన్స్ గా ఉండేది. ఇప్పుడు దేశం వాడవాడలా అయిపోయింది వినాయక చవితి. ఇప్పుడు అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ జనరేషన్ లో కూడా ఇంకా ఎక్కువైపోయింది. పోతే మా కాలం నాటి అంటే మట్టి విగ్రహాలు పెట్టేవాళ్ళు, రేగడి మట్టితో తయారు చేసిన విగ్రహాలని కొలుచుకునేవారు. అది కూడా కొనడంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది అండి. ప్రతి ఒక్కళ్ళు ప్రతి వీధికి ఇలాగ లేవు, షాపులలో కానీ పూజ చేసుకుని 3 రోజులు ఆ వినాయకుడిని మళ్ళీ కదిలించేసి గద్దె కదిలించేసేసి మళ్ళీ నిమజ్జనం చేసుకుని దేవర పనులను వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, నవరాత్రి ఉత్సవాలని చెప్పేసి 9 రోజులు అట్టహాసంగా భారీ సెట్టింగ్ తోటి అట్టహాసంగా చేస్తున్నారు. ఈ సౌండ్ పొల్యూషన్ అందులో ఇంకా మరీ ఏంటంటే సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. ముఖ్యంగా పెళ్లిళ్ళకి మైకులు పెట్టుకునేవాళ్ళు, మైకులు పెడితే దగ్గర దగ్గర 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వరకు స్వచ్ఛంగా వినిపించేది ఆ సౌండ్. ఇంకా అంటే వినసొంపుగా ఉండేది, ఆకాశవాణి కూడా అంతే ఉండేది. ఊరూరికి పంచాయతీ బోర్డు రేడియోలు ఉండేది, ఎక్కడో చీరల్లో ఉండి కూడా వినేవాడు. అంత స్వస్థత అంత ఇదిగా ఉండేది. ఇప్పుడు ఏంటండి, ఈ డెసిబిల్స్ ఎక్కువ అయిపోయాయి. మేము తయారు చేసేవాళ్ళము, రేడియోలు తయారు చేసేవాళ్ళం, యాంప్లిఫైర్లు తయారు చేసి ఇచ్చేవాళ్ళం. ఒక యాంప్లిఫైర్ తయారు చేసి ఇచ్చారంటే 50 వాట్స్, 100 వాట్స్, 120 వాట్స్ యాంప్లిఫైర్ ఉండేది. అది సౌండ్ ఎలాంటి పొల్యూషన్ ఉండకపోయేది. ఈ డప్పు వాయిద్యాలు, ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయని, ఈ వాతావరణం, ఈ పొల్యూషన్ తగ్గాలంటే ఈ డెసి

0: ఎక్స్పీరియన్స్ తగ్గించాల్సండి. సౌండ్ వల్ల ఎండల బయట బురేగింపులకు వెళ్తా ఉంటాయండి. ఇంట్లో పెట్టి ఇంటి దర్వాజ కిటికీలు కూడా దడ దడ మోగుతున్నాయండి, మీరు గమనిస్తే ఉండవచ్చు బహుశా. అలాంటిది ఎవరైనా బీపీ హార్ట్కి ప్రాబ్లం ఉన్నవాళ్ళు వెళ్తా ఉంటే మటుకి ఆ చప్పుడుకి ఆ గుండెకి ఇంకా వేగవంతం అయిపోతుంది. వాళ్ళు డాన్స్ తర్వాత విషయం కానీ ఆ చప్పుడు వల్ల పొల్యూషన్ వల్ల వాళ్ళు ఎక్కువ డీబీలో వినిపిస్తున్నారు సౌండ్ ని. ఇలా కాకుండా చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా దేవుడిని పూజ చేసుకుని ఆ నిమజ్జనాన్ని 9 రాత్రి నవరాత్రులు చేసుకుని నిమజ్జనం చేస్తే బాగుంటుంది.
1: నాగేశ్వరరావు గారు, ఒకనొక రోజులో మీరు అన్నట్టుగా ఈ సౌండ్ పొల్యూషన్ కి అసలు అడ్డుకట్ట ఉండేది కాదు, కానీ ఇప్పుడు ప్రభుత్వం చాలా పకడ్బందీ ఒక షరతులతో కూడినటువంటి పర్మిషన్స్ ఇస్తూ ఉంది. ఎవరైతే మండపం నిర్వాహకులు ఉంటారో వాళ్ళు ముందస్తుగా స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ లెవెల్ కానివ్వండి, సిఐ లెవెల్ కానీ వారి నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మేము ఇంత సౌండ్ వాడుతున్నాం, మేము ఊరేగింపు ఈ రకంగా చేస్తున్నాం అనేది ప్రతిదీ పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ వారి యొక్క పకడ్బందీ నిర్ణయాల ప్రకారమే వాళ్ళు అక్కడ కార్యక్రమాలు కొనసాగించాలి. అక్కడ ఎలాంటి అరాచకాలు జరగకుండా, అక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది, కాదనట్లేము. కాకపోతే మరి ఆ నిర్వాహక కమిటీలో ఎక్కువగా ఉన్నటువంటి యువకులు అత్యుత్సాహంతో కొన్ని రకాల షరతులకు లోబడి చేయకుండా షరతులను అధిగమిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. అది కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయాలి. దానికి ఏదో ప్రభుత్వం వస్తుంది, చర్యలు తీసుకుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది, కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు వస్తారు, ఇది కాదు కావాల్సింది. మన గ్రామాన్ని మనమే బాగు చేసుకోవాలి, మన పొల్యూషన్ ని మనమే కక్కించుకోవాలి. ప్రతి పౌరుడు కూడా ఒక అధికారిగా అక్కడ వ్యవహరించినప్పుడే అది సాధ్యం అవుతుంది. ఓకే అండి నాగేశ్వరరావు గారు, మరి ఆకాశవాణితో చాలా చక్కటి విషయాన్ని మీరు ప్రస్తావించిన ధన్యవాదాలు. మరి మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మరి కార్యక్రమంలో మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేశారో చెప్పి మీ యొక్క ఆలోచనని మాకు తెలియచేయండి.
1: నా పేరు అరుణ సార్, శ్రీరత్న నుంచి కాల్ చేసిన సార్.
0: ఈరోజు మరి ఆకాశవాణితో
1: అసలు
0: మీరు పంచుకునే విషయం ఏంటి?
1: వినాయకుడి గురించే చెప్దామని చేసినాం.
0: చెప్పండి.
1: మా మరిది ఒక అతను చనిపోయింది సార్. అయితే వినాయకుడు ఊరేగిస్తారు కదా సార్, నవరాత్రులు చేశాక ఆయన తాతయ్యకి ఇచ్చాక కరెంటు వైరు దానికి కలెక్షన్ ఇచ్చి అక్కడ మోటార్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్లగ్ పెట్టేసరికి షాక్ కొట్టి అక్కడికక్కడ స్పాట్ లో చనిపోయింది సార్.
0: ఎప్పుడు?
1: ఇది జరిగి దగ్గర దగ్గర 5 సంవత్సరాలు అవుతుంది సార్. పిల్లగాళ్ళు వినాయకుడు చేసి ఆరాటంలో ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. అదే తొందర పడకుండా చేసేది ఇన్ని రోజులు చేశారు కాబట్టి లాస్ట్ రోజు కూడా కొంచెం నిదానంగా చేసుకుంటే మంచిదని చెప్తున్నాను సార్.
0: ముఖ్యంగా వినాయక ప్రతిమ కొనడం అనేది ఒక కళ.
1: అవును సార్.
0: గ్రామంలో వినాయక ప్రతిమ ఉంటున్నప్పుడు, పట్టణాల వినాయక ప్రతిమ ఉంటున్నప్పుడు మరి రోడ్ సైడ్ ఉండే కరెంట్ లైన్స్ అడ్డొస్తాయా లేదా, ఎంత హైట్ ఉంది ఏంటి, మన ఊరి యొక్క పరిస్థితి ఏంటి, మన రోడ్ల యొక్క పరిస్థితి ఏంటి అనేది గమనించాలి నిర్వాహక కమిటీలు. ఏదైనా కూడాను మరి మండపాలలో కరెంట్ నిర్వహణ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ పర్మిషన్ తీసుకుని చేయాలి. ఎలా పడితే అలా కరెంట్ తీసుకోవడం, ఎలా పడితే అలా సౌండ్ సిస్టమ్ పెట్టడం అనేది లేదు, చట్టపరంగా అది నేరం కూడా. ఇవన్నీ జాగ్రత్తలు మరి పాటించాలి. ఎవరైనా సరే యువకులు ఉన్నారంటే
1: దేవుని ఇట్లా ఊరేగియాలా చెయ్యాలా తొందరగా రావాలా పొసిపోతాందన్న టెన్షన్ లో ఉంటారు కదా సార్.
0: జాగ్రత్తగా ఊరేగింపు చేసుకుంటే అది అందరికీ కూడా ఆనందదాయకంగా ఉంటుంది. ఓకే అండి, మరి ఆకాశవాణికి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.

0: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో
1: సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు మిత్రమా?
1: సార్ నా పేరు యాకూబ్ పాషా సార్, నేను కొత్త నుంచి మాట్లాడుతున్నాను సార్. బాగున్నారా సార్?
0: బాగున్నామండి యాకూబ్ పాషా గారు. ఈ రోజు ముచ్చట ఏంటి మీది?
1: సార్ ముచ్చట ఏంటంటే సార్, మనకి ఇప్పుడు ఫోన్ పేలోనే అన్ని పేమెంట్ జరుగుతున్నాయండి. అయితే ఎక్కువగా మనకు క్యాష్ తక్కువగా తీసుకెళ్తున్నాము, కాబట్టి ఈ మధ్యలో మన ఆదివారం నాడు నేను పాలనకి వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది సార్.
0: ఏంటది?
1: పెట్రోల్ బంక్ లో క్యాష్ పెట్టి పెట్రోల్ కొట్టించుకుంటున్నాను. అక్కడ వాళ్ళు ముందే చెప్తున్నారు ఫోన్ పే లేదండి, వాళ్ళు పనిచేయట్లేదని ముందే వాళ్ళు చెప్తున్నారు యాజమాన్యం. నేను నా దగ్గర ఉన్న 500 తోటి నేను 200 పెట్రోల్ కొట్టించుకున్నాను. నా వెనకాల ఒక సార్ వచ్చారు, తన ఇప్పుడు లాంగ్ డ్రైవ్ లో ఉన్నట్టుంది, తన దగ్గర ఫోన్ పే లోనే క్యాష్ ఉందనేసి ఎలా అని బాధపడుతున్నారు. నేను 200 కొట్టించినాక నాకు 300 ఇచ్చింది, తను చూసారు వెనకాలే ఉన్నారు కాబట్టి. అయితే సార్ నాకు క్యాష్ ఇవ్వగలరా మీరు నన్ను అడిగారు. నా దగ్గర కూడా 300 ఉన్నాయి సార్ ఎలా అనేసి అన్నాను. సర్లే, తను కూడా ఆయన దగ్గర పర్స్ లో చూస్తే ఒక 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి తన దగ్గర కూడా. 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నామని తను అనుకుంటుంటే మళ్ళీ నాకే మంచిగా అంటారు. నేను లోకల్లో ఉంటాను కాబట్టి నేను ఎలాగైనా మెయింటైన్ చేసుకోగలన్నట్టుగా నా దగ్గర ఉన్న 300 రూపాయలు తనకు ఇస్తే తను పెట్రోల్ కొట్టించుకొని తన క్యాష్ నాకు ఫోన్ పే చేశారు. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సార్, మనం ఫోన్ పే తో పాటు కొంచెం లిక్విడ్ క్యాష్ కూడా మన దగ్గర ఉంచుకుంటే మంచిదని నా అభిప్రాయం సార్.
0: ఖచ్చితంగా లిక్విడ్ క్యాష్ ఉంచుకోవాలి, కానీ
1: అవునండి
0: ఒకనొక రోజుల్లో మరి క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ చేయమనేసి ప్రభుత్వం వారే మనల్ని ప్రోత్సహించారు.
1: అవును సార్, అయితే ఇప్పుడు చేశారు కరెక్టే, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. ఎందుకోసం అంటే ఒక్కో దగ్గర ఇప్పుడు మన నెట్వర్క్ కూడా పనిచేయదు, మొబైల్ నెట్వర్క్ పనిచేయకపోవడం, ఏదో సిగ్నల్ ప్రాబ్లం వల్ల కూడా కొన్ని చోట్ల మనకు ఇలాంటి ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి. కొన్ని చోట్ల ఇప్పుడు పెట్రోల్ బంక్ వాళ్ళు చెప్పినట్టుగా కూడా ఫోన్ పే పనిచేయట్లేదు సార్ అంటే కూడా మనం లోకల్లో ఉంటాం కాబట్టి మనం ఏదైనా చేసుకోగలం సార్. లాంగ్ డ్రైవ్ లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ అవుతుంటాయి కాబట్టి దీంతో పాటు కొంచెం లిక్విడ్ క్యాష్ కూడా దగ్గర ఉంచుకుంటే మంచిదని నా అభిప్రాయం సార్.
0: ఓకే, కరెక్టే మీరు చెప్పింది. లోకల్ గా ఉన్నప్పుడు మన దగ్గర క్యాష్ లేకపోయినా పర్లేదు, కానీ మన లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు మరి మొబైల్లో ఉండాలి, కొంత లిక్విడ్ క్యాష్ కూడా మనం వెంట ఉంటే. మాక్సిమం మొబైల్ వాడేస్తాము, ఫోన్ పే, గూగుల్ పే, యూపీఐలు వాడేస్తాము, కానీ ఎక్కడైనా అత్యవసరం ఏర్పడినప్పుడు మీరు అన్నట్టుగా సిగ్నల్ లేకపోవచ్చు, సెల్ ఫోన్ డిశ్చార్జ్ అవ్వచ్చు, ఆ సందర్భాలలో మనం క్యాష్ వాడుకుంటే ఇలాంటి కష్టాలు ఎదురవకుండా ఉంటాయి.
1: అవును సార్, అందుకోసమని ఈ ముచ్చట ఈ రోజు నేను మన శ్రోతలందరి ద్వారా కూడా పంచుకోవాలనుకున్నాను.
0: ఓకే అండి, మరి చాలా చక్కటి ఆలోచన చెప్పారు. ఎవరైనా సరే లాంగ్ వెళ్తున్నప్పుడు ప్రయాణంలో ఖచ్చితంగా కొంత లిక్విడ్ క్యాష్ వెంటనే తీసుకెళ్ళండి. ఎందుచేతనంటే ఆపత్కాలంలో లిక్విడ్ క్యాష్ మనకి ఉపయోగపడుతుంది. ఫోన్ పే, గూగుల్ పేలు పనిచేయవచ్చు, పనిచేయకపోవచ్చు. ఈ విధమైన జాగ్రత్త తీసుకుంటే మన ప్రయాణం సాఫీగా సాగుతుంది. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి. మిత్రమా, మీ పేరు, ఊరు?
1: విజయనగరం మండలం రాఘవపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు.
0: వెంకట్రామ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్. ఫైన్ సార్, బాగున్నారా?
0: చాలా బాగున్నామండి వెంకట్రామ గారు. ఈరోజు మనం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకుందాం రేడియోలో?
1: ఏ విషయం ఉంది సార్, కాలం చూస్తే ఇవాళ మళ్ళీ ఎండాకాలం లాగానే ఉండిపోయింది కాలము. మరి గణేష్ నవరాత్రులు అనే వరకు ఒక వర్షం

0: చేత పరిశుభ్రం చేసుకుని ఏమనిపిస్తా ఉంది. మరి ఆ దేవుడు కనకరించి పంటల అభివృద్ధి పండేటట్టుగా మరి స్వామివారి ఆశీస్సులు రైతుల వారి మీద ఉండి పంటలు పండాలా, మరి ప్రజలు కూడా ఆ పంట చేతికి రావాలని మనిషి పుట్టిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే రైతు ఇలాగే ఉంటే దీనమైన పరిస్థితి ఏర్పడింది, తర్వాత ప్రజల మీద పడుద్ది. ఎందుకంటే మరి ఆ దేవుడు కనకరించి మరి వర్షాలు కురిపించి, ఎందుకంటే ఉరి పొలంలో కరెంటు కూడా కొద్దిగా కోత వస్తుంది సార్ ఈ మధ్యన, ఇదివరకు కరెంటు కోత ఇచ్చేది కాదు. ఎండల ప్రభావాల వలన ఏమో కొద్దిగా కరెంటు కూడా కొద్దిగా ఈ మధ్య మధ్యలో బాగానే పోతా ఉంది. ఎంత నీళ్లు పెట్టినా ఉరి పొలం నీళ్లు నిలవటం లేదు. రైతుల పరిస్థితి కొద్దిగా దీనంగానే ఉంది.
1: దీనంతటికి పర్యావరణ పొల్యూషన్, వాతావరణ కాలుష్యం.
0: అవును సార్, అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెట్లను పెంచాలనే విషయం మనందరం గుర్తు పెట్టుకుని మరో బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరు కనీసం ఇంటి దగ్గర స్థానం లేకపోయినా ఒక 2 50 చెట్లు పెంచినట్టుకుంటే అది ప్రకృతి సంరక్షించవలమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్.
1: ఓకే అండి వెంకటరాములు గారు, మరి చాలా చక్కగా పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందనే కాన్సెప్ట్ తోని మరి రైతుకి మరి ఎల్నినో ప్రభావం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి అది మరి తగ్గిపోయి మరి చక్కటి వర్షాలు కురిపించమనేసి మీరు వినాయకుడిని వేడుకుంటూ ఆకాశవాణితో మాట్లాడేందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.

0: గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ అండి. హలో
0: సతీష్, రాంపురం గ్రామం.
1: ఓకే, రాంపురం గ్రామం నుంచి సతీష్ గారికి స్వాగతం పలుకుతుంది ఆకాశవాణి.
0: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అయితే ఈ రోజు నేను చెప్పే విషయం ఏంటంటే,
1: చెప్పండి,
0: కరెంట్ పొదుపు చేయాలి సార్. ముందు
1: ఎలాగంటారు?
0: ఎలా అంటారంటే, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పెట్రోల్ మొన్న చూడండి యుద్ధం కారణంగా అసలు ఎంత మంది ఇబ్బంది పడ్డారు. పెట్రోల్ రేట్ వచ్చేసి బంకులో 110 రూపాయలుంటే బయట బ్లాక్ లో కూడా 150-200 కూడా లీటర్ అమ్మారు అప్పుడు. ఎందుకంటే నేనన్నది ఏంటంటే, ఈ పెట్రోల్ ఇవన్నీ మనం తయారు చేసుకునే కాదు కాబట్టి, అదే కరెంట్ అనుకోండి, సోలార్ రూపేనా కూడా ఇంటి మీద సోలార్ ప్లేట్లు పెట్టుకుంటే కరెంటు కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. అలాగే ఈ పెట్రోల్ వెహికల్స్ బదులు బ్యాటరీ వెహికల్స్ వాడితే, ఇటు పర్యావరణాన్ని పరిరక్షించడం వల్ల అవుతాం. మనమంత కూడా కరెంటును కూడా పొదుపు చేసి భవిష్యత్ తరాలకు కూడా పొదుపు గురించి మనం చెప్పవచ్చు, వాళ్ళకు కూడా తెలియజేసిన వల్ల అవుతాం. అదే నేను కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాను.
1: మరి మీరు ఈ సోలార్ ప్లాంట్ పెట్టించుకున్నారా?
0: సోలార్ ప్లాంట్ ఎందుకంటే మాది రేకులు కాబట్టి ఆల్రెడీ ఏంటంటే, రేకులకు కూడా ఇప్పుడు మా మిత్రుడు ఒక ఆయన తెలిసిన ఆయన కూడా రేకుల మీద కూడా పెట్టుకోవచ్చు అని చెప్పిండు. మనకు దానికి సబ్సిడీ ఎలిజిబుల్ కాదని చూసి చెప్తాను, నేను కూడా పెట్టించుకుంటాను. ఎందుకంటే మాకు ఇది వరకు గతంలో గోబర్ గ్యాస్ కూడా ఉండే సార్.
1: అవును,
0: గోబర్ గ్యాస్ వల్ల ఏంటంటే మేము 12 సంవత్సరాలు కూడా అసలు ఒక్క సిలిండర్ కూడా యూజ్ చేయలేదు మేము ఎల్పిజి గ్యాస్. అది ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఏం చేసానంటే, నా వంతుగా నేను కూడా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం నేను కూడా పెట్రోల్ వెహికల్ కొనుక్కుని ఇప్పుడు 9 నెలలు అవుతుంది. 9 నెలల నుంచి సింగిల్ రూపీ కూడా దానికి పెట్టలేదు సార్ పెట్టుబడి.
1: ఏదైనా కూడా ఒక ఆవిష్కరణ జరిగితే దాని వల్ల పొదుపు అవుతుంది, ఎన్విరాన్మెంట్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది.
0: అవును, మనుషులకే ఎన్నో రకరకాల జబ్బులు వస్తున్నాయి పాపం. చూడండి ఇప్పుడు ఇదివరకు గతంలో వాళ్ళు గడకలు ఇవన్నీ తిన్నప్పుడు ఎలాంటి జబ్బులు కూడా లేవు పాపం. ఎప్పుడైతే ఈ అన్నాన్ని ఎక్కువ మొత్తాదులో తీసుకున్నప్పుడు షుగర్ వల్ల చాలా మంది కూడా మా దోస్తులు ఇద్దరు అట్నే చనిపోయారు సార్. ఏదేమైనప్పటికీ ఏదైనా మితంగా తీసుకుంటేనే ఔషధం ఎక్కువ తీసుకుంటే విషయం లాగానే ప్రతి ఒక్కరు కూడా భావించాలి.
1: ఓకే సతీష్ గారు, మరి మీరు సోలార్ ఘర్ బిజిలీ వాడుతున్నారా?
0: అది పెట్టుకున్నా సార్, అయితే అప్లికేషన్ పెట్టాను, అది అప్రూవల్ వస్తా అన్నారు.
1: మీ గ్రామంలో ఎన్ని ప్లాంట్లు ఇప్పటి వరకు వచ్చాయి?
0: మా ఊరు ఇంతవరకు తీసుకోలేదు సార్, ఎవరు ఎందుకంటే దాని మీద పూర్తి అవగాహన లేక.
1: రేడియోలో మీరు మాట్లాడగలుగుతున్నారు, మరి మీ ఊర్లో వాళ్ళకి ఎందుకు అవగాహన మరి కల్పించట్లేదు? మీరు
0: చెప్పడం చెప్తాంటే 3 లక్షలు అనేసరికి సబ్సిడీ 75,000 ఉంటది, మిగతా 2 లక్షల 20,000 కట్టాలి కదా, అంత పెద్ద మొత్తం అంటే చాలా కష్టం
1: అని. వ్యవసాయదారులు
0: ఈ వ్యవసాయానికి పెట్టుబడి పెట్టుంటారు, అదే పంట చేతికి వచ్చినప్పుడు డబ్బులు వస్తాయి కాబట్టి అప్పుడు తీసుకుంటాం అంటున్నారు.
1: దానికి తోడు మనకి సబ్సిడీ మీద వచ్చేటువంటి కరెంటు కూడా ఒక రకమైనటువంటి ఆలోచన విధానానికి అడ్డుకట్ట వేస్తుంది సోలార్ ప్లాంట్ కోసం అయితే.
0: అవును సార్, అవును,
1: అది కూడా ఉంది కదా కారణం.
0: అవునవును, ఎందుకంటే మన ఇంట్లోనే కరెంట్ ఉత్పత్తి చేసుకుని గవర్నమెంట్ మనమే రిటర్న్ అమ్ముకుంటాం కాబట్టి అప్పుడు ఇన్కమ్ వస్తాం అంటే దాని గురించి అప్పుడు అర్థమవుతుంది జనాలకి.
1: ఓకే సతీష్ గారు, మరి ఇలాగే ప్రోత్సహిస్తూ ఉండండి. మరి సోలార్ ప్లాంట్లు అందరు కూడా ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో కరెంట్ లేమి అనేది మనకు ఉండకుండా ఉంటుంది. మరి ఆకాశవాణికి ఫోన్ చేసి మంచి విషయాన్ని మీరు మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. శోభరాణి గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నామండి, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నాం మేడం. మరి ఈ రోజు కార్యక్రమానికి మీరు కాల్ చేసిన ధన్యవాదాలు. ఎలాంటి సమాచారాన్ని మా శ్రోతలకు అందిస్తారు?
1: ఇప్పుడు ఈ గణేష్ ఉత్సవాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇప్పుడు
0: అవును,
1: చాలా చోట్ల ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు పెట్టకుండా మామూలు మట్టి బొమ్మలు పెడుతున్నారండి.
0: అవును,
1: అది నిజంగా హర్షించతగ్గ విషయం. పర్యావరణ పరిరక్షణలో అది కూడా ఒక భాగస్వామ్యం కాబట్టి మరి ఇంతటి మార్పు వచ్చిన అందరికి కూడా నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ రోజున. అట్లాగే మన పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వర్షాలు లేక పంటలు పండక మరి ముందు ముందు తిండి గింజలు కూడా కరువు అయ్యే పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. దీని ఫలితం ఏంటి? మనం చేసిన పాప పుణ్యాలే.
0: అవును,
1: పర్యావరణానికి ఎంతో హాని కలిగించే వస్తువులన్నింటినీ మనం వాడటమే దీని యొక్క పర్యవసానం. సూర్యుడు కూడా చూడండి, ఇప్పుడు ఈ కాలంలో చక్కటి వర్షాలు పడి చల్లటి వాతావరణం ఉండవలసినప్పుడు ఈ సూర్యుడు కూడా భగభగా మండిపోతున్నాడు ఇప్పుడు. మరి వీటన్నిటికీ ముందు ముందు భవిష్యత్ ఎలా ఉంటుందో ఒక్కసారి బేరీజు వేసుకుని ఒక్కసారి ఆలోచన చేసుకుని మరి కాలుష్యరహిత వస్తువులని మనం ఉపయోగించుకోవాలి. ఇక్కడి నుంచి అయినా
0: ఉపయోగించుకోవాలంటే అది ఏ రకంగా ఉపయోగించుకోవాలి చెప్పగలరా?
1: ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ ని నిషేధించాలండి. ముందు ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది ఆడవారి నుంచి రావాలండి.
0: వాస్తవం
1: ఎందుకంటే పోపుల డబ్బాల నుంచి ఇవన్నీ కూడా ఆడవాళ్ళు ప్లాస్టిక్ వాడుతున్నారు ఇప్పుడు.
0: అది అందంగా ఉంటాయి, ఈజీగా ఉంటాయి.
1: అవునండి, అవి కనబడుతూ ఉంటాయి లోపల ఉన్న వస్తువులన్నీ, ఫలానా వస్తువులని కనిపిస్తూ ఉంటుందని కాక అది కొంత షోగా ఉంటాయండి పెట్టుకుంటే.
0: అవును,
1: కానీ నేనైతే మాత్రం మా ఇంట్లో వస్తువులన్నీ కూడా నేను స్టీల్ వే వాడతానండి. ఒకవేళ ఏదైనా వస్తువు ఏది అని తెలియకపోతే దాని మీద లేబుల్ అందించుకుంటాను. అవి కాకుండా ఇవి చక్కగా ఇప్పుడు ఇవి వస్తున్నాయి.

0: మేము. ఇప్పుడబ్బా వేసుకోవడానికి, పూర్వ రోజుల్లో కూడా మా అమ్మల కాలంలో అయితే గాజు వాడేవాళ్ళు.
1: ఓకే,
0: ఇప్పుడు కూడా మేము అయ్యే వాడుతున్నాం, గాజు సీసాలు తెప్పించుకున్నాం.
1: ఏదైనా కూడాను మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది చాలా జాగ్రత్తగా చేస్తూ,
0: చాలా ముఖ్యమండి. ముందు ముందు దీని వల్ల మనం ఎన్నో రకాల సమస్యలు ఇప్పుడే అనుభవిస్తున్నాం, ఇంకా పరిణామాలు దారుణంగా ఉంటాయని చెప్తున్నారండి మన వాళ్ళు.
1: శోభారాణి గారు, మన ఆరోగ్యాలు పాడవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం తాగుతున్నటువంటి వాటర్ బాటిల్స్. ఆ వాటర్ బాటిల్ లో తాగడం వల్ల ఏమైందంటే దానికి మనం కొన్ని సంవత్సరాలుగా దాన్ని వాడుతూనే ఉన్నాం. అందుచేత దాని వల్ల కూడా మనకి ఫంగస్ వచ్చే అవకాశాలు, మనకి సంబంధించినటువంటి బ్యాక్టీరియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి గాను శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే గాజు సీసాలు వాడండి, వాటర్ బాటిల్ కాకుండా గాజు సీసాలు వాడండి అంట.
0: అవునండి, అవి కొంచెం రేటు కూడా ఎక్కువ పడుతుందండి గాజు సీసాలు వాడటం వల్ల. కాబట్టి తప్పదు, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి మనం మార్చుకోవాలి కాబట్టి తప్పదు. అట్లాగే ఇప్పుడు భోజనాల్లో కూడా నండి ప్లాస్టిక్ ఆకుల్లో పెడుతున్నారు భోజనాలు మనకి.
1: అవును,
0: ఇక ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఒక గ్లాసు ఒక ప్లేటు మనం పట్టుకెళ్తే మంచిదేమో అనిపిస్తోందండి నాకైతే మాత్రం.
1: ఏదైనా కూడాను మనం పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ప్రతిదీ కూడాను ఆచితూచి ముందుకు సాగుతూ ఉండాలి. ఆ మనం ఒకటి మారితే పోయిందే ముందులే అనుకోకుండా ప్రతిదీ మన ఇంట్లో మీరన్నట్టుగా ఫస్ట్ మహిళ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇంట్లో ఉన్న ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి స్టార్ట్ అవ్వాలి.
0: అవునండి, అవునండి. ఇంట్లో పెద్దవాళ్ళే కదండి పిల్లలు కూడా రోల్ మోడల్, పెద్దవాళ్ళు ఏది చెప్తే పిల్లలు కూడా అదే చేస్తూ ఉంటారు,
1: అదే చేస్తూ ఉంటారు. ఓకే శోభరాణి గారు, చాలా చక్కటి విషయాలు ఆకాశవాణి ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: మీరింతవరకు శుక్రవారం ఉదయం శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డింగ్ చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, డి సౌజన్య, బి శృతి, సాంకేతిక సహకారం శ్రీ ఎం బాబుసింగ్. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చటతో, ఆకాశవాణి ప్రసారం చేసే పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నూరు పాయింట్ ఒకటి మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొదమసింహం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి పెళ్లి సందడి చిత్రం నుండి శ్రీనిధి కాళభైరవ పాడిన పాట.

0: సాయంత్రం 4 గంటలకు.
1: రామవరం ఏం రేణుక, నాకు నచ్చిన పాట.
2: స్వాతి, హెడ్ ఆఫీస్ ఏరియా నుండి, నాకు నచ్చిన పాట.
3: రామవరం ఏం మౌనిక, నాకు నచ్చిన పాట.
4: నా పేరు చంద్రకాంత గద్దె, నాకు నచ్చిన పాట.
5: ఆర్ ప్రియాంక, ఎస్సీబీ నగర్ నుండి, నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం నుండి కార్తికేయన్ చిత్ర పాడిన పాట.

0: కొత్త గూడెం కేంద్రం మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989607 6.
0: మరొక నెంబర్ 7989707158.

మీరు విన్న ఈ పాట టాక్సీ వాళ్ళ చిత్రం నుండి సిద్ధు శ్రీరామ్ పాడిన పాట. తర్వాత త్రిబుల్ ఆర్ చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జీవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మూడు పాయింట్ ఒకటి మెగాట్స్ పై చిత్రగీతలు వింటున్నారు. కాలాపాని చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాన పాట.

0: లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: 3.1 మెగాహెర్ట్జ్ పై చిత్రగీతలుంటున్నారు. దమ్మనివుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పైన పాట.

0: access controlled national highways. The Ministry of Road Transport and Highways said the guidelines will apply to all upcoming 4- and 6-lane greenfield and brownfield high-speed access-controlled national highways. The guidelines seek to bring uniformity in standards for preparation of detailed project reports of high-speed national highway corridors. Minister of State for Health and Family Welfare Anupriya Patel today said that India's journey in pharmacovigilance has been a remarkable example of self-reliance over the years. She said this while releasing the 7th edition of National Formulary of India in New Delhi. The minister said that currently more than 1,100 adverse drug reaction monitoring centers are operational in the country, and the government aims to increase this number up to the primary health facility level. She also said that 25 countries in the world recognize and accept the Indian pharmacopoeia, and added that the country now provides pharmacovigilance data to WHO patient safety database. Prime Minister Narendra Modi has expressed grief over the demise of Sheikh Ahmad bin Rashid Al Maktoum. He was the brother of Dubai's ruler, Sheikh Mohammed bin Rashid Al Maktoum. In a social media post, Mr. Modi said that his efforts to serve the society will be cherished by generations to come. The Prime Minister also extended condolences to the royal family and the people of Dubai. In the Asian Games badminton, India defeated Bangladesh 3-0 without dropping a single game across three matches to reach the men's quarterfinals at Ichinomiya City in Japan today. Lakshya Sen beat German Ayman Ibn, followed by Ayush Shetty's win over Gaurab Singha. Kidambi Srikanth then sealed the tie with a victory over Jumar Al-Amin. India will face host Japan in the quarterfinal tomorrow. A win in the game will guarantee a medal. The Indian women's team will also face Japan in the quarterfinal tomorrow. In Asian Games shooting, India won 3 medals in Aichi, Nagoya, Japan today. In the men's 10-meter air rifle individual event, Himanshu Dhillon won the silver medal while Rudraksh Patil secured the bronze. India also bagged the silver in the men's team event of the same competition. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: మొబైల్ చార్జ్ చేయాలి,
3: గుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
2: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు,
4: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
7: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi सरकार की प्राथमिकता है.
6: कनेक्ट विद योर नियरेस्ट आंगनबाड़ी टुडे, बिकॉज हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी.
1: आकाशवाणी प्रांतीय वार्तलु चदुतुन्नदी कंभंपाटि लक्ष्मी प्रसून. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల అరెస్టును ఖండిస్తూ చర్చల ద్వారా నిమజ్జన సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. జూరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేకపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు నిబంధనలను సడలిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జూరాల ప్రాజెక్టును పార్టీ ఉన్నత స్థాయి బృందం రేపు సందర్శిస్తుందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ప్రకటించారు. జూరాల ప్రాజెక్టు కింద రైతుల హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ నాయకులు, రైతుల అరెస్టును బీఆర్ఎస్ నాయకులు తారక రామారావు, హరీష్ రావులు ఖండించారు.

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల అరెస్టును కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అణచివేత ద్వారా కాకుండా చర్చల ద్వారా నిమజ్జన సమస్యలను పరిష్కరించాలని రాష్ట ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 1,40,000 విగ్రహాలను ప్రతిష్టాపనను ప్రస్తావిస్తూ ట్యాంక్ బండ్ నిమజ్జన ఏర్పాట్లు, క్రేన్ల అందుబాటు, ట్రాఫిక్ నిర్వహణను ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని అన్నారు. సెప్టెంబర్ 25న వినాయక నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో భక్తుల భావోద్వేగాలను గౌరవించాలని, పరిపాలనా యంత్రాంగాన్ని కోరుతూ అదుపులోకి తీసుకున్న సభ్యులను వెంటనే విడుదల చేయాలని, కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. జూరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేకపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ఈరోజు విలేకరుల సమాపేశంలో మంత్రి మాట్లాడుతూ గట్టు రిజర్వాయర్ వంటి కీలక నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడంలో, కృష్ణానది జలాల కేటాయింపులను సమర్థవంతంగా నిర్వహించడంలో బీఆర్ఎస్ విఫలమైందని ఆరోపించారు. రైతులను రక్షించడానికి, తాగునీటి సరఫరాను మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించకుండా కేంద్ర నిధులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించేందుకు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు నిబంధనలను సడలిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సుల మేరకు పునాది స్థాయికి చేరుకున్న నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ప్రభుత్వం ఒకేసారి క్లియరెన్స్, నిధుల ఆమోదం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమైన సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లిస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. త్వరలోనే పార్టీ ఉన్నత స్థాయి బృందం జూరాల ప్రాజెక్టును సందర్శిస్తుందని ప్రకటిస్తూ, దిగువ పంటలకు నీటిని విడుదల చేయాలని, కర్ణాటక నుండి నీటిని విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల అరెస్టును ఖండిస్తూ హుస్సేన్ సాగర్లో సరైన నిమజ్జన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టు కింద రైతుల హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ నాయకుల అరెస్టును బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఖండించారు. తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమాపేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వరద నీటిని తరలించడానికి అనుమతిస్తూ స్థానిక వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కన్నేపల్లి, నార్లపూర్ పంపులను వెంటనే ప్రారంభించాలని, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు కర్ణాటక నుంచి 10 TMCల నీటిని సాధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే జూరాల ఆయకట్టు సాగునీటి కోసం నిరసన తెలుపుతున్న పార్టీ నాయకులు, రైతుల అరెస్టులను బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, కృష్ణానది జలాల నిర్వహణలో విఫలమయ్యారని ఆరోపిస్తూ నీటిని వెంటనే విడుదల చేయాలని, అదుపులోకి తీసుకున్న వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. క్రమబద్దమైన తనిఖీలు, సత్వర చర్యల ద్వారా అక్రమ ఇసుక రవాణా తవ్వకాలను అరికట్టాలని గనుల శాఖ సమీక్షా సమాపేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర్వుల మేరకు నియామకాలు, పదోన్నతులను వేగవంతం చేయడం, పారదర్శకత కోసం సాంకేతికతను ఉపయోగించడం, రాష్ట రాబడిని గరిష్ట స్థాయికి పెంచడంపై దృష్టి సారించాలని సంజయ్ జాజు అధికారులను కోరారు. సికింద్రాబాద్ ఎంసీఈఎంఈలో జరిగిన రాష్ట్రీయ సైనిక్ సంస్థ 19వ జాతీయ మహాసభలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పౌరులు తమ హక్కులను జాతీయ బాధ్యతలతో సమతుల్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ విలీనంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రను గుర్తు చేసుకుంటూ, ఆత్మ నిర్బర్ భారత్ కింద మాజీ సైనికుల ప్రాముఖ్యత, యువత భాగస్వామ్యం, స్వదేశీ రక్షణ రంగ సాంకేతిక పురోగతిని ఆయన ప్రస్తావిస్తూ 5 ఉత్కృష్ణ దేశభక్తి పథకాలను అందజేశారు. సురక్షితమైన తాగునీటిని అందించడానికి దక్షిణ మధ్య రైల్వే, హైదరాబాద్ రైల్వే స్టేషన్, రైల్వే కాలనీలలో నీటి నాణ్యత పర్యవేక్షణను పెంచింది. సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు సేకరించిన 188 శాంపిల్స్కు రెసిడ్యుయల్ క్లోరిన్, ఈకోలీ పరీక్షలు నిర్వహించారు. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్దమవుతున్న ఆదివాసీ కోలం తోటి తెగలకు చెందిన ఔత్సాహిక పర్వతారోహకులు మాడవి కన్నీబాయ్, కాత్లే ఆనంద్రావులను మంత్రి సీతక్క అభినందించారు. గిరిజన యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ వారి యాత్రకు మద్దతుగా వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందజేశారు. యువత స్వామి వివేకానందుణ్ణి స్ఫూర్తిగా తీసుకుని లక్ష్య సాధనకు కృషి చేయాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా మక్తల్లో ఏబీవీపీ ఏర్పాటు చేసిన వివేకానందుడి విగ్రహాన్ని ఎంపీ డీకే అరుణతో కలిసి ఆవిష్కరించారు. ఏకాగ్రత, పట్టుదలతో ముందడుగు వేస్తూ దేశ ప్రగతిలో

0: యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: ఆయన నమ్ముకున్నది యువతని, యువతులు యువకులు చైతన్యవంతం కావాలి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలను మోసే శక్తి భారతదేశంలో ఉన్నటువంటి భగవద్గీతకు ఉంది అని చెప్పిన సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది.
0: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 24న దేవరకొండలో యూత్ టూరిజం క్లబ్ సభ్యులకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు నల్గొండ జిల్లా పర్యాటక అధికారి మహ్మద్ అక్బర్ అలీ తెలిపారు. స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నల్గొండ జిల్లాలో సుమారు 6,000 గణేష్ విగ్రహాల నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. నీటి మట్టాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో వేడుకలను సురక్షితంగా క్రమబద్దంగా నిర్వహించేందుకు లైటింగ్, బారికేడ్లు, క్రేన్లు, వైద్య బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను కోరారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో రేపు ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రకటించారు. పోలీస్ అధికారులుగా నటిస్తూ డిజిటల్ అరెస్ట్ మోసానికి పాల్పడుతున్న అంతర్రాష్ట సైబర్ నేరస్తుల ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి చెందిన శంషాబాద్ ఫామ్ హౌస్ ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. తమ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు భారీగా ఆస్తులు కూడబెట్టారని, ఫామ్ హౌస్ సంస్కృతిని పెంచి పోషించారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు తారక రామారావు, హరీష్ రావులు అధికారాన్ని దుర్వినియోగం చేసి బఫర్ జోన్లలో అక్రమ ఫామ్ హౌస్లు నిర్మించారని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆరోపించారు. సెప్టెంబర్ 26న కంబాలపల్లి పెద్ద చెరువు వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా సజావుగా నిర్వహించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
2: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా మరి? ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్. ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: దినాంకే విజయదశమీతః ప్రవర్తిష్యతే ఇతి వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష గోయలః సంసూచితవాన్. కేంద్రీయ మంత్రి అనుప్రియా పటేల్ అద్య ఉక్తవతీ యత్ విశ్వస్య పంచవింశతి దేశాః భారతీయ ఔషధి సూచీం మాన్యతాం దదతి ఇత్యేతత్ భారతస్య స్వావలంబనస్య మహత్వపూర్ణ యాత్రా ప్రదర్శయతి. సా నవదిల్ల్యాం రాష్ట్రీయ ఔషధి సూచ్యాః సప్తమ సంస్కరణం ప్రకాశితవతీ. భాజపేతి దళేన ఉక్తం యత్ కాంగ్రెస్ దళం సామ్యవాద విచారధారయా గభీరతయా ప్రభావితః అస్తి. సహైవ పూర్వ ఉపరాష్ట్రపతినా హామిద్ అన్సారీ ఇత్యనేన ప్రదత్తస్య వక్తవ్యస్య నిందా కృతా. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర అమెరికాయాః న్యూయార్క్ నగరే సంయుక్త రాష్ట్ర మహాసభాయా ఏకాశీతితమస్య సత్రస్య ఉచ్చస్తరీయ సప్తాహాయ భారతీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం కరిష్యతి. రూసదేశస్య శాసనాధిరూఢం యునైటెడ్ రసియా దళం దేశస్య సంసదీయ నిర్వాచన అగ్రే అస్తి. అపి చ జపాన్ దేశస్య ఇచినోమియా నగరపాలికా వ్యాయామశాలాయాం అజేయ భారతం త్రిషు స్పర్ధాసు బాంగ్లాదేశం 3-0 ఇత్యంకైః పరాజిత్య ప్రాగ్ ఉపాంత్య చక్రే ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. భారత్ న్యూజిలాండ్ దేశయోః మధ్యే ముక్త వ్యాపార సంధిః అస్య వర్షస్య అక్టోబర్ మాసస్య 20 దినాంకే విజయదశమీతః ప్రవర్తిష్యతే. అద్య నవదిల్ల్యాం వార్తాహర సమ్మేళనం సంబోధయన్ వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష గోయలః ఉక్తవాన్ యత్ అనేన సంధినా న్యూజిలాండ్ దేశాయ భారతస్య 100% నిర్యాతః శుల్క ముక్త ప్రవేశస్య సౌవిధ్యం ప్రదాస్యతి. असौ उक्तवान् यत् एषा रणनीतिक सहमतिः उभयोः देशयोः मध्ये सहकारम् अधिकं सुदृढीकर्तुं विद्यमानानां प्रतिबद्धतां

0: साम्यवाद विचारधारया गभीरतया प्रभावितः च अस्ति। सः अग्रे अवदत् यत् पूर्व उपराष्ट्रपतेः वक्तव्यानि कांग्रेस दलस्य मनोवृत्तिं प्रतिबिम्बयन्ति। विदेशमंत्री डॉक्टर एस जयशंकर अमेरिकायाः न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र महासभायाः एकाशीतितमस्य सत्रस्य उच्चस्तरीय सप्ताहाय भारतीय प्रतिनिधिमण्डलस्य नेतृत्वं करिष्यति। विदेशमंत्री अस्य मासस्य 26 दिनांके संयुक्त राष्ट्र महासभायाः एकाशीतितमं उच्चस्तरीय सत्रं संबोधयिष्यति। स्वयात्रावधौ डॉक्टर जयशंकर विविधेषु बहुपक्षीयेषु द्विपक्षीयेषु च उपवेशनेषु भागं ग्रहीष्यति। रूसदेशस्य शासनाधिरूढं युनाइटेड रशिया दलं देशस्य संसदीय निर्वाचने अग्रे अस्ति। केन्द्रीय निर्वाचनायोगेन प्रकाशित प्रारम्भिक परिणामानुसारेण अनेन दलेन प्रायः 15.75% मतानि प्राप्तानि, यदा तु मतदान प्रतिशतम् आहत्य 66.55% आसीत्। अंतिम परिणाम सितंबर मासस्य 25 दिनांके यावत् आगमिष्यति इति संभाव्यते। पूर्वस्मिन् निर्वाचने युनाइटेड रशिया दलेन 24,300 आसनानि विजितानि आसन्। यूक्रेन देशेन सह प्रवर्तमानस्य संघर्षस्य तथा कीव पक्षतः रात्रौ कृतस्य बृहद् ड्रोन आक्रमणस्य मध्ये एतद् निर्वाचनम् अभवत्। रूस देशस्य अधिकारिभिः उक्तं यत् अस्मिन् आक्रमणे 19 शताधिकाः ड्रोन विमानाः सम्मिलिताः आसन्। आक्रमणे न्यूनातिन्यूनं द्वयोः जनयोः मृत्युः अभवत्, अथ च एकस्य तैलशोधनालयस्य क्षतिः अभवत्। भारत ऋतु विज्ञान विभागेन अद्य अंडमान निकोबार द्वीप समूहे तमिलनाडु पुदुच्चेरी करैकल तेलंगाना चेत्येतेषु स्थलेषु प्रबल वृष्टेः पूर्वानुमानं कृतमस्ति। जापान देशस्य इची नोमिया नगरपालिका व्यायामशालायाम् अजेय भारतम् त्रिषु स्पर्धासु बांग्लादेशम् 3-0 इत्यंकैः पराजित्य प्रागुपान्त्य चक्रे प्रविष्टम् इति वार्ताः।
1: आकाशवाणी कोत्तगूडेम केंद्रम् ई पुट रेपटి ప్రసార వివరాలు వింటారు। ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:40 సామూహిక గీతం వింటారు। 6:50 వ్యవసాయ సూచనలు, 7 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి। 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో కిషోర వయసులో ఆహార నియమాలు పరిచయ కార్యక్రమం వింటారు। ఇంకా మిశ్రమ పంటలు అనేక లాభాలు ప్రసంగం వింటారు। అనంతరం జనపద గేయాలు వింటారు। 7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది। 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవంలో భాగంగా చంద్రప్రభ వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి। 8:30 కిన్నెర లహరి శ్రోతలకున్న చిత్రగీతల కార్యక్రమం। 8:40 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి। 9:30 మధురిమ ఆ పాత మధుర గీతాలు వింటారు। 10:00 పారుణిక నాటకంలో గడ్డ మంజయ బృందం వారి చిందియక్ష గానం వింటారు। ఇవి ఈ పూట ప్రసారమే కార్యక్రమాల వివరాలు। ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల్లో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు వింటారు। 6:30 సుభాషితం సమర్పణ సిద్ధగాని భాగ్యలక్ష్మి। 6:30 రైతు సమాచారంలో చెదపురుగుల సమస్యలు నివారణ వివరాలు తెలుసుకుంటారు। 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి। 7:15 చిత్రగీతల ప్రసారమవుతాయి। 7:30 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవంలో భాగంగా రథోత్సవం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది। 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:30 నీమాటతో పాట ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం, 9:30 ఏకచిత్రగానం, 10:00 సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ సరైన పరిష్కారం వీరాలు తెలుసుకుంటారు, 10:10 క్యాన్సర్ రోగుల సంక్షేమం అవగాహన, ఈ అంశం గురించి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాము దామోదర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు।

0: పదకొండు గంటలకు చిత్రగీతలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12 గంటలకు హిందీలో వార్తలు వింటారు. 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం వింటారు. 12:30 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలుగుతుంది. 12:40 చిత్రగీతలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తా ప్రసారం, 1:20 వనితాలోకం శీల కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపార్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 2:30 కిన్నెర లహరి శ్రోతకోన చిత్రగీతల కార్యక్రమం. 3:30 ఏకచిత్ర గానం. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం. అంశం, జీవిత ప్రయాణంలో ప్రతి అడుగు ఒక అనుభవమే. 5:00 చిత్రగీతలు ప్రసారమవుతాయి. 5:40 జానపద గేయాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:30 యువవాణి యువజన కార్యక్రమంలో లా డిగ్రీతో కెరియర్ అవకాశాలు వివరాలు తెలుసుకుంటారు. 6:50 వేసవి సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదల కార్యక్రమం. 7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలుగుతుంది. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 8:30 కిన్నెర లహరి శ్రోతలకోని చిత్రగీతల కార్యక్రమం. 8:40 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చ కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 హరికథ ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి. 9989679076. మరొక నంబర్ 7989701158.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుంద్ర నాగలక్ష్మి. మంచి మనసుని చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబీ కోసం
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: .1 MHz చిత్రగీతలు వింటారు. నువ్వు లేక నేను లేను చిత్రం కోసం ఉషా పాడిన పాట.

సామూహిక గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలుడుతాయి.

0: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వరిలో పురుగుల నివారణ యాజమాన్యం గురించి హుజూర్ నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ఏ పద్మశ్రీ గారు అందించే వివరాలు వింటారు.
1: నేను డాక్టర్ ఏ పద్మశ్రీ, అగ్రికల్చర్ కాలేజ్ హుజూర్ నగర్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంటమాలజీలో ప్రొఫెసర్ గా పనిచేయుచున్నాను. ఈరోజు వరిలో సమగ్ర సస్య రక్షణ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో 65% ప్రజలకు వరి ముఖ్యమైన ఆహార పంట. ఈ పంటపై సుమారుగా 20 రకాల పురుగులు ఆశించి నష్టం కలగజేస్తున్నాయి. అయితే పురుగుల సంఖ్యలో గణనీయమైన మార్పులు రావటానికి ముఖ్య కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, అధిక దిగుబడినిచ్చే రకాలు ఏకకాలంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం. ఈ రకాలకు పురుగులు తెగులు తట్టుకునే శక్తి లేకపోవడం. ఉదాహరణ, సాంబా మసూరి అనే రకము రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు, కాని ఈ రకముకు అగ్గి తెగులు కాని సుడిదోమ తట్టుకోలేదు. రైతులు అన్ని కాలాలలో వరిని సాగు చేయడం వల్ల పురుగులకు ఆహారం లభ్యమై అవి తన సంతతిని అభివృద్ది చేసుకోగలుగుతున్నాయి. అదేవిధంగా రైతులు ఎక్కువ రసాయనిక ఎరువులు, ముఖ్యంగా నత్రజని సంబంధ ఎరువుల మోతాదుకు మించి వాడడం వల్ల చీడపీడల ఉధృతి పెరుగుతుంది. అంతేకాదు, వీళ్ళు విచక్షణారహితంగా పురుగు మందులు వాడకం వల్ల పురుగులలో నిరోధక శక్తి పెరిగిపోవడం, అప్పటిదాకా అంత ప్రాముఖ్యం లేని పురుగులు ఇప్పుడు ప్రాముఖ్యాన్ని సంచరించుకోవడం మనము గమనిస్తూ ఉన్నాము. మన రాష్ట్రంలో వరి ఆశించే ముఖ్యమైన పురుగులు వాటి ఉనికిని ఎలా తెలుసుకోవాలి, అదేవిధంగా వాటి పురుగుల వల్ల కలుగజేసే నష్టాలు మరియు సమగ్ర సస్య రక్షణ ద్వారా పురుగుల యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాండం తొలిచే పురుగు, ఇది వరిని ఆశించే పురుగులలో ప్రధానమైన పురుగు. ఈ పురుగు నాటిన నారు దశ నుంచి పంట కోత దశ వరకు నష్టం కలగజేస్తుంది. పిల్ల పురుగులు కాండంలోనికి ప్రవేశించి లోపల భాగాలను తిని తర్వాత పిలకల మధ్య భాగాన్ని కొరికి వేయడం వల్ల మొవ్వు అనేది ఎండిపోయి చనిపోతుంది. ఎప్పుడైతే ఈ ఎండిన మొవ్వుని పీకుతే తేలికగా బయటికి వస్తాయి. మొవ్వు

మనము చీల్చి చూసినట్లయితే లోపల గొంగళి పురుగు గాని లేదా పురుగు మలం గాని కనిపిస్తుంది. ఈ పురుగు చిరుపొట్ట దశలో ఉన్న పైరుని ఆశిస్తే పెరుగుతున్న గింజలకు పోషక పదార్థాలు అందక గింజలన్నీ తాళ గింజలుగా మారిపోతాయి. వెన్నులు తెల్లగా ఎండిపోయినట్లు కనపడతాయి. వీటినే మనము తెల్ల కంకి అని అంటాము. ఈ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ పాటించాలి. వేసవిలో లోతు దుక్కులు చేయడం, నత్రజని ఎరువుల మోతాదుకు మించి వాడకూడదు. సిఫారసు చేసిన మోతాదులో దఫాలు దఫాలుగా వేయాలి. పంట కోత పూర్తయిన తర్వాత పొలాన్ని దున్ని గట్లపై ఉన్న కలుపును, పంట అవశేషాలను పూర్తిగా తొలగించాలి. అంతేకాదు, ట్రైకోడ్రమా జపానికం అనే పరాన్నజీవి ఆకుల వెనక భాగాన మనము పిన్ చేయడం ద్వారా వాటి నుంచి వచ్చే పురుగులు కాండము తొలిచే పురుగు యొక్క గుడ్లను నాశనం చేయడం జరుగుతుంది. అంతేకాదు, రైతులు ఎప్పుడైతే వాళ్ల పొలాల్లో 5% మొవ్వు ఎండిపోయినట్లు గమనించినా లేదా 2 నుంచి 3 సీతాకొక చిలుకలు కనిపించినప్పుడు వాళ్లు రసాయనిక మందులు వాడాలి. ఈ పురుగు ప్రధాన సమస్యగా మారింది కాబట్టి సమగ్ర సస్య రక్షణ చర్యలు నారుమడి నుంచి మనము తీసుకోవాలి. నారుమడిలో 3G గుళికలు అనగా కార్బోఫ్యూరాన్ గుళికలు 800 గ్రాములు, అదే ప్రధాన పొలంలో అయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 10 కిలోలు లేదా కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఎకరానికి 8 కిలోలు చొప్పున ఇసుకలో ఇసుకతో కలిపి అంతా చల్లాలి. అదే కాకుండా పంట చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు క్లోరాంత్రెనిల్లిప్రోల్ లేదా కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ వంటి మందులు వ్యవసాయ అధికారుల సలహా మేరకు పిచికారీ చేయాలి. ఆకుముడత, దీనినే తెల్ల రోగమని కూడా అంటారు. ఇది గొంగళి పురుగు ఆకుల అంచులను కలిపి చుట్టలాగా చుట్టి లోపల నుంచి ఆకులు పచ్చని పదార్థాన్ని గీకి తినడం వల్ల ఆకులు తెల్లగా ఉండి తర్వాత ఎండిపోతాయి. ఈ లద్దె పురుగు పెరిగిన తర్వాత పక్కన ఆకులను కూడా కలిపి గూడులాగా తయారు చేస్తుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న పొలాలు దూరం నుంచి చూస్తే తెల్లగా సున్నము జల్లినట్లు, కాలిపోయినట్లు కనపడతాయి. పురుగుల 2వ తరము పొట్టాకు దశలో ఉన్న పంటను ఆశించి ఎక్కువ నష్టం కలగజేస్తుంది. ఈ పురుగు నివారణకు పొలంలో ఎకరాకు 20 చొప్పున పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. అలాగే దీపపు ఎర్రలను వాడాలి. పురుగు ఉధృతిని అంచనా వేయడానికి రాత్రి 6 నుండి 9 గంటల మధ్య ఎకరాకు 1 చొప్పున దీపపు ఎర్రలను ఏర్పాటు చేయాలి. పొలంలో తాడును ఆకుల పైభాగంలో లాగడం ద్వారా ఆకులు ముడుచుకొని ఉంటాయి. అందులోపల పురుగులు అవి కిందికి పడిపోతాయి. నత్రజని ఎరువులు మోతాదుకు మించి వాడకూడదు. పొలం గట్లపైన ఉన్న కలుపు మొక్కలను, గడ్డిని ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ట్రైకోగ్రమా కిలోనిస్ అనే పరాన్నజీవి ఎకరాకి 50,000 చొప్పున నాటిన 30 రోజులకు 37 మరియు 44 రోజులలో విడుదల చేయాలి. అంతేకాకుండా వేప నూనె ఆధారిత మందులు పిచికారీ చేయడం వల్ల కూడా ఈ పురుగును నివారించవచ్చును. చివరి ఆయుధంగా మనకు రసాయనిక మందులైన క్లోరాంత్రెనిల్లిప్రోల్ లేదా క్లోరోపైరిఫాస్ అనే మందులు పిచికారీ చేయాలి. క్లోరాంత్రెనిల్లిప్రోల్ అయితే ఎకరానికి 60 మిల్లీలీటర్లు, క్లోరోపైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్లు, 200 లీటర్ నీటికి కలిపి ఒక ఎకరానికి సరిపడుతుంది. ఇది పిచికారీ చేసినట్లయితే మనకు ఆకుముడత సమస్య తగ్గించుకోవచ్చు. ఉల్లికోడు, ఈ పురుగు దోమజాతికి చెందినది. తల్లి పురుగు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. తల్లి పురుగులు ఆకుల తొడమల మీద ఒక్కొక్కటి గుడ్లు పెడతాయి. ఆ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఆకుల తొడమల మీదగా కాండములోనికి తొలుచుకొని పోయి అంకురం వద్ద వృద్ధి చెందుతాయి. ఈ విధంగా అంకురము తినడం వల్ల తొలత పురుగు చుట్టూ ఒక రక్షక కవచంలాగా ఏర్పడి తర్వాత పొడవుగా లేత ఆకుపచ్చని గొట్టం మాదిరిగా ఏర్పడుతుంది. ఉల్లి కోడులా ఉండి గొట్టము చివరన మనం చూసినట్లయితే చిన్న ఆకు ఉంటుంది. ఈ పురుగు పైరు పిలుక దశలో ఉన్నప్పుడు ఆశించి ఎక్కువగా నష్టం కలగజేస్తుంది. పురుగు ఆశించిన పిలుకలు ఎండిపోతాయి. ఈ పురుగు తల్లి పురుగులు వర్షాకాలం ప్రారంభంలో వరి లేదా ఇతర కలుపు మొక్కల నుంచి బయటకు వస్తాయి.

0: అయి వర్షాలతో బాటు మబ్బులతో కూడిన వాతావరణంలో తల్లి పురుగులు ఎక్కువగా బయటకు రావటానికి, పంటను ఆశించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఉల్లికోడు ఆశించే ప్రాంతాలలో ఖరీఫ్ సీజన్ లో అయితే జూన్ లేదా జులై మొదటి వారంలోనే మనం నాట్లు పూర్తి చేయాలి. ఆలస్యంగా నాట్లు వేస్తే ఉల్లికోడు ఉధృతి పెరుగుతుంది. పురుగును తట్టుకునే వరి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు సురేఖ, పోతన, దివ్య వంటి రకాలను సాగు చేయాలి. అదేవిధంగా రైతులు నత్రజని ఎరువులు సిఫారసు చేసిన మోతాదు కంటే ఎక్కువ వాడకూడదు. అదేవిధంగా పొటాష్ ఎరువులను తగిన మోతాదులో కూడా మనము వేయాలి. గట్లపైన గడ్డి మరియు కలుపు మొక్కలను క్రమము తప్పకుండా తొలగించాలి. పొలంలో ఉండే సాలీలు, నీటి నల్లులు మరియు ప్లాటిగాస్టర్ ఒరైజే అనే పరాన్నజీవులు మనం చూసినట్లయితే వాటిని సంరక్షించాలి. తల్లి పురుగులను ఆకర్షించి చంపడానికి రాత్రి వేళల్లో పొలంలో అక్కడక్కడ కాంతి ఉచ్చులు ఏర్పాటు చేసినట్లయితే కూడా మనము ఈ పురుగును నివారించవచ్చు. అదేవిధంగా మనకి రసాయనిక మందులతో కూడా మనం ఈ పురుగును నివారించవచ్చు.
1: వరిలో పురుగుల నివారణ యాజమాన్యం గురించి హుజూర్ నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ఏ పద్మశ్రీ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. నువ్వు నేను చిత్రం కోసం ఎస్పీ చరణ్, ఉషా బృందం పాడిన పాట, రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ న్యూజిలాండ్ మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది 20వ తేదీ నుండి భారత్ న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి న్యూజిలాండ్కు ఎగుమతయ్యే వస్తువులకు 100% పన్ను మినహాయింపు లభిస్తుందని తెలిపారు. రాబోయే 4-5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 35,000 కోట్ల రూపాయలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఒప్పందం కింద న్యూజిలాండ్ భారత్ లో 2,00,000 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని గోయల్ తెలిపారు.
1: We will all benefit from the commitments undertaken in this agreement and also facilitates significant investments of $20 billion over the next 15 years from New Zealand to India.
0: వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ANTF అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్బంగా లక్నో, డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటుగా డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. T-72, T-90 ట్యాంకులకు అవసరమైన ఆక్సిలరీ పవర్ యూనిట్ల సేకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఆక్యురేట్ ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో 586 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేసిన ఏపీయూలు ఇండియన్ ఆర్మీ మెకనైజ్డ్ విభాగాల కార్యాచరణ సామర్థ్యాన్ని, సిద్ధతను మరింత బలోపేతం చేస్తాయని రక్షణ శాఖ పేర్కొంది. భారత్ కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక

భాగస్వామ్య ఒప్పందం అమలు చేసేందుకు చర్చలను వేగవంతం చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఇందులో భాగంగా తదుపరి విడత చర్చలు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయం వెల్లడిస్తూ రాబోయే 90 రోజులు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అత్యంత కీలకమైన కాలంగా మారనున్నట్టు పేర్కొన్నారు. గత వారం ముంబైలో కెనడా వాణిజ్య శాఖ మంత్రితో జరిగిన ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందపు 4వ విడత చర్చల్లో ఇరు దేశాల మధ్య చర్చల వేగాన్ని పెంచాలని నిర్ణయించినట్టు పీయూష్ గోయల్ వెల్లడించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైస్పీడ్ యాక్సెస్ నియంత్రణ జాతీయ రహదారుల ప్రణాళిక రూపకల్పనల కోసం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. రాబోయే 4-6 లేన్ల గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్, హైస్పీడ్ నేషనల్ హైవే ప్రాజెక్టులన్నింటికీ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రాజెక్టు నివేదికల తయారీలో ఒకే విధమైన సాంకేతిక ప్రమాణాలను తీసుకురావడం, రహదారి భద్రతను బలోపేతం చేయడం, రహదారుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం. వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా 50,000 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్లను అభివృద్ది చేసి రవాణా రంగాన్ని వేగవంతం చేయడంతో పాటుగా సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించే దిశగా ఈ చర్యలు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధుల ముందస్తు గుర్తింపులో ఉపయోగించే ఆధునిక వైద్య విధానం ఎండోస్కోపీ సిస్టమ్ను ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజీవాడా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎయిమ్స్ ఆసుపత్రికి అందజేసింది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాను ఈ బృందం కలిసింది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్లో తయారైన మొదటి ఎండోస్కోపీ సిస్టమ్ను ఎయిమ్స్ కు అందజేసినందుకు ఫిజీ ఫిల్మ్ ఇండియా బృందాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. ఈ నెల 23న జరగనున్న 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజా భాగస్వామ్యం వ్యక్తమవుతోందని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన రేపటి కోసం అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 9,700కు పైగా కార్యక్రమాలు చేపట్టగా ఆయుర్వేద దినోత్సవ అధికారిక వెబ్సైట్ ద్వారా 3,00,000కు పైగా నమోదయ్యారు. అంతేకాకుండా ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసెట్ ద్వారా సుమారు 89,00,000 మంది పౌరులు ఆయుర్వేదానికి మద్దతుగా ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్టాలు ఈ ప్రచారంలో ముందున్నాయి. ప్రజల భాగస్వామ్యం, నమోదు, కార్యక్రమాల వివరాల కోసం ఒక డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత్లోనే కాకుండా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఆఫ్ఘనిస్తాన్తో సహా 10 దేశాలు, వివిధ ప్రాంతాల నుంచి 1,900 మందికి పైగా ఇందులో భాగస్వాములయ్యారు. ఇది ప్రపంచ స్థాయిలో ఆయుర్వేదానికి పెరుగుతున్న ప్రాధాన్యతను చాటి చెబుతోంది. మాజీ ఉపరాష్టపతి హమీద్ అన్సారీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కమ్యూనిజం కంటే హిందూ జాతీయవాదమే పెద్ద ముప్పు అని మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భావించారని హమీద్ అన్సారీ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వామపక్షాల వైపు మళ్లీ కమ్యూనిస్టు సిద్దాంతాల ప్రభావంలో కూరుకుపోయిందని సుధాంశు త్రివేది విమర్శించారు. రష్యా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో అధ్యకుడు వ్లాడిమిర్ పుతిన్ కు చెందిన అధికార యునైటెడ్ రష్యా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం యునైటెడ్ రష్యా పార్టీ ఇప్పటి వరకు 57.5% ఓట్లను కైవసం చేసుకోగా మొత్తం ఓటింగ్ శాతం 56.66% నమోదైంది. ఉక్రెయిన్తో యుద్దం, డ్రోన్ల దాడుల తీవ్రత నడుమ సాగిన ఈ ఎన్నికల పూర్తి ఫలితాలు ఈ నెల 25వ తేదీ నాటికి వెలువడతాయి. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్టలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది.
రేపటి వరకు ఉరుములు మెరుపులు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున

మత్స్యకారులు అండమాన్ నికోబార్ సముద్రంలోకి, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో హిమాన్షు ధిల్లాన్ రజత పతకం సాధించగా, రుద్రాక్ష్ పాటిల్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల టీమ్ ఈవెంట్ లోనూ భారత జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. నిన్న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలవెనిల్ వలరివన్ రజతం సాధించగా, మహిళల టీమ్ ఈవెంట్ లోనూ భారత్ కు రజత పతకం దక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు షూటింగ్ విభాగంలోని భారత్ 4 రజతాలు 1 కాంస్యంతో కలిపి మొత్తం 5 పతకాలు సాధించింది. మరోవైపు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కిలోల విభాగంలో సుచిత తరియాల్ కాంస్య పతకం సాధించి, ఆసియా క్రీడల ఎంఎంఏ విభాగంలో భారత్ తరపున పతకం గెలిచిన తొలి అథ్లెట్ గా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 4 రజతాలు 2 కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలతో 12వ స్థానంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మన రైతు మన గ్రామం, సమగ్ర సమాచారం.
1: ఈనాటి కార్యక్రమంలో కిషోర వయస్సులో ఆహార నియమాలు పరిచయం వింటారు.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. కిషోర వయస్సు అనగానే అసలు ఏమిటి, కిషోర వయస్సు ఏ వయస్సు నుంచి ఏ వయస్సు వరకు ఉంటుంది, కిషోర వయస్సులో లోప పోషణ జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి, అనేక విషయాల గురించి చర్చించేందుకు హోమ్ సైంటిస్ట్ శాస్త్రవేత్త మన వద్ద ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. అసలు కిషోర వయస్సు అంటే ఏమిటి?
3: కిషోర వయస్సు అంటే మామూలుగా ఇప్పుడు అంటాం కదండి, 13 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు, అంటే 13 to 19 అంటే టీనేజ్ అంటాం కదా, ఆ ఏజ్ ని మనం కిషోర వయసు అనేసి పరిగణిస్తామండి. ఎక్కువగా ఇక్కడ ఏంటంటే మనం అనుకున్నట్లయితే లోప పోషణ అనేటువంటిది ఎక్కువగా ఉండదు. టీనేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వగానే వాళ్ళకి ఏంటంటే బాడీ చేంజెస్ అనేటువంటివి వస్తాయి. దాంతో పాటుగా వాళ్ళు అప్పుడప్పుడే అంటే అప్పటి వరకు తల్లిని అంటి పెట్టుకుని ఉండి ఇంటిని అంటి పెట్టుకుని ఉన్న వాళ్ళు సడన్ గా ఇప్పుడు కాలేజెస్ లో చేరడము, లేకపోతే ఇంటికి దూరంగా ఉండడం, అటాచ్మెంట్ అనేటువంటిది తగ్గుతుంది. దాని వల్ల వాళ్ళు కొంచెం లో అంటే లోన్లీగా ఫీల్ అవ్వడము, భయంగా ఫీల్ అవ్వడం, లేకపోతే ఏదో ఒక ఇన్సెక్యూరిటీ అనేటువంటిది స్టార్ట్ అవుతా ఉంటది అనమాట. దాని వల్ల ఏంటంటే వాళ్ళు ఫస్ట్ సొసైటీని అర్థం చేసుకోవడానికి కొంచెం బెనుకు సిగ్గుగా అలా ఉండడం అనేటువంటిది ఉండడం వల్ల దాంతో ఏంటంటే వీళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ అనేటువంటిది చూపిస్తూ ఉంటారు.
2: కిషోర వయస్సు అంటే టీనేజ్ అని చెప్పారు, మరి టీనేజ్ లో అమ్మాయిలు తల్లి దగ్గర ఉంటే తల్లి అన్ని కూడా చెబుతూ ఉంటుంది, ఎంత ఆహారం తీసుకోవాలి, ఎలా ఉండాలి అనే విషయాలు చెబుతూ ఉంటుంది తల్లి. అయితే వీళ్ళు తల్లికి దూరంగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటారు, ఎంత పరిమాణంలో ఆహారం తీసుకుంటారు?
3: ముఖ్యంగా ఇప్పుడు ఇంటి నుంచి ఒకసారి బయటకు రాగానే ఏంటంటే కొంచెం మనకి ఫ్రీడమ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఫ్రీడమ్ అంటే మనం చెడు ఉండొచ్చు మంచి ఉండొచ్చు, కాకపోతే ఇప్పుడు ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే ఏవైతే త్వరగా వాళ్ళు ఆకర్షణీయంగా కనబడతాయో ఆకర్షణీయంగా ఉండేటువంటి ఆహార పదార్థాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. సో దాని వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళ శరీరానికి సరిపడినటువంటి పోషకాలు ఇవ్వలేకపోవడం వల్ల మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా మన యొక్క కాన్ఫిడెంట్ లేకపోతే బిహేవ్ చేసేటువంటి బిహేవియర్ మీద కూడా అంటే ఇంటర్నల్ గా అది మనల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటది. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా అంటే ఆహార పదార్థాలు ఎంచుకోవడం లేదంటే ఎలా తినాలి ఎలా తీసుకోవాలి అనేటువంటి మీద జాగ్రత్త వహిస్తే ఈ సిచ్యువేషన్ నుంచి మనం ఓవర్కమ్ అవ్వచ్చు.
2: కొంతమంది ఆహార విషయంలో ఎక్కువగా తినాలనుకుంటారు, మరి ఎక్కువగా తిన్నప్పుడు లావు ఎక్కడం అలాంటివి జరుగుతుంది.

0: ఉంటాయి. కొంతమంది అమ్మాయిలు లావు ఎక్కకుండా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, అవి ఏంటంటారు?
1: యాక్చువల్ గా అయితే ఎవరు కూడా సరిగా అంటే జాగ్రత్తగా అయితే ఎవరు తీసుకోరండి. ముఖ్యంగా చెప్పాలి అని అంటే వాళ్ళు ఫిగర్ కాన్షియస్ గా ఉంటారు. అంటే ఎక్కడ మనం లావ్ అయిపోతామో, తిన్న వెంటనే ఎక్కడ న్యూట్రియంట్స్ అంటే ఫ్యాట్ అంతా పేరుకుపోయి అందవిహీనంగా కనపడతాము అనేసి వాళ్ళకి ఇంటర్నల్ గా ఒక ఫీల్ అనేటువంటిది ఉంటది. సో దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే, చాలా వరకు ఎవరికి తెలియదు అనరోగ్జియా నర్వోజా అంటారండి. సో దాన్ని ఏంటంటే తీసుకున్న ఆహార పదార్థాలను ఏదైనా మెడిసిన్ వేసుకుని వామిటింగ్ చేసేసుకుంటా ఉంటారు.
0: అంటే ముందుగా తినేసి ఆ తర్వాత వామిటింగ్ చేసుకుంటారా?
1: అవునండి.
0: అంటే దానివల్ల లాభం ఏంటంటారు?
1: లాభం ఏంటంటే వాళ్ళకి ఏంటంటే తిన్నట్టు ఫీల్ ఉంటది, దాని నుంచి వచ్చేటువంటి న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవ్వవు. అది ఒక అపరాధం అంటే వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇలా చేయడం వల్ల మనము న్యూట్రియంట్స్ వచ్చేసే మనము ఇంకా లాభ ఎక్కిపోము అనేసి చూస్తూ ఉంటారు. కానీ అది చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఎందుకంటే ఫుడ్ తినేదే మనం శరీర అవసరాల కోసం, అది కూడా మనం డైజెస్ట్ చేసుకోకుండా మనం వామిటింగ్ చేసుకొని మరీ చేసుకోవడం అనేటువంటిది కొంచెం గైడింగ్ లేకుండా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే బులిమియా నర్వోజా అంటారు. అంటే మనం తింటాం, ఆహారం అంతా తినేస్తారు, తినిన తర్వాత ఏం చేస్తారు అంటే చేయి అంటే వామిటింగ్ పెట్ చేసేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు. అంటే మెడిసిన్ తో చేసుకునేది ఒకటి అయితే మనకు మనంగా చేసుకోవడం ఒకటి అనమాట. సో ఆ ఫీలింగ్ క్రియేట్ చేసేసుకుని వామిటింగ్ చేసేస్తా ఉంటారు. సో దాని వల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి కదండి, అవి కూడా కొన్ని ప్రాబ్లమ్సే.
0: అంటే ఈ స్థితి రావడానికి కారణం తల్లి దగ్గరగా లేకపోవడం అని కూడా మనం అనుకోవచ్చు.
1: అంటే అప్పుడప్పుడే వాళ్ళు బయట ఎన్విరాన్మెంట్ అంటే ఇంట్రొడ్యూస్ అవ్వడం, తర్వాత ఇంకా అంటే కొంచెం వాళ్ళకి ప్రొటెక్ట్ చేసే వాళ్ళు తక్కువ అనిపించడం, అది కూడా అంటే సైకలాజికల్ ఫీలింగ్ మాట అనుకోవడానికి ఉంటది. తప్పితే ఇదే మనం ఫ్యాక్ట్ అని అయితే చెప్పలేము, ఒక ఊహ మాత్రమే.
0: అంటే ఇలాంటివి జరుగుతున్నాయి?
1: జరుగుతాయండి, తప్పకుండా జరుగుతాయి.
0: ఇప్పుడు టీనేజ్ పిల్లలు తల్లికి దూరంగా ఉండడం వల్ల ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడతారు, ఎందుకంటే అవి ఆకర్షణీయంగా కనపడతాయి, అందులో అందుబాటులో ఉంటాయి కాబట్టి. మరి అలాంటప్పుడు అలాంటి ఫాస్ట్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి?
1: ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చాలా రకాల అనర్థాలు ఉంటాయండి. మనం ఏం చేస్తాము, త్వరగా అయిపోతుంది కదా లేదు అని అంటే మనము అంటే శ్రమ అంత పడలేక కొంతవరకు ఏంటంటే బయట దొరికేటువంటి ఆహార పదార్థాల వైపు ఎక్కువ మొగ్గు చూపుతాం. ఇంకోటి ఏంటంటే అవి ఎందుకు అంటే అలా అట్రాక్టివ్ గా ఉండడం, వాటి కలర్ కానీ లేకపోతే వాటిలో వాడే ఫ్లేవర్స్ కానీ, వాటిలో తయారు చేసే విధానం లేకపోతే ఆకర్షణీయంగా ప్రదర్శించడం, దాని వల్ల కూడా మనం ఇంపాక్ట్ అయిపోయి అంటే దానికి ప్రోన్ అయిపోతాం. అంటే దాన్ని తినాలి అనేటువంటి ఆసక్తి అనేటువంటిది పెరుగుతుంది. అది తినడం వల్ల చాలా రకమైనటువంటి అనర్థాలు ఉంటాయండి. ఎందుకనంటే దాంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ అనేటువంటివి వాడతారు. ఇప్పుడు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ కలర్స్ చూసుకుందాము. ఆ కలర్స్ లో ఏంటంటే ఆర్టిఫిషియల్ కలర్స్ వాడడం వల్ల అవి వీళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదు అని అంటే అవి తినడం వల్ల వామిటింగ్స్ అవ్వచ్చు. ఎందుకంటే అవి ఫుడ్ నుంచి డిరైవ్ చేసిన కలర్స్ కాదు, వేరే సింథటిక్ కలర్స్ అనేటువంటివి వాడతారు. సో దాని వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఫ్లేవర్స్ ఉంటాయి, ఆ ఫ్లేవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినవి ఉంటాయి. సో వీళ్ళేంటంటే సైకలాజికల్ గా ఆ టైప్ ఆఫ్ థింగ్ కి అడిక్ట్ అయిపోతారు. ఇది కూడా అంటే ఫాస్ట్ ఫుడ్ కూడా ఇప్పుడు మనం ఒక డ్రగ్ లాగా ట్రీట్ చేయొచ్చు. ఎందుకనంటే ఆ పర్టికులర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి న్యూరాన్ అంటే నర్వ్ వ్యవస్థ మీద అంటే నరాల వ్యవస్థ మీద చూపించేసి అది చూడగానే మనకు తినాలనేటువంటి కోరిక మనకి మెదడులో సెన్సేషన్ చేస్తుంది అనమాట. అంత మెదడుకి ప్రేరేపిస్తుంది తినాలి అని చెప్పాలి అనేసి అది చేస్తుంది అనమాట. సో అప్పుడు మనకు తెలియకుండానే తినేస్తా ఉంటాం. ఇప్పుడు ఈ బర్గర్ కానీ పిజ్జా కానీ బయట దొరికేటి చైనీస్ ఫుడ్ కానీ ఏదైనా కానీ, సో అలాంటివి తినడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వెయిట్ గెయిన్ అయిపోవడం, అంటే మనం వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఎలా అవ్వాలి, ఆరోగ్యకరంగా అవ్వాలి, తప్పితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండి వెయిట్ గెయిన్ అయితే మాత్రం మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దాంతో పాటు చికాకు ఆందోళన కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే దాంట్లో వాడేటువంటి కాంపోనెంట్స్ అనేటువంటివి మనకి ఇండైరెక్ట్ గా బ్రెయిన్ అంటే నర్వ్ వ్యవస్థ మీద ప్రభావం చూపి దాన్ని మెదడుకి సంకేతాలు పంపుతాయి. సో దాని వల్ల కూడా ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ అనేటువంటిది తినడం వల్ల ఏంటంటే వాళ్ళు ఉండేటువంటి కాన్ఫిడెంట్ పెరుగుతుంది. అంటే రోజు రోజు తినడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండేటువంటి చీజ్ కానీ బటర్ కానీ లేకపోతే వేరే ఏవైతే వాడుతూ ఉన్నారో ఫ్యాట్ కాంపోనెంట్ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు మనం ఏదైనా కూడా ఫుడ్ ఓవరాల్ ఫుడ్ అంటే ఓవరాల్ న్యూట్రియంట్స్ ఉండాలనే చూస్తాం, కానీ అక్కడ ఏమవుతుంది అంటే సింగిల్ కాంపోనెంట్ అయిపోతుంది, ఓన్లీ షుగర్స్ వస్తుంది లేదంటే కార్బోహైడ్రేట్స్ వస్తుంది. అంతకు మించి మనకి ఏం రాదు. కార్బోహైడ్రేట్ ఒక్కటే కాదు కదా మనకి శక్తిని ఇవ్వాల్సింది. సో దాంట్లో శక్తినిస్తేనే సరిపోదు కదా. ఇప్పుడు మనకి మజిల్ అనేటువంటి ఫామ్ అవ్వాలి, బోన్ డెవలప్మెంట్ ఉండాలి. సో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ కావాలి కాబట్టి సింగిల్ కాంపోనెంట్ అయిపోతే దాని వల్ల ఏంటంటే అనర్థాలు అనేటువంటివి జరుగుతాయి.
0: అంటే ఈ ఫాస్ట్ ఫుడ్ ఆహారం మంచిది కాదు అని చెబుతున్నారు మొత్తం మీద. ఒక విధంగా అయితే మరి టీనేజ్ పిల్లలు వీరికి ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు, వీరికి ఆ ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి లోపాలు ఏర్పడతాయి?
1: ఎక్కువగా ఏంటంటే మాల్ న్యూట్రిషన్ అనేటువంటిది ఎక్కువగా వస్తుందండి. దాని తర్వాత రక్తహీనత కూడా ఉంటది. రక్తహీనత అనేటువంటిది మనం తీసుకునేటువంటి ఫుడ్ లోపల ఉండేటువంటి హీమోగ్లోబిన్ కాంపోనెంట్ ని ఇంక్రీస్

0: చేసడానికి ఉండేటువంటి ఫుడ్స్ మనం తీసుకోవాలి. అంటే హీమ్ ఫుడ్స్, నాన్ హీమ్ ఫుడ్స్ అని అంటారు, అంత డీటెయిల్ గా మనకు అవసరం లేదు, కానీ మామూలుగా రక్తం వచ్చేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. సో అట్లనే మల్ న్యూట్రిషన్ అనేది అంటే జుట్టు ఊడిపోవడము, తర్వాత లీన్ గా బక్కగా అయిపోవడము, అంటే స్కిన్ కూడా అంత టైట్ గా షైనింగ్ గా ఉండదు. సో ఇవన్నీ ఎందుకు అవుతాయి అని అంటే, ఇప్పుడు ఫ్రూట్స్ తింటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. సో దాని వల్ల ఏమవుతుంది అంటే మనకి ఫ్రీ రాడికల్స్ అనేటువంటి ఫామ్ అవ్వకుండా, వేస్టేజ్ అనేది ఫామ్ అవ్వకుండా, ఇప్పుడు యాక్నే కానీ అలాంటివి అంటే మొటిమలు అలాంటివి రాకుండా ఉంటది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఫ్రెష్ ఫుడ్స్ ని చూసుకుంటా ఉండాలి. సో ఇంకా ఏంటంటే వైటమిన్ సి ఉండేటువంటి ఫుడ్స్, అంటే ఆమ్లా కానీ అంటే పులుపు జాతికి చెందిన పళ్ళు ఏవి తీసుకున్నా కూడా అక్కడ మనకి ఇమ్యూనిటీ పవర్ అనేటువంటి పెరుగుతుంది, దాంతో పాటు స్కిన్ అనేటువంటిది కూడా గ్లో అవుతూ ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే వాళ్ళని అందం పరంగా అట్రాక్ట్ చేస్తా ఉంటే ఫుడ్ అనేటువంటిది, సో నాచురల్ గా ఫుడ్ అనేటువంటిది దాని రూపకంగా తీసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయాలి. అంటే చిన్న ప్రాబ్లమ్సే, కాకపోతే అవేంటంటే వాళ్ళు
1: పెద్ద సమస్యలకు
0: దారితీస్తుంది.
1: మరి విన్నారు కదా, కిశోర వయస్సు అంటే టీనేజ్ లో అమ్మాయిలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని మా శ్రోతలకు అనేక విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: మరింతవరకు కిశోర వయస్సులో ఆహార నియమాల గురించి పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: కార్యక్రమంలో మరొక అంశం, మిశ్రమ పంటలు అనేక లాభాలు. ప్రసంగం వింటారు.
1: రైతులు ఒకే పంట కాకుండా అనేక రకాల పంటలు పండిస్తూ, అంటే పంట మార్పిడి చేస్తూ వివిధ రకాల పంటలలో అధిక ఆదాయాన్ని కూడా పొందవచ్చు. డిమాండ్ ఉన్న పంటలను ఎంపిక చేసుకుని పండించినట్లయితే ఆ పంటలకు మన శ్రమకు తగినట్టుగా లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందులో కంది ఒకటి. కంది మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 2.75 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, జోగులాంబ, గద్వాల, సూర్యపేట, అలాగే నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలలో ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. ఎర్ర చల్కా నేలలు, అలాగే నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు ఈ సాగు చేసేందుకు అనుకూలం. చౌడు నేలలు, అలాగే నీటి ముంపునకు గురయ్యే నేలలు ఈ కంది పండించేందుకు పనికిరావు. కంది పంటను ఖరీఫ్ మరియు రబీలో పండించుకోవచ్చు. ఖరీఫ్ లో అయితే రకాన్ని బట్టి 150 నుండి 180 రోజులు, రబీలో అయితే 130 నుండి 140 రోజులు పంట కాలం కలిగి ఉంటోంది. అనుకూలమైన సమయం ఖరీఫ్ లోనైతే జూన్ 15 నుండి జులై 15 వరకు, ఆగస్టు 15 వరకు మొక్కల సంఖ్య పెంచి దగ్గర అచ్చులో వేసుకోవచ్చు. రబీలోనైతే సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు. విత్తన శుద్ది చేసి అలాగే విత్తే దూరం కూడా సమంగా చూసుకున్నట్లయితే ఈ కంది పంటలో మంచి లాభాలు పొందవచ్చు. ఈ కంది పంటే కాకుండా ఇంకా పెసర, మినుము లాంటివి కూడా సాగు చేసి అధిక ఆదాయాన్ని పొందుతున్నారు కొంతమంది రైతులు. మన రాష్ట్రంలోనైతే ఖరీఫ్ లో సాగు చేసే అపరాలలో పెసర అతి ముఖ్యమైన పంట. సుమారుగా 1.5 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నారు. ఎక్కువగా సూర్యపేట, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్, అలాగే ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలలో ఈ పెసర, మినుము సాగు ఎక్కువగా చేస్తున్నారు. మన రాష్ట్రంలో మినుము సుమారుగా 55,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతుందని ఒక అంచనా. సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ మరియు కొమరం భీం, ఆసిఫాబాద్ ఈ జిల్లాలలో ఎక్కువగా సాగులో ఉంది. తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో ఈ పెసర, మినుమును సాగు చేసుకోవచ్చు. మినుము సాగుకు బరువైన నల్లరేగడి భూములు అత్యంత అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, అలాగే మురుగునీరు నిలిచే నేలలు ఈ మినుము పెసర పండించేందుకు పనికిరావు. పెసర, మినుము తొలకరిలో, రబీ మరియు వేసవిలో పండించుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో అయితే వరి మాగాణులలో కూడా పండిస్తారు. అనుకూలమైన సమయం ఖరీఫ్ లోనైతే జూన్ 15 నుండి జులై 15 వరకు, రబీలోనైతే 15 సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు కూడా విత్తుకోవచ్చు. వేసవిలో ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు కూడా ఈ పెసర, మినుమును పండి

0: పండించి అలాగే విత్తన మోతాదు చూసుకుని విత్తన శుద్ధి చేసి మొక్కల సాంద్రత ఎంతవరకు ఉండాలి ఎకరాకు అని తెలుసుకుని ఈ మినుము పెసరను పండించినట్లయితే అధిక లాభాలు పొందవచ్చు. ఇవే కాకుండా సోయా చిక్కుడులో కూడా మంచి లాభాలు ఉన్నాయంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. సోయా చిక్కుడు ప్రపంచంలో మరియు దేశంలోనూ పండించే అతి ముఖ్యమైన నూనె గింజలు మరియు కాయజాతి అంటే లెగ్యూమ్ పంట. ఈ పైరు అధిక దిగుబడి సామర్థ్యం కలిగి గింజలలో 43% మాంసకృత్తులు 20% నూనె కలిగి ఉంటోంది. ఇది పప్పు ధాన్యపు పంట అయినప్పటికీ నూనె గింజల పంటగా ప్రాచుర్యం పొందింది ఈ సోయాబీన్. భారతదేశంలో ఈ పంటను సుమారుగా 110 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ 147 లక్షల టన్నుల దిగుబడిని అలాగే 1,350 కిలోలు హెక్టారుకు ఉత్పాదకతను పొందుతున్నారు. దేశంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్ లో ఈ సోయా పంటను ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో సోయా పంటను ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలలో ఎక్కువగా పండించడం జరుగుతోంది. సుమారుగా 3 లక్షల హెక్టార్లలో ఈ సోయా చిక్కుడును సాగు చేయడం జరుగుతోంది. 1.5 నుండి 2 టన్నులు హెక్టార్కు ఉత్పాదకత వస్తోంది. మరి నేలలు అలాగే విత్తన శుద్ధి, విత్తన మోతాదు, ఎరువుల సమగ్ర యాజమాన్యం ఇవన్నీ తెలుసుకుని సోయా చిక్కుడు గనక మనం పండించినట్లయితే అధిక లాభాలు కూడా పొందవచ్చు. వరి కాకుండా ఇతర పంటలను పంట మార్పిడి చేసుకున్నట్లయితే ఉలవలు కూడా మంచి డిమాండ్ ఉన్న పంట. మన రాష్ట్రంలో ఖరీఫ్ లో మొదటి పంట తరువాత వర్షాధారంగా లేదా ఏ పంట వేయడానికి అనువుగా లేనప్పుడు తొలి దశలో ఉన్న పండ్ల తోటల్లో ఉలవల పంటను సాగు చేసుకోవచ్చు. ఈ పంటను జోగులాంబ గద్వాల మరియు రంగారెడ్డి జిల్లాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. నీరు బాగా పట్టి ఉండే చెల్క, ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు ఈ పంట పండించేందుకు అనుకూలం. ఈ ఉలవలు పండించాలంటే విత్తన మోతాదు, విత్తన శుద్ధి, విత్తే దూరం, మొక్కల సాంద్రత, విత్తు పద్ధతి ఇవన్నీ కూడా తెలుసుకుని మనం ఉలవలు పండించినట్లయితే మన పంటకు మంచి డిమాండ్ కూడా ఉంటోంది. ఈ ఉలవలే కాకుండా అలసందలు కూడా మంచి డిమాండ్ ఉన్న పంట. అలసందలు మన రాష్ట్రంలో వర్షాధారంగా వర్షాలు ఆలస్యమైనప్పుడు పంటల సరళిలో మిగులు తేమను ఉపయోగించుకుని కూడా పండిస్తూ ఉంటారు. అంటే నీరు లేని ప్రాంతాలలో కూడా తక్కువ నీటితో కూడా అంటే తేమతో కూడా ఈ అలసందలు పండించడానికి వీలుగా ఉంటోంది. ఎక్కువ వేడిమితో కూడిన వాతావరణంలో ఎక్కువ పంట వచ్చే అవకాశాలు ఉంటాయి. అధిక వర్షపాతాన్ని అలాగే అధిక చలిని కూడా ఈ అలసంద పంట తట్టుకోలేదు. అలసందలు వివిధ నేలల్లో పండే గుణాలున్నప్పటికీ తేమను పట్టి ఉంచే గుణము కలిగి మురుగునీరు నిలువని మధ్యస్థ చెల్కా నేలలు, ఎర్ర భూములు అలాగే నల్లరేగడి భూములు అనుకూలంగా ఉంటాయి. పంటకాలం, అనువైన సమయం కూడా తెలుసుకుని ఈ అలసందలను పండించినట్లయితే రైతుకు పంట మార్పిడి చేసుకున్నట్లు ఉంటుంది. అలాగే మంచి డిమాండ్ ఉన్న పంటలు కాబట్టి ఆదాయం కూడా అంతే ఉంటుంది. అందుకే ఒకే పంట కాకుండా వివిధ రకాల పంటలను తెలుసుకుని డిమాండ్ ఉన్న పంటను పండించినట్లయితే రైతులు అధిక లాభాన్ని పొందేందుకు వీలుగా ఉంటుంది.
1: మరింతవరకు మిశ్రమ పంటలు అనేక లాభాల గురించి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 7:40 కావస్తుంది. మరికొద్ది సేపట్లో ప్రకటించిన అంశం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెళుతుంది.

0: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వివిధ అంశాలు. 2047 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన గురించి శ్రీ వేంపల్లి భాస్కర్ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. వినండి వికసిత్ భారత్.
1: భారత ప్రభుత్వం ప్రస్తుతం మన దేశాన్ని అభివృద్ది చెందుతున్న దేశం నుండి అభివృద్ది చెందిన దేశ స్థాయి వరకు తీసుకెళ్లాలని విశేషమైనటువంటి కృషి చేస్తోంది. మరి ఈ వికసిత్ భారత లక్ష్య సాధనలో ఏమేమి అంశాలున్నాయి, ఎలాగా ముందుకు సాగుతున్నారు, ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలాగా అమలవుతున్నాయి, ఈ వివరాలన్నీ మనతో పంచుకోవడానికి శ్రీ వేంపల్ల భాస్కర్ గారు మన స్టూడియోస్ లో ఉన్నారు. వీరు అన్నమయ్య కడప జిల్లాల క్లస్టర్ ప్రోగ్రాం అధికారి. వీరితో మాట్లాడి ఏ అంశాల్లో ఈ చుట్టుపక్కల వికసిత్ భారత లక్ష్య సాధనలో ముందరికి సాగుతున్నామనేటటువంటి వివరాలని కనుక్కుందాం. నమస్కారం అండి.
2: నమస్కారం
1: భాస్కర్ గారు, చెప్పండి. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కాస్త కొస్త ప్రగతి సాధనలో వెనకబడి ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి వీటి మీద మరింత దృష్టి సారించవలసిన అవసరం ఉంటుంది కదా.
2: అవునండి.
1: జరుగుతున్నటువంటి అభివృద్ది కార్యక్రమాలు, ఈ ముడిపడిన వివిధ అంశాలు చెప్పండి.
2: యాక్చువల్లీ మన జిల్లా కూడా ఆస్పిరేషనల్ డిస్టిక్ కింద ఉంది. అంటే ఆస్పిరేషనల్ డిస్టిక్ లో మనకు అగ్రికల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అలాగే కొన్ని పారామీటర్స్ హౌసింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆస్పిరేషన్ వెనుకబడిన జిల్లా కింద భారతదేశము గుర్తించింది. అందులో మన కడప కూడా ఒకటి. అందులో ఈ వికసిత భారత్ కింద టు డెవలపింగ్ కంట్రీ టు డెవలప్డ్ కంట్రీగా, అంటే దీన్ని కొన్ని పారామీటర్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక వ్యవస్థను ఎలా గ్రోత్ చేసుకోవాలి, అలాగే సాంకేతిక పరమైనటువంటి అప్గ్రేడేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉండాలి, సోషల్ ఎంపవర్మెంట్ అనేది ఎలా జరగాలి, అలాగే సస్టైనబిలిటీ జరుగుతుందా, జరుగుతుంది దాని క్రైటీరియా మనం ఎలా తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి అనే దాని మీద ఎక్కువ చర్చించడం జరుగుతుంది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో చాలా కీలక్షుణ్ణంగా దాన్ని ప్రతి పింటు పెన్ను భారత ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు వీటిని ఒక ఛాలెంజింగ్ టాస్క్ గా తీసుకోవడం జరిగింది. ఈ వికసిత భారత్ కింద కొన్ని లక్ష్య సాధనలు ఉన్నాయి సార్. ఫస్ట్ జీరో పావర్టీ. మన జిల్లాల గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా వెనుకబడిన ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి. సో మనం ఎలా వాళ్ళని జీరో పావర్టీ నుంచి మనం వాళ్ళని తీసుకురావచ్చు,
1: అంటే పేదరికం అనేటటువంటిది

0: ఉండకూడదు,
1: నిర్మూలన చెయ్యాలి, ప్రక్షాళన చెయ్యాలి అనేది మన భారత ప్రభుత్వం యొక్క ముఖ్య అంశంగా పెట్టుకున్నారన్నమాట. ఇది చెయ్యాలంటే మన గవర్నమెంట్ యొక్క అధికారులే కాదు, ప్రజల యొక్క భాగస్వామ్యం

0: దాంతో పాటుగా 100% హై క్వాలిటీ అఫోర్డబుల్ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్. మీ అందరికి తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యము. ఒక వ్యక్తి ఎక్కువ కాలం జీవించాలన్నా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలన్నా హెల్త్ అవసరం. అలాగే వికసిత భారత్ గోల్స్ లో కూడా హెల్త్ కు హై ప్రయారిటీ ఇవ్వడం, ఎడ్యుకేషన్ తర్వాత నెక్స్ట్ ఇచ్చింది హెల్త్ కి అనమాట. అలాగే మనకి ఎక్కువగా 100% స్కిల్డ్ లేబర్ ని బాగా డెవలప్ చేయడం, అంటే ఈ రోజుల్లో స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇండస్ట్రీస్ లో స్కిల్డ్ పీపుల్ లేక స్టిల్ ఖాళీగా ఉన్నాయి. అందరూ ఇప్పుడు అవి టెక్నికాలజీగా బీటెక్ కోర్సులో చేస్తున్నారు కానీ స్కిల్డ్ వేలే వెళ్ళట్లేదు. సో దాన్ని 100% డెవలప్ చేయాలనేది. ఇంకోటిలో చూసినట్టయితే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎకనామికల్ గా వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి అనే పారామీటర్స్ చూస్తున్నారు. అలాగే మనకు మెయిన్ అగ్రికల్చర్ లో ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ గా చేయాలి. అంటే ధాన్యాగారాన్ని మన భారతదేశము అందరికి ఇస్తుంది ఇప్పటి వరకు, ఇంకా కూడా ఇవ్వాలి. సో 2047 లో ఎందుకు తీసుకున్నామంటే మనకు 100th century మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనకు యూత్ కానివ్వండి, పూర్ పీపుల్ కావండి, అంటే యువత మోటివేట్ చేయడము, అలాగే ఉమెన్ డెవలప్మెంట్ చేయడం, మహిళా సాధికారత, ముఖ్యంగా అన్నదాత ఫార్మర్స్ కి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు మెయిన్ గా 2 అంశాలు మనము చేసుకోవచ్చు. ఒకటి జీరో పావర్టీ మరియు హెల్త్, ఫస్ట్ 2 పారామీటర్స్ లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: అయితే ముఖ్యంగా ఈ పేదరిక నిర్మూలన, మీరు జీరో పావర్టీ అన్నారు, చాలా చాలా పెద్ద అంశం. ఎందుకంటే ఒకళ్ళు పేదరికం స్థాయిని దాటి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితికి వెళ్లేసరికి మళ్ళీ వేరే ఒక కొంతమంది మళ్ళీ దిగిపోవచ్చు. ఇలా కాకుండా ఈ పేదరిక స్థాయిని దాటి వెళ్లి అందరూ కూడా వాళ్ళ డబ్బు సంపాదన వాళ్ళు సంపాదించుకుని హాయిగా బ్రతకగలిగేటటువంటి స్థాయికి తీసుకురావడం అంటే ఇన్ని కోట్ల మందిని, అందులో మన ప్రాంతంలో ఉండేటటువంటి వారందరినీ ఫోకస్ చేయడానికి ఏమేం చేయవచ్చు, ఏమి టార్గెట్స్ పెట్టుకున్నారు?
0: యాక్చువల్గా అయితే మనకు వికసిత భారత్ కింద చాలా సదుపాయాలు ఉన్నాయి, కానీ ప్రజలకు అవి అవగాహన లేకపోవడం వలన ఆ వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. వాటిని కానీ వినియోగించుకోగలిగితే ముఖ్యంగా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ లో, అంటే మనకు వివిధ రకాలైనటువంటి సదుపాయాలను వినియోగించుకొని, సో వికసిత భారత్ కింద మనకు స్టూడెంట్స్ అయితేనేమి, ఉమెన్ అయితేనేమి, యూత్ కానివ్వండి, ఫార్మర్స్ అంటే మన అగ్రికల్చర్ చేసేటువంటి వ్యక్తులు కానివ్వండి, సో అన్నదాతలు అంటాం కదా వాళ్ళకి కానీ సపరేట్ సపరేట్ గా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. అందులో మెయిన్ గా మనకు 80 crores ఇండియన్స్ ఎక్కువగా వ్యవసాయ మీద ఆధారపడున్నారని అంచనా ఉంది. దానికే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని అలాగే భారత ప్రభుత్వం ద్వారా జన్ ధన యోజన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇందులో ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ పథకం అనమాట. అంటే ఈ పథకము బ్యాంకు ద్వారా మనం యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేది ప్రతి ఒక్క వ్యవసాయదారునికి అయితేనేమి, అలాగే జనధన యోజన కింద ప్రజలకైతేనేమి, మహిళలకైతేనేమి ప్రత్యేకమైన రాయితీలు ఉన్నాయి. సో వాళ్ళు ఆ నిర్భయ ఉన్నటువంటి బ్యాంకుల వద్ద గాని లేదా మనకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో గాని వారు సంప్రదించినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా తెలియపరుస్తుంది. అలాగే మనకు ఇందులో స్పెషల్ గా మనం కొంతమంది వీకర్ సెక్షన్ ఉంటాం కదా,
1: వెనుకబడిన
0: వర్గాల వారికి ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా, అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే నిధులతో పాటుగా. ముఖ్యంగా ఇది మనకు వికసిత భారత్ లో చాలా ముఖ్యంగా దాంట్లో దివ్యాంగులకు కూడా దీంట్లో అవకాశం ఉంది. అందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉందంటే ప్రతి వరకు ఫైనాన్షియల్ అష్యూరెన్స్ అనేది మనకు వికసిత భారత్ లో ఉంది.
1: అంటే కావాల్సిందే అది, మనం పేదరికాన్ని అధిగమించాలంటే కావాల్సిందే ఆర్థిక శక్తి, ఆర్థిక పురోగతి, అలాగే ఆర్థిక స్వావలంబన. దానికి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి రుణాలు అందించడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. ఈ విషయం తెలియదని చెప్తున్నారు. అంటే మీరు ఇంకా పూర్తిగా నిజమే, మీరు అన్నట్టుగా అందరికీ తెలియదు ఇది.
0: ఇప్పుడు కొంతమందికి ఆ ట్రైబల్స్ తీసుకోండి, వాళ్ళకి సపరేట్ ఫండ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్టీ ఎస్సీ లోన్స్ కానీ బీసీ లోన్స్ కానీ ఇవన్నీ అండర్ వికసిత భారత్ కింద ఉంది. రీసెంట్ గా ఇంతకు ముందు ఎప్పుడో ఉన్న బకాయిలు కూడా ఈ మధ్య కాలంలో రిలీజ్ చేశారని విన్నాం. అంటే ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఒకసారి మనకు అవకాశం ఇచ్చిందంటే దాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కూడా పొందే అవకాశం ఉంటుంది.
1: ఇదివరకు ఎప్పుడో ఒక్కొక్కసారి కొంతమంది అనుకునే వాళ్ళు ఈ పథకాలన్నీ పెడతారు కానీ మనకి రావచ్చు రాకపోవచ్చు, ఎవరికో వెళతాయి, మనకేం వస్తాయిలే అని అనుకునేవాళ్ళు.
0: అవును,
1: అర్హులైనటువంటి ప్రతి వాళ్ళకి వాళ్ళు గాని పెట్టుకున్నట్లయితే, వాళ్ళు కరెక్ట్ గా దరఖాస్తు చేసుకున్నట్లయితే వాళ్ళకి వస్తాయి, వస్తున్నాయి అని మీ మాటలలో.
0: అవును,
1: అంతేనా?
0: ఇంకా కొన్ని పదాలు కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్,

0: పిఎం కిసాన్ అని మీరు వినే ఉంటారు. అందరూ ఏమి దొరుకుతుందో కూడా చాలా మందికి తెలియని ఉన్నారు. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఒకటి ఉంది, ఆవాసన పథకం ఒకటి ఉంది. ఇవన్నీ ఏంటంటే ప్రజల కోసం పెట్టారు. అలాగే ప్రధానమంత్రి యాక్సిడెంటల్ పథకం ఒకటి పెట్టారు, ఇన్సూరెన్స్ కూడా పెట్టారు. అందులోనే బ్యాంకులోనే దొరుకుద్ది అది. అలాగే వాళ్ళకి హెల్త్ కార్డ్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే పిఎం కృషి సంచాయి పథకం ఒకటి ఉంది. ఇవన్నీ కూడా పిఎం కృషి అవసరం కింద అగ్రికల్చర్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారో ఈ పథకాలు బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి.
1: అంటే ప్రజలు కూడా, అంటే ప్రభుత్వం ఎన్నో పథకాలను ఇస్తోంది కానీ ప్రజలు కూడా ఇన్ని మాకు వస్తున్నాయి ఉన్నాయి కాబట్టి ఇది మనము ఆ సదరు అధికారుల దగ్గరికి వెళ్లి తెలుసుకోవాలి, ఒకవేళ రాకపోతే ఇంకొక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా తీసుకోవాలి అనేది వాళ్ల పాత్ర కూడా ఉండాలి అనేది. అందుకని మనం ఈ కార్యక్రమాలను కూడా ఇవన్నీ ప్రసారం చేస్తున్న కారణం ఏంటంటే అందరికీ ఇక పూర్తిగా అర్థమవుతుంది, తెలుస్తుంది, దాని ద్వారా వాళ్ళు ఉపయోగించుకుంటారని.
0: దీంట్లో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఫండ్ ఉంటుంది అందులో. స్వామిత్వ స్కీమ్ ఒకటి ఫార్మర్స్ కి వారి గ్రోత్ ని, అంటే వారు సొంతంగా వాళ్ళని అభివృద్ధి చెందడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి పథకాలు ఉన్నాయి. వాటితో పాటుగా పిఎం ప్రణామం అనే స్కీమ్ ఒకటి ఉంది. ప్రజలు అందరూ కూడా తెలుసుకొని అసలు ఏంటి అనేది ఆ సంబంధించిన కార్యాలయానికి వెళితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది పోస్టల్ ఆఫీస్ లో కానీ బ్యాంక్ లో కానీ లేదా మీకు ఆన్లైన్ ఇప్పుడు అందరికీ తెలుసు. సో వాట్ ఈస్ ద గోల్స్ అండ్ వాట్ ఆర్ ద స్కీమ్స్ ఆర్ అవైలబుల్ అని, అంటే కొట్టినా కూడా అందులో వాళ్ళు చూసుకొని ఈ అవకాశాన్ని, ముఖ్యంగా జీరో పావర్టీ కింద ఫార్మర్ వెల్ఫేర్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకే ప్రజలందరూ కూడా ఈ అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని వికసిత భారతం వీళ్ళు భాగస్వాములు అవ్వాలి. మెయిన్
1: అంటే అందరూ కూడా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళితే కరెక్ట్ గా ఇలా వెళ్ళంగానే పలానా ఆఫీస్కి వెళ్తే రా బాబు ఇదిగో నీకు ఇది ఇవన్నీ ఉన్నాయి నువ్వు పెట్టుకోలా అని చెప్పడానికి అలాంటి ఏర్పాటు ఉన్నదా?
0: ప్రాసెస్ అనేది ఒకప్పుడు మనకు పేపర్ తో జరిగేది, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఈ ఫైలింగ్ చేస్తున్నాం. అంటే అందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చాలా ప్రభావితులయ్యారు. టెక్నికల్ గా ఈవెన్ చదువులేనటువంటి వ్యక్తులు కూడా మొబైల్ ఆపరేట్ చేయగలిగిన క్యాపబిలిటీ వచ్చిందంటే, మొబైల్ ఉన్న వాళ్ళ దగ్గర ఉందంటే హరిదేవ్ చెప్తారు కదా అరచేతిలో స్వర్గం ఉన్నట్టే అని, మొత్తం ప్రపంచం వాళ్ళ దగ్గర ఉన్నట్టే. ఎవరైనా సరే దానికి సంబంధించిన స్కీమ్ తెలుసుకున్న కావాలనుకున్నప్పుడు ఆన్లైన్ లోకి అప్రోచ్ అయినా, ఒకవేళ చదువు రాదు మాకు ఆన్లైన్ లోకి మాకు వెళ్ళడానికి కుదరదు అనుకుని వేరే వాళ్ళ చదువు వచ్చిన వాళ్ళు లేదా ఇది ఈ పని చేయగలిగిన వాళ్ళకి వెళ్ళి వాళ్ళ దాంట్లో కొన్ని ఆ కేసు మీద వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే చాలు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ వెరిఫికేషన్ నియర్ బై సచివాలయం చేయొచ్చు లేదా సంబంధించిన బ్యాంకు వాళ్ళు చేయొచ్చు లేదా వీళ్ళు వెహికల్ లోన్ పెట్టుకున్నారంటే వెహికల్ లోన్ సంబంధించవచ్చు. అగ్రికల్చర్ లో పెట్టుకున్నప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ లేకుండా వీళ్ళు పెట్టుకున్నారా లేదనేది ఆ డాక్యుమెంట్స్ అనేది చూసుకోవాలి కదా.
1: చూస్తారు ఒకసారి మీకు ఉందా లేదా అనే విషయాన్ని చూస్తారు. దానికోసం కొంచెం వెళ్లాల్సి ఉంటుంది.
0: టైం లైన్ అనేది కొంచెం ఉంటుంది ఖచ్చితంగా, ప్రతి దానికి ఒక టైం లైన్ ఉంటుంది. కానీ ఒకప్పుడున్నంత డిలే ఇప్పుడు అవ్వట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ రిలీజ్ చేసి అది ఖర్చు పెట్టమని మాకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఈజీ వేలో వెళ్ళాలంటే ఏ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకుండా రావాలంటే అది జరిగే పని కాదు. కాబట్టి ప్రజలు అవగాహన చేసుకుని వాళ్ళు యాక్సెస్ చేసుకుంటే చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.
1: అంటే అందుకని ఒకవేళ మీరు అన్నట్టుగా కొంతమంది వ్యవసాయదారులు లేదా కొంతమంది బలహీన వర్గాల వారు అణగారిన వర్గాల వాళ్ళు వాళ్ళకి చదువు లేకపోయినా వాళ్ళ పిల్లలు 8th క్లాస్ వరకు చదువుకుంటారు, చదువుకుంటారు లేదా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చదువుకుంటారు, నాయన నాకు ఇది వస్తుందంట ఇది వస్తుందంట వెళ్ళి కొంచెం చూడు ఇది చూడు అని కనీసం అట్లా చెప్పి లేదా సదరు ఆఫీసుకి వాళ్ళని పట్టుకుని వెళ్లి చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి లాభం
0: జరుగుతుంది.
1: కాబట్టి ప్రభుత్వం సువిశాలమైనటువంటి భారతదేశంలో 140 కోట్ల మంది దాటి ఉన్నటువంటి భారతదేశంలో అందరికీ లాభం చేయడానికి అనేకమైనటువంటి పనులు చేస్తున్నారు. కానీ అది అట్టడుగు స్థాయి వారికి కూడా చేరడానికి కూడా ఇప్పుడు వేంపల్ల భాస్కర్ గారు మనతో ముచ్చటించినట్లుగా కంప్యూటర్లలో ఆన్లైన్లో అన్ని కనబడతాయి మనకి. ఒకవేళ వాళ్ళు ఎప్రూవల్ ఇచ్చినా వెంటనే మనకు కనబడిపోతుంది, దాన్ని ఎవరు దాచడానికి అవకాశం లేదు. అయితే సదరు డాక్యుమెంట్లు ఆ పత్రాలు వాటన్నింటినీ మనము ఆన్లైన్ లో వాళ్ళకి అప్లోడ్ చేయాలి, దానికి ఎవరైనా సహాయం మీరు తీసుకోవాలి. అది ముఖ్యంగా శ్రోతలు కానీ వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. కాబట్టి ఈ పేదరికాన్ని తగ్గించేటటువంటి దిశలో ఇన్ని రకాలైనటువంటి స్కీమ్స్ ప్రభుత్వం పెట్టింది. ఇది ఎంతవరకు ఎంత లోపల ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి?

0: అనుకోండి, 2047 వరకు ఇవన్నీ కొనసాగుతాయా?
1: ప్రెసిడెంట్ అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కు వాళ్ళు ఎంతైతే బడ్జెట్ ఇచ్చారో ఈ కమింగ్ అప్పింగ్ మార్చ్ లోపల అది మనం యూటిలైజ్ చేసుకుంటే, యూటిలైజేషన్ బట్టి నెక్స్ట్ ఇయర్ మనకి ఎంత ఇవ్వాలనేది, అంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ కాదు కాబట్టి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చారు.
0: అంటే
1: ఇంకా వెనుకబడిన వర్గాల వారికి ఇంకా ఎక్కువ అవకాశం ఇచ్చారు
0: ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోనే సెలెక్ట్ అయిన 2 జిల్లాల్లో కడప ఒకటి ఉన్నది. అన్నమయ్య కడపలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో. కాబట్టి అలాగే మనకి ఇచ్చినటువంటి డబ్బుల్ని ఖర్చు పెడితే తిరిగి ఇంకా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నది. మరి అవసరం ఉన్నటువంటి వారు ఉపయోగించుకోవడం కూడా అత్యంత ప్రధానం. మనం ఈ రోజున జీరో పావర్టీ అంటే ఈ పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుకున్నాము. ముఖ్యంగా ధన్యవాదాలండి, నమస్కారం.
1: థ్యాంక్ యూ.
2: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వివిధ అంశాలు. 2047 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన గురించి శ్రీ వేంపల్లి భాస్కర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఆకాశవాణి
3: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కేవీఎస్వీజీ శేషాచార్యులు, డాక్టర్ పివిఎల్ఎన్ మారుతి. వినండి చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: భాస్వచంద్ర సమేయ దీయ నయనే భార్యాయదీయా రమా యస్మాత్ విశ్వసృడప్యభూద్యమి కులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్ర దుహితుర్ నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదన సయో దురితః తం వెంకటేశం భజే పాహి మాం వెంకటాధీశ ప్రణతార్తి ప్రభంజన ఆత్మబంధో కృపాసింధో సతతం తే నమో నమః. ఆశ్రిత వత్సలుడు అమృతతుల్యమైనటువంటి కరుణను కురిపించేటువంటి మన్మథ మన్మథుడు శ్రీనివాస పద్బ్రహ్మ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అంగరంగ వైభోగంగా స్వామి తిరుమాడ వీధులలో విహరిస్తూ వాహన మండపం నుంచి బయలుదేరి మహద్వారం వద్ద చక్కగా నీరాజనాలు అందుకుని తదుపరి పడమరమాడ వీధి అటు పిమ్మట దక్షిణమాడ వీధి నుంచి పడమరమాడ వీధికి విచ్చేసి పడమరమాడ వీధి నుంచి ఉత్తరమాడ వీధిలోకి ప్రవేశించినటువంటి సన్నివేశం, స్వామివారి అత్యద్భుతమైనటువంటి దర్శన భాగ్యాన్ని వరుణుడు కూడా చూడాలనుకున్నాడు కాబోలు. తన యొక్క ధారలనేటువంటి హస్తములతో స్వామిని సేవించినట్లుగా ఇక్కడ స్వామివారి యొక్క భక్తి సాగరంలో అందరూ మునకలేసినట్లుగా ఆ వరుణుడి యొక్క కరుణతో అందరూ తడిసి ముద్దయ్యారు. అయినా వారి యొక్క నృత్యాది గీతాలను కళా ప్రదర్శనను ఎవ్వరూ ఆపలేదు. చివరకు ఏనుగులు కూడా అలా తడుస్తూనే స్వామివారి సేవలో ఆ స్వామి ఏ రకంగా ఉన్నాడు అంటే చేతిలో వేణువును ధరించి ఉన్నాడు, వేణుగానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ వేణుగానానికి మనకి తెలియదు గాని పశుపక్ష్యాదులన్నీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ గాన రసామృతాన్ని ఆస్వాదిస్తాయి. కాబట్టి చక్కగా ముందుకవి సాగుతూ ఉంటే భక్తులందరూ కూడా ఆ స్వామి సేవలో ధరిస్తూ ఉన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆశ్రిత జనవాత్సల్యుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఆయన యొక్క నిర్హేతుకమైనటువంటి కృపచేత భక్తి కోటి భక్త కోటి అందరూ కూడా తరిస్తూ ఉన్నారు. వెంకటాచల క్షేత్రంలో స్వయం వక్త అర్చామూర్తిగా స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. అపారమైనటువంటి కరుణ ఔదార్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది అనంత కళ్యాణ గుణ మహోదధి అయిన కలియుగ ప్రత్యక్ష దైవం పరమపావనమైన భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవాలలో సప్తగిరీషుడికి సప్తమ దివసాన సాయంకాల వేళ రాత్రివేళ చల్లని వాతావరణంలో క్షీరసాగరాను ఉద్భవించిన చంద్రుడు తన ప్రభతో సేవిస్తూ ఉండగా ఆ చంద్రప్రభ వాహనంపై స్వామి తిరువీధులలో విహరిస్తూ వైభవోపేతమైనటువంటి దర్శన భాగ్యంతో అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. నవగ్రహాలు కూడా శ్రీ వెంకటేశును సేవించి తరిస్తాయని

0: మనం సుప్రభాతంలో స్వామిని స్తుతిస్తూ ఉంటే శ్రవణానందకరంగా వింటూ ఉంటాం. సూర్యేందు భౌమ భుగ వాక్పతి కావ్య సౌరీశ్వర్ భాను కేతు దివి షత్ పరిషత్ ప్రధానా అని చెప్పి చక్కగా ఆ సుప్రభాత సేవలో ఏదైతే అన్ని గ్రహాలు సేవిస్తూ ఉన్నాయో అలాగే ఏ భావనతో వారందరూ ఉంటారయ్యా అంటే దాస దాస చరమావధి దాస దాస అని దేవసభలో ప్రధానులైనటువంటి నవగ్రహములు కూడా ఈ వెంకటాచల క్షేత్రంలో నీ దాసులలో చివరిలో ఉన్న దాసులకు దాసులై నీవు సేవిస్తూ ఉంటామయ్యా అని స్వామి వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారట. చంద్రోదయం అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, చరి ఆహ్లాదే అని మన మనస్సుల్లో కూడా నిరంతరము ఆ స్వామి ఆహ్లాదజనకంగా అంగుష్ట మాత్రంలో విరాజమానుడవుతూ ఉంటాడని బుధజనులు చెబుతూ ఉంటారు. చంద్రుని యొక్క రాకతో కలువలు వికసిస్తాయి, చంద్రుని తల్లటి కిరణాలు తాపాన్ని తొలగించి ఆనందామృతాన్ని కురిపిస్తాయి. అలాంటి వెన్నెలరేడు చంద్రప్రభా వాహనంపై ఉన్న స్వామి దర్శనం మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది, భక్తుల హృదయ కమలాలను వికసింపజేస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహనంపై స్వామిని దర్శించిన వారికి కూడా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమనేటువంటి తాపత్రయాలు తొలగి మానసికమైనటువంటి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందుతారు అనడంలో సంశయం లేదు. నవగ్రహాలలో ఒకరైన చంద్ర భగవాను తన చల్లని కిరణములతో స్వామికి శైత్యోపచారములు సమర్పిస్తున్నట్లుగా తాను వాహనంగా మారి స్వామిని సేవిస్తున్నటువంటి వాహనంగా ఈ చంద్రప్రభ వాహనం మనకు కనబడుతోంది. మన ఏ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగి ముఖ్యే నిర్విషయం స్మృతం అని, బంధానికైనా మోక్షానికైనా సరే మనస్సే ప్రధానమైనటువంటి కారణం, ఐహిక బంధములకైనా ఐహికాతీత మోక్షములకైనా మనస్సే కారణం. మనస్సు విషయాసక్తి కలిగి ఉంటే బంధనములు దానితో పాటు పెరుగుతూ ఉంటాయి, నిర్విషయాసక్తమైతే ముక్తిని పొందుతుంది. అలాంటి మనస్సుకు కారకుడైనటువంటి చంద్రుని అధిరోహించి అనన్యాశ్చింతయంతో మాం అని వేరొక ధ్యాస లేక తనను ఆశ్రయించిన వారి యొక్క యోగక్షేమాలు తానే వహిస్తానని తెలుపుతూ స్వామి దర్శన భాగ్యాన్ని భక్త బృందాలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చంద్రుని కిరణాల వలె స్వచ్ఛమైన మనస్సును కలిగి తను శరణాగతి చేసిన వారికి చంద్రుని కిరణాల వంటి ఆహ్లాదాన్ని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహిస్తానని మనకు ఈ వాహన సేవలో తన తత్వాన్ని తెలుపుతూ ఉన్నాడు. విరాట్ పురుషుని రూపాన్ని కీర్తిస్తూ శశి సూర్యనేత్రం అని సూర్యచంద్రులను నేత్రములుగా కలిగిన వాడిని చెప్పి స్వామివారిని స్తుతిస్తూ ఉంటారు. అందుచేతనే కాబోలు ఉదయం సూర్యప్రభా వాహనంపై దర్శనాన్ని అనుగ్రహించిన పరమాత్మ ఇప్పుడు చల్లని దశమి నాటి అంటే చక్కనైనటువంటి వెన్నెలలో చంద్ర ప్రభావాహనంపై ఆహ్లాదకరమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ మన యొక్క తాపాలన్నిటినీ కూడా హరింపజేస్తూ ఉన్నారు. అందుకే దయామృత తరంగిణ్యా తరంగేరి వశీతలై అపాంగై సించితే విశ్వం వెంకటేశాయ మంగళం అని చెప్పి భక్తులందరూ కూడా ఆయనకి మంగళాశాసనాలు పలుకుతూ ఉన్నారు. అలా నిరంతరము స్వామి సేవలో ధరించేటువంటి భాగ్యం కలిగినందుకు మురిసిపోతూ ఉన్నారు. మరి ఆ చంద్రప్రభా వాహన యొక్క వైశిష్ట్యాన్ని అందులో శ్రీకృష్ణ స్వరూపంగా వేణుగానప్రియుడైనటువంటి ఆయన దివ్య తత్వాన్ని శ్రీమాన్ కెవిఎస్విజీ శేషాచార్యులు గారు మనకు అందిస్తారు. వారి మాటల్లో స్వామి వైభవాన్ని వాహన వైశిష్ట్యాన్ని తిరుమల వైభవాన్ని చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా శేషాచార్యులు గారు అందుకోండి.
1: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈనాడు ఈ తిరుమల క్షేత్రం ఎలా ఉన్నది అంటే వైకుంఠమైపోయింది. ఎక్కడ చూచినా కూడా గోవిందనామాలతో మారుమ్రూగుతోంది ఈ తిరుమల మాడవీధుల యొక్క ప్రదేశం అంతా కూడా. బంగారుమయంతో ప్రకాశించేటువంటి ఆ చంద్రుని యొక్క ప్రభ వాహనంగా ఆ స్వామివారి తిరుమాడ వీధులలో చక్కగా విహరిస్తూ భక్తులందరికీ శ్రీకృష్ణ స్వామిగా కమనీయమైనటువంటి దర్శనాన్ని అందించారు. చంద్రుని యొక్క ఔన్నత్యం ఏమిటంటే ఆ చంద్రుని వల్లనే సమస్తమైనటువంటి ఔషధులు కూడా ఫలిస్తాయి. అగ్నిలో హోమం చేసినటువంటి ద్రవ్యము హవిర్భాగాల రూపంలో దేవతలకి చేరి ఆ దేవతలు ఆ హవిర్భాగాలను స్వీకరించిన తరువాత అనుగ్రహంతో వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షం కురిసినందువల్ల ధాన్యాలన్నీ కూడా

చక్కగా పండుతాయి. వాటిల్లో ఒక చక్కని విలువను శక్తిని కలిగించేటువంటి శక్తి చంద్రుని వల్లనే కలుగుతుంది. అటువంటి శక్తిని చంద్రునికి ఇచ్చింది ఎవరు అంటే ఆ పరమాత్ముడే. అంతేకాదు చంద్రునిలో మనం గొప్ప తత్వాన్ని దర్శించాలి. ఈ కాలం అనేది భగవంతుని యొక్క స్వరూపం. ఆయన కాలస్వరూపుడై సృష్టి స్థితి లయములను నడిపిస్తూ ఉంటాడు. సూర్యచంద్రుల యొక్క గమనమే కాలానికి మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి నిదర్శనం. వారిద్దరూ ప్రతిరోజు ఉదయం వేళ సూర్యుడు, సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు, వీరిద్దరి యొక్క భ్రమణంతోనే మానవుల యొక్క ఆయుర్దాయం, జీవరాశుల యొక్క ఆయుర్దాయం అనేటువంటిది గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి చంద్రప్రభావాహనాన్ని మనం దర్శించినప్పుడు మనస్సులో కలగవలసినటువంటి భావన ఏమిటి, ఆ చంద్రప్రభావాహనాన్ని గురించి విన్నప్పుడు మనకు కలగవలసినటువంటి భావన ఏమిటి అంటే, కాలస్వరూపుడైనటువంటి చంద్రుడు భవిష్యత్తులో భగవంతుని పట్ల మనం శ్రద్ధను పెంచుకోవాలన్న విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు. సూర్యచంద్రులము మే విరువురము కూడా నడిచి వెళ్ళిపోతూ ఉంటే మీ ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుందండి ఓ జనులారా. మీరంతా మానవ రూపాన్ని పొందారు, నరజన్మ దుర్లభం అన్నారు కదా, అలాంటి నరజన్మ లభించినందుకు ఈ కాలం గడిచిపోతోంది. గడిచిపోయే కాలాన్ని సార్థకం చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు భగవంతుని పట్ల మనస్సు ఉంచండి అని ఆ చంద్రప్రభావాహనం చూసినప్పుడు కాలస్వరూపుడైనటువంటి పరమాత్మని యొక్క తత్వం అనేది మన మనస్సుకి అర్థమవుతుంది. మరి భగవంతుణ్ణి మనం చేరుకోవాలనే ధ్యాస మనకు కలగాలంటే ఏం చెయ్యాలి అంటే, శత్రువు మిత్రే పుత్రే బంధౌ మాకురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్విన్నపి పశ్యత్ ఆత్మానం సర్వత్ర ఉత్సుద్య భేదాజ్ఞానం. అన్ని చోట్ల భేదభావాన్ని అజ్ఞానాన్ని విడిచిపెట్టి శత్రువు ఎందు, మిత్రుని ఎందు, బంధువు ఎందు అందరి పట్ల సమానమైనటువంటి భావాన్ని పెంపొందించుకుంటూ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి అరిషడ్వర్గములను విడనాడి అంతటా పరమాత్ముడే నిండి ఉన్నాడనేటువంటి ఒక చక్కని నిజమైన జ్ఞానాన్ని తత్వాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు కాలస్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులవుతారు. కాలానికి లోబడి, మాయకి లోబడి ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆ పరమాత్ముణ్ణి చేరుకోవటానికి తగినటువంటి అర్హతని సముపార్జించుకుంటారు. కాబట్టే కులశేఖరాళ్ళు వారు అన్నారు, హేమత్యా పరవంహితం శృణుతవో వక్ష్యామి సంక్షేపత సంసారార్ణవామాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థిత నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యము మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయ ధ్వమ్ముహు. ఓ మానవులారా, నేను చెప్పేటువంటి ఒక పవిత్రమైన హితాన్ని వినండి. సంక్షేపమైనటువంటి విషయము, తేలికగా ముక్తిని పొందేటువంటి విషయము, మీరందరూ కూడా సంసారం అనేటువంటి సముద్రంలో మునిగి బాగా ప్రవేశించి ఉన్నారు. నిజమైనటువంటి జ్ఞానాన్ని, భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని మర్చిపోయారు. అందువల్ల మీ మనస్సుని కుదుటపరుచుకుని ఓం నమో నారాయణాయ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఆ గోవింద నామస్మరణ, నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నామస్మరణను, స్వామి మంత్రాన్ని చక్కగా గానం చెయ్యండి. ఆ స్వామిని దర్శించండి, ఆ స్వామి గుణవైభవాన్ని గురించి వినండి. ముమ్మారులు మాటి మాటికి ఆ స్వామికి నమస్కారం చెయ్యండి. అలా చేసినట్లయితే మీరు పొందినటువంటి ఈ మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుంది అని సాక్షాత్తు మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ వాహన సేవలో ఉన్నటువంటి ప్రధానమైన ఆంతర్యం ఏమిటంటే, విషయాల పట్ల ఇంద్రియములన్నీ కూడా ఆకర్షితములై పరిగెడుతూ ఉంటాయి. వాటి వాటికి సంబంధించినటువంటి విషయముల నుంచి ఇంద్రియములను నియంత్రించి మనస్సుని ఏకాగ్రతతో స్వామి యందు నిలపటానికి మనందరికీ ఆ స్వామి ఒక చక్కని అద్భుతమైన అవకాశాన్ని కలిగిస్తూ, ఎటు చూచినా కూడా తానే ఈ నిలుస్తూ

0: వాహన సేవలలో తాను తిరుమాడ వీధులలో సంచరిస్తూ భక్తులందరికీ కూడా నిజమైనటువంటి తన దర్శనాన్ని అందిస్తూ మోక్ష మార్గం వైపు మనందరినీ కూడా నడిపిస్తున్నాడనడంలో ఏ విధమైనటువంటి సందేహమూ లేదు. అందువల్ల ఇటువంటి వాహన సేవలో చక్కగా పరమాత్మను గురించి శ్రవణం చేసి మనందరం కూడా తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అయ్యా, శ్రీ మారుతి గారు దయచేసి తమరు స్వామివారి గుణవైభవాన్ని వర్ణించమని ప్రార్థిస్తున్నాను.
1: ధన్యవాదాలు శేషాచార్య గారు.
2: నమామ్యహం వెంకటనాథ విష్ణు నారాయణ శేష జగన్నివాస భక్తార్తిహారిన్ భగవన్ మురారే భాన్వింద్రునేత్రాఖిల లోక పూజ్య.
1: బ్రహ్మరుద్రాది దేవతలే కాదు, సమస్త దేవతాగణము, చరాచర జీవకోటి కూడా కలియుగంలో వేయించేసి ఉన్నటువంటి సాక్షాత్తు ఆ పరంధాముడు, పరతత్వాన్ని స్వయంగా మనకి తెలియజెప్పేటువంటి వాడు. నామస్మరణ చేయడం చేతనే మనకు సమస్తమైనటువంటి పుణ్య రాశులను, చివరకు తురియమైనటువంటి మోక్షాన్ని కూడా కరతలామలకం చేసేటువంటి వాడు. అందుకే అంటారు,
2: నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే.

కాళియమర్దన లోక గురో భక్తం తే పరి పాలయమాం అని కర్షదీతి కృష్ణ. సమస్త జనులను ఆకర్షించేటువంటి వాడు, మాయావి అయినటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. వేషధారణలో పిల్లల గోవి చేతవుని తన యొక్క అద్భుతమైనటువంటి ఎడమకాలుని మడచి కుడికాలు మీద ఉంచుకుని చక్కని రూపంతో స్వామి దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ఆ రూపం చూస్తేనే చాలు, ఉన్నటువంటి వారందరూ కూడా తమలో గోపికత్వాన్ని ఆవహింపజేసుకుని ఎంత వర్షం పడుతున్నా ఎంత శ్రమ అయినా దానంతటినీ మరిచిపోతూ ఉన్నారు. ఆనందోత్సాహంతో నృత్యాలు చేస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా ఎంతమంది, ఎన్ని ప్రదేశముల నుంచి స్వామివారి సేవకై తరలివచ్చారు. దేశంలో ఉండేటువంటి సమస్త రాష్ట్రముల యొక్క భక్త బృందాలన్నీ కూడా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగగ్రహణం చేయాలని, స్వామి యొక్క వాహన సేవ ముందు తమ యొక్క కళా ప్రదర్శన ద్వారా స్వామి దివ్య అనుగ్రహాన్ని పొందాలనేటువంటి ఆర్తితో విచ్చేశారు. వారందరూ కూడా ఆ దేవతాస్వరూపాలకే, దేవతాం అంశలే వారెందు ప్రవేశించాయా అన్నట్లుగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు దీపపు కాంతులు కూడా మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆకాశంలో చూస్తే ఎక్కడా నక్షత్రములు కానరావట్లేదు. బహుశా చంద్రప్రభా వాహనం ఇక్కడ ఉందని, పరమాత్మ ఇక్కడ ఉన్నాడని ఆ నక్షత్రాలన్నీ కూడా ఈ విద్యుత్ కాంతులలోకి దూరి ఇంత చక్కగా ప్రకాశిస్తున్నాయేమో అన్న భావన కూడా అందరికీ కలుగుతోంది. చంద్రుడు ఉదయించి తన చల్లని కిరణముల చేత సూర్య తాపాన్ని ఏ విధంగా హరిస్తాడో అదేవిధంగా తన భక్తుల తాపత్రయాలను తన దృక్కుల చేత తొలగింపజేయగలని తెలుపుతూ స్వామి చక్కగా మెల్లగా చల్లగా చంద్రప్రభా వాహనంపై ముందుకు కదులుతూ ఉన్నాడు. నిరంతర గోవిందనామస్మరణ జరుగుతూ ఉంటే స్వామి మునుముందుకు వాహనంలో విహరిస్తూ ఉన్నాడు. గోవిందనామ స్మరణయే అమృతుల్యము, నీ నామము భవహరణము, నీ నామము సర్వసౌఖ్య నిహరము, నీ నామము అమృతపూర్ణము, నీ నామమునే తలందు నిత్యము స్వామి అని ప్రతి భక్తుడు కూడా గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. స్వామి నీ నామస్మరణే సమస్త భాగ్యములో అనుగ్రహిస్తుంది. కలియుగంలో భగవన్ నామస్మరణయే అత్యంత పుణ్యప్రదమైనటువంటి భక్తి మార్గము అంటూ అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలారోగా సత్యం సత్యం వదామ్యహం అని అచ్యుత అనంత గోవింద అన్న నామోచ్చారణ రూపమైనటువంటి ఔషధం ఏదైతే ఉందో అది సమస్త రోగములను నివారిస్తుంది. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మకు శశబిందుహు అని కూడా పేరు. శశయవ విందుర్లక్ష్య యస్య చంద్రస్య విద్యతే తద్యత్ ప్రజాస్స ఉష్ణాది శశబిందుస్తతో హరిహి అని. శశము అనగా కుందేలు, కుందేలు

0: వలే బిందు ఎవనికి కలదో అట్టి చంద్రుడు శశబిందువు అని కీర్తింపబడుతూ ఉన్నాడు. అట్టి శశబిందుని లేదా చంద్రుడు వలే ప్రాణంలో పోషించేవాడు గనక ఆ సాదృశ్యము చేత శ్రీహరిని కూడా శశబిందుహు అని స్తుతిస్తూ ఉంటారు. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఇదే తత్వాన్ని ప్రబోధిస్తూ పరమాత్మ దామావిశ్యజ భూతాని ధారయామ్యహమోజస కృష్ణామి ఔషధీ సర్వ సోమో భూత్వా రసాత్మక అని నేను భూమిని ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరిస్తూ ఉన్నానయ్యా. రసస్వరూపుడిగా చంద్రుని సస్యములన్నిటినీ కూడా పోషిస్తూ ఉన్నాను అని తెలియజేశాడు. పరమాత్మ విరాట్ స్వరూపాన్ని ప్రకటింపజేస్తూ నక్షత్రాణామహం శశి అని తన యొక్క దివ్య విభూతిని మనందరికీ తెలియజేశాడు. అసలు చంద్రుడు నక్షత్రమే కాదు కదా అని సందేహం కలగవచ్చు. ఆకాశంలోకి చూసినప్పుడు ప్రకాశవంతంగా కనిపించేది ఎవరు? చంద్రుడే. మిణుకుమిణుకుమనే నక్షత్రాల్లో కూడా ఉండేది బ్రహ్మమే. అయినా కంటికి బాగా ప్రకాశవంతంగా కనిపించేది, ధ్యానానికి పనికి వచ్చేది, ఊహించుకోగలిగేది చంద్రుడు గనక నక్షత్రాణామహం శశి అని భగవద్ విభూతిని మనకి ప్రకటించాడు. ఏకశ్చంద్ర తమోహంతి నచ తారాగణైరపి అని అనేక వేల నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా చీకట్లను తొలగించేటువంటి వాడు ఎవరయ్యా అంటే చంద్రుడొక్కడే. అలాగే రాత్రిపూట ఆకాశంలో మనకు ఆ నక్షత్రాల కన్నా కూడా ఎవరిని చూస్తే మనసు ఆహ్లాదపడుతుంది అంటే ఆ చంద్రభగవానునే. అలాగే శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి స ఏకహ, ఆయన ఒక్కడే. సముద్ర తరంగ న్యాయం చేత భగవంతుడు కూడా ఒక్కడే అని మనం తెలుసుకోవాలి. సముద్ర తరంగ న్యాయం అంటే లోకంలో సముద్రం నుండి నుడగా బుడగా తరంగములు మొదలగవన్నీ ఉత్పన్నములవుతాయి. సరిగ్గా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా సముద్రము నుండి ఉత్పన్నమైనవే. సముద్ర స్వరూపం కంటే భిన్నంగా ఉన్నవి కాదు, సముద్రాత్మకులే, సముద్ర స్వభావాన్ని కలిగినవే. అలాగే పరమాత్మ కూడా అన్నిటా తానుంటూ అందరినీ అనుగ్రహించే విధంగా ఇక్కడ స్వామి అనేక రూపాలతో అనేక వాహనాలలో విహరిస్తూ ఉన్నా, భిన్న వాహనాలు కనిపించినా అందులో ఎప్పుడూ విహరించేది ఆ స్వామి పరంధాముడు పరమాత్మే. సకల చరాచర జగత్తులో వ్యాపించి సర్వసాక్షిగా ఉన్నది సర్వేశ్వరుడే, సర్వవ్యాపి అయి ఉన్నటువంటి వాడు, విష్ణు శబ్దానికి సార్థకతని చేకూర్చినటువంటి పరమాత్మ పరంధాముడు చల్లనైనటువంటి కిరణములతో ప్రకాశిస్తూ భక్త బృందాలను నిరంతరాయంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ స్వామి. చంద్రుల్లో ఒక చిన్న మచ్చ ఉన్నప్పటికీ కూడా అది కూడా ఆయనకి అలంకారమే అయింది. అలాగే మానవులలో మనకి తెలుసో తెలియకో ఏదో చిన్న దోషం చేసినప్పటికీ కూడా స్వామి ఏదైనా నీ యొక్క నీ భావనతో నీపై అన్ని మనస్సు నిలిపి చేస్తున్నామని కనుక మనం చేసినట్లయితే మనలో ఉండేటువంటి దోషాలను కూడా ఆయన తొలగించి మనం జన్మ సార్థకత చేకూర్చుకునే విధంగా, అసలు జన్మే రాని విధంగా, జన్మ రాహిత్యమయ్యే విధంగా స్వామి అనుగ్రహిస్తాడు అని మనకి పురాణ ఇతిహాసాది గాథల్లో చూస్తే అర్థమవుతుంది. ఇలా ప్రతి వాహన సేవలో కూడా భక్తులను అనుగ్రహించడానికి, దివ్యమైనటువంటి తాత్విక చింతనను అందించడానికి స్వామి తనంతట తానుగా మలయ కునియనింద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిగా ధ్రువమూర్తికి ఎంత శక్తివంతుడో ఈ మలయప్ప స్వామి కూడా ఈ కొండలలోనే లభించిన వాడని మనకి ఐతిహ్యం తెలియజేస్తోంది. కాబట్టి అటువంటి మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మగా ఇక్కడ మనకు ఆ చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామి యొక్క దివ్య వైభవ విశేష అంశాలను మనం ఆచార్యులు శేషాచార్యులు గారి యొక్క దివ్యమైనటువంటి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ స్వామి సేవలు తరించే విధంగా ఒక్కసారి ఎలుగెత్తి గోవింద నామాన్ని ఒలుగుదాం. ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా శేషాచార్యులు గారు అందుకోడు.
1: ఈనాడు స్వామివారి యొక్క అలంకరణ చూస్తూ ఉంటే అత్యద్భుతంగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. అందమైనటువంటి పుష్పములతో మాలలు కట్టి స్వామివారికి అలంకారం చేశారు. ఆనాడు యశోదాదేవి ఏ విధంగానైతే శ్రీకృష్ణ స్వామిని మనసారా అలంకరించుకుందో ఆ రకమైన అలంకారాలన్నీ స్వామివారి ఆ స్వరూపంలో ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నాయి. గోకులంలో గోపాలకులందరినీ కూడా అలరించినటువంటి ఆ వేణునాదం, ఆ వేణువుని ఎంతో అలవోకగా అలా పెదవులపై నిలిపి గానం చేస్తూ ఆ స్వామివారు ఒక పక్క హృదయంగా మరొక పక్క వీరరసాన్ని ప్రకటిస్తూ స్నిగ్ధ గంభీర మనోహరమైనటువంటి దివ్య రూపంతో అలా అలా అర్చక స్వాముల చేత, పరిచారకుల చేత, సేవకుల చేత, భక్తజన బృందముల చేత చక్కగా సేవింపబడుతూ ప్రార్థింపబడుతూ ఈ తిరుమాడ వీధులలో మనందరికీ కమనీయంగా కనిపిస్తుంది.

0: చేస్తున్నారు. ఏమిటి ఈ రకంగా కనిపించటంలో ఉన్నటువంటి ఆంతర్యం అంటే, ఎవరికైనా ఒక్కసారి ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించినట్లయితే మన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క వృత్తాంతము, ఆనాటి ధర్మములు ఇవన్నీ కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా గోచరమవుతాయి. మనకున్నటువంటి ఈ శబ్ద ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, వేదాలు, భారతము, భాగవతము, ఇటువంటి శబ్ద ప్రమాణాలన్నీ కూడా మనకు నిజమైనటువంటి ధనములే అవుతాయి. అవన్నీ మనం తెలుసుకుని మన తరువాత తరాల వారికి చక్కగా అందించవలసి ఉన్నాయి. అలాగే ఇటువంటి బ్రహ్మోత్సవాల్లో కూడా ఆ స్వామి యొక్క స్వరూపాన్ని, ఆ వాహనాన్ని మనం దర్శించినప్పుడు మన ప్రాచీనమైన ఇతిహాస పురాణములు, వృత్తాంతములు, శ్రీకృష్ణ స్వామి యొక్క దివ్యమైన చరిత్రలు ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కనిపించడం ద్వారా, వాటిని స్మరించుకోవటం ద్వారా ధర్మబద్ధమైనటువంటి ఒక చక్కని మార్గంలో నడవడిక కలిగి ఉండడం అనేటువంటిది మనకి అభ్యాసమవుతుంది. ఎన్ని తరాలు మారినా కలియుగంలో ధర్మం అనేది ఒక పాదంతో నడుస్తున్నప్పటికీ కూడా ఆ కలి ప్రభావం మన మీద పడకుండా ఆ పరమాత్మ యొక్క కరుణా కటాక్ష వీక్షణ ప్రసారముల యొక్క ఆ చల్లదనం అనేటువంటిది నిరంతరము మనని కాపాడుతూ ఉంటుంది. అదే మనకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. అంతటి పరమాత్ముడు మన ఎదుటకు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ పరమాత్మను మనం ప్రసన్నం చేసుకోవాలి? బద్ధేనాంజలి నాన శిరసా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ఓ స్వామి, ఆనాడు ద్వాపరయుగంలో గాని, త్రేతాయుగంలో గాని, కృతయుగంలో గాని నీవు ధరించినటువంటి విశేష అవతారములను గురించి పెద్దల ద్వారా వినడమే తప్ప ఏనాడు మిమ్మల్ని కల్లారా దర్శించే భాగ్యం మాకు కలగలేదయ్యా. కానీ ఈ కలియుగంలో మా అదృష్టం ఏంటంటే ఈ మానవ జన్మ ధరించినందుకు ఆ శ్రీకృష్ణ స్వామిగా అనేక రకములైనటువంటి రూపములలో నిన్ను ఈనాడు కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఈ చంద్రప్రభ వాహన సేవలో దర్శించుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది. గోపాలురు, గోపికలు నీ సాంగత్యాన్ని అనుభవించి ఎంతో తన్మయులైపోయారు. ఆ తన్మయత్వాన్ని మేము తలుచుకుంటూ ఈనాడు మేం కూడా ఆ తన్మయ భావాన్ని పొందుతూ ఉన్నాము, నీలో లీనమైపోతూ ఉన్నాము అని రెండు చేతులు జోడించి శిరస్సు వంచి ఈ శరీరమంతా కూడా ఆ స్వామి యొక్క పారవశ్యంతో రోమాంచితమై ఆ స్వామినామాన్ని మనం చక్కగా గానం చేస్తూ ఉంటే ఈ కంఠము గద్గదమై కంటి వెంట ఆనందాశ్రువులు జలజల జాలువారుతూ ఉంటే, ఓ స్వామి, ఎల్లప్పుడూ నీ పాదారవిందములను ధ్యానించేటువంటి వాళ్ళు ఆ అమృత రసాన్ని చక్కగా ఆస్వాదించేటువంటి వాళ్లకు ఇంతకన్నా అదృష్టమైన అదృష్టం ఏమున్నది? మానవ జన్మ ధరించినందుకు ఇదే కదా నిజమైన అదృష్టము. ఇలాంటి చక్కని అవకాశాన్ని మాకు జన్మ జన్మలలో లభించేటట్టుగా అనుగ్రహించు స్వామి. ఏ జన్మ ధరించినా, ఏ రూపాన్ని ధరించినా, కీటకమైన మానవ రూపమైన జంతు రూపమైనా కూడా ఆయా జన్మలలో మాత్రం నీ పాదముల యందు మా మనస్సు అనేటువంటి రాజహంస విహరించాలి. మా మనస్సనే రాజహంస నీ పాదములనేటువంటి పంజరంలో బంధింపబడాలి అని ఎల్లప్పుడూ నిన్ను కోరుకుంటూ ఉంటామయ్యా. గోవింద, ఈ తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవాలలో నీ దర్శన భాగ్యాన్ని కలిగించి మా అందరికీ కూడా ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరింపబడేటువంటి ఒక చక్కని అవకాశాన్ని, అదృష్టాన్ని ఈ కలియుగంలో కలవు వెంకటనాయక అని బిరుదుని సార్థకం చేసుకుంటూ అందించావయ్యా. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కెవి ఎస్.

0: పీజీ శేషాచార్యులు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సహకారం శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయమునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జె విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెర లహరి శ్రోతలకు చిత్రగీతల కార్యక్రమంలో ముందుగా 20వ శతాబ్దం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పనపాట. ఈ పాటను కొన్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా హతిమీరు మండలం చిద్దుల నగరం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజశ్రీ, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, ఇంకా వీరి మిత్ర బృందం వీరంతా కోరిన పాట 20వ శతాబ్దం సినిమా నుంచి.

కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుంచి చిన్నపాసి, ఖన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణకుమార్, అమృత, అనిత, సునీత, చాపెల్, భానురాజ్, మీనా

కుమారి, రాజ్ వికాస్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, భవ్యపాసి, రోహిత్ రోష్ని, ఉమా, పార్వతీభాయ్, ఛోటా పురాణ్ పాసి, ఎండి షకీర్, షహజాదా మెహీన్, కుసు ప్రవీణ్, సుందర్ రాజ్ జగన్మాత, ఇంకా వీరి మిత్రబృందం వీరంతా కోరిన పాట సీతమ్మ పెళ్లి చిత్త నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భూమిపైన పాట.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్

0: ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హైదరాబాద్ వనస్థలీపురం సాయినగర్ నుంచి దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్ వీరంతా కోరిన పాట రాక్షసుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి.

ఇంతవరకు కిన్నర లహరి శ్రోతలకు నచ్చిత్ర గీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 8:40 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మధురిమ ఆ పాత మధుర గీతలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కోకిలమ్మ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మెత్తనైనా మనసుని

0: పెడతామా పిల్ల.
1: మీరు వింటున్న పాట ఆహుతి, చిత్త నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

నేనంత వరకు మధురిమ ఆ పాత మధురికి తెలివిన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పౌరాణిక నాటకం గడ్డం అంజయ్ బృందం వారి చిన్న యక్షగానం వింటారు.

0: ఉన్నాడు, ఆ కుమారునికి లగ్నం చేయవలేనని కోరిక.
1: ఏం పేరు కుమారుని?
0: నా కుమారుని పేరు భద్రసేనుడు.
1: భద్రసేనుడా?
0: నా భార్య భానుమతి.
1: మీ భార్య భానుమత? సరే, మరి ఇప్పుడు ఎక్కడ మీ పట్టణం? ఎక్కడ
0: మా పట్టణమా? మా పట్టణం ఇది
1: కనకసలాపురి.
0: కనకసలాపురి పట్టణం.
1: అట్లనా?
2: వచ్చరసనోయి పొత్తరసమండు వాడు వర్రి వర్రి పిల్లిపాయే. నారాయణము నారాయణము. ప్రధాని, నేను పోయిత బ్రాహ్మణుడను.
3: బ్రాహ్మణులు? బ్రాహ్మణులు అయితే మీరు ఎక్కడ వెళ్తున్నారు?
2: నేను ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నానంటే కనకచలాపురి పట్టణం పరిపాలించే ఆ కనకాంగన మహారాజు సన్నిధానంకు చేరుతున్నాను.
3: ఎందుకు వెళ్తున్నావు?
2: ఇప్పుడు అతనికి కుమారుడు జనమీ కుమారుడు పుట్టాడు కదా, అతని కుమారునికి లగ్నం చూసి నేను వస్తానని వెళుతున్నాను. నారాయణము నారాయణండి. ఓ మహారాజా,
0: మహారాజా, బ్రాహ్మణోత్తమానికి వందనం.
2: సల్లగా వర్తిల్లండి.

0: అతని కుమార్తెగా సుశీలాదేవిని మీ కుమారునికి ఇస్తానని నిశ్చయించుకున్నాడయ్యా.
1: సరే మాకు సంతోషం స్వామి.
0: సంతోషండి. మహారాజా, మీ కుమారునికి లగ్నంబు ఇంకా 10 దివసంబులు ఉన్నది. మీ కుమారుని రప్పించండి.
1: సరే, రప్పిస్తాను.
2: ద్వారా కావిన తెలిపేదాను.

0: మహారాజా
1: మత్ నామంబు మా పట్టణంబు నీకు తెలుసునా?
0: తెలవదు.
2: ఓహో,
0: ఎక్కడ మీ పట్టణము? నీ పేరు చెప్పండి.
1: మా పట్టణము కనకాచలపురి పట్టణము. నా పేరు

0: భద్రసేన మహారాజు.
1: మీ తండ్రి పేరు?
0: మా తండ్రి పేరు కనకసేన మహారాజు.
1: మీ తల్లి?
0: మా తల్లి భానుమతి.
1: ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు?
0: మా తండ్రి వద్దకు నేను వెళ్తున్నాను.
1: చెనక చెనక కుమార.

0: సూరసేనుని కుమార్తెనైన ఆ సుశీలాదేవిని మీకు లగ్నంపు చేసేటందుకు నిశ్చయించుకున్నాము కుమార.
1: అటు విధమా ఎంత

0: కుమారా,
1: నీ కృపచేత నీ దయ వల్ల నేనెంతో ధన్యుడినాని. మంత్రశేఖర, మనం ఇప్పుడే తక్షణమే వేటకై వెళ్దాము.
0: సరే వెళ్దాం పదండి.

0: నేను ఎందుకొరకు రావడం లేదంటే, నేను నా వయసు ముసలితనంకు వచ్చినది కాబట్టి ఆ పయనము చేయగా నాకు అలసిపోయి నా దేహం అంతా మరి సహకరించదు కాబట్టి అందుకే నేను రావడం లేదు.
1: అటు విధమా
2: ప్రీతి చెందాగా నేలను నేనుండగా నీకు.

0: వచ్చేవరియా.
1: మహారాజా
0: ఉండగా నీకు భయమా? కానీ నా వింటరమ్ము, నీకు ఎలాంటి భయం లేదు.
1: సరే మహారాజా, నాకు చాలా సంతోషం అయ్యాది. నేను నీ ఎంబడి ఇప్పుడే ధనుర్మానంబులు తీసుకొని ఆయుధాలు పట్టుకొని నీ ఎంబడి వస్తున్నాను. ఇప్పుడే వెళ్దాం పద.
0: పాకులు, భల్లెములు, బరుసములు, ఈటలు, వలలు, చిక్కులు, ఇవన్నీ
1: అన్ని తీసుకొని వస్తున్నాను. సైన్యాన్ని ఎంబడి పెట్టుకొని వస్తున్నాను.
0: చూడము.
1: అవును మహారాజా,

0: నొచ్చేవరియా. మహారాజు కారు మహిషములు, ఖడ్గ మృగములు, చీలపురులు, దుప్పులు, రేసులు, జంబుకములు, ఏనుగులు, ఇవన్నీ భల్లూకములు. మనల చూసి పరిగెడుచున్నవి మన యొక్క శరజాలముల చేత వాటి యొమ్ములు నాటి వాటి సంహరించము.
1: పదండి వెళదాం, ఇంకా లోపలికి వెళదాం. పద మహారాజ్
0: అటు విధమా.
1: అవును పదా.

0: ఇదిగో నా యొక్క షరజాలముల చేత వాటిని సంహరిస్తున్నాను.
1: పోయమ్మా నిలవేని
2: ఎవరమ్మా
1: చెప్పమంటావా?
2: రాసా

స్వర్ణాపురి పట్టణంబు మా పట్టణంబు మా ద్రకుడైన సూరసేన మహారాజు. నా పేరు సుశీల అంటారు. ఇప్పుడు నేను నా లగ్నంబు ఇంకా 10 దివసంబులు ఉన్నది. నేను వనంతరం చూడాలని నా కోరిక ఉన్నది. నేను వనంతరం వెళ్తానమ్మా.

0: శుభదినము జీవనము చూడగా నా మనసుకి ఎంతో ఆనందం అనిపిస్తున్నది. ఈ మనంతము తిలకించి మన భవనముకు మనం వెళ్ళవలయనిగా.
1: అట్లనా?
0: అవునుగా వెళ్ళదాము.
1: పద
2: భూత పేద పిశాచములారా, ఢాకిని ఢాకిని, మన సోమకాగిరి పట్టణముల అందరూ క్షేమంగా ఉన్నవారే కదా మన రాక్షస వీరులు. భూతములారా, ఇలా

0: ఏమిరా, మనం శరం పట్టి తీసుకువచ్చినటువంటి కన్యలు అందరూ శరాశాల యందు ఉన్నారే కదా?
1: అందరూ ఉన్నారు.
0: మనం ఇంకా ఏం చేస్తామో తెలియనా?
1: ఏంటది
0: మరి మహామంత్రి?

0: మనము మన యోగ దృష్టి చూసి,
1: అయ్యా నీ పేరేంటి?
0: నా పేరు ఇంద్రజవుడు అంటారు.
1: ఆహా,
0: మా యొక్క పట్టణము సోమకాగిరి పట్టణము.
1: ఆహా,
0: నాకు 7 కోట్ల మంత్రతంత్రములు వస్తాయిరా.
1: 7 కోట్ల
0: మంత్రతంత్రములు అయినా సరే గాని ఊరి బేతాళుడా, నా మదిలోన ఒక కోరిక జరించాది.
1: ఏమి కోరిక?
0: ఏమిటంటే ఇప్పుడే ఒక కన్యను తీసుకువచ్చి వివాహం ఆడవలయనున్నదిరా.
1: ఇంకా?
0: అవును, మనకు తగి రీతి అయినటువంటి కన్య ఎక్కడ దొరుకుతుందో ఇప్పుడే అంజనము చేసుకుని చూసిన ఆ కన్య ఎక్కడ ఉందో తీసుకొని వద్దాము.
1: ఎక్కడ ఉందో చూడుగా.
0: పదండి. చంద్రశలాద్రి పట్టణము పరిపాలించే చంద్రశేఖరుని కుమార్తె ఆ కన్య యొక్క వివాహము ఇంకా 10 రోజులు ఉన్నది. అందుకని ఆ కన్య ఇప్పుడు మరి పెళ్లి అయిన తర్వాత భర్త యజ్ఞంలో ఉండవలసి వస్తుంది. మరి వనంతరము చూడరాదు కాబట్టి అందుకని ఆ కన్య ఏమి చేసేదంటే పెళ్లి కాక ముందే వనంతరం వెళ్ళవలయనని వనంతరం వచ్చాది. ఇప్పుడే మనం వెళ్లి ఆ వనంతరంలోన ఆ కన్యను అడ్డగించి తక్షణము తీసుకొని మన పట్టణమునకు వచ్చి మనమే వివాహం
1: చేసుకుందాం.
2: ప్రధాని, ఓ తాతయ్య, ఈ మన వింతలు ఇలా తిలకించాము కదా, ఇక మన పట్టణము వెళ్దాము.
1: వెళ్దామా?
2: వెళ్దాం.
1: చెమ్మ చెక్కలు ఆడుకుందామా?
2: ఆడుకుందాం.

0: వచ్చావు?
1: నీవు ఎవరు
0: కొరకు వచ్చావు?
1: నీవు ఎవరు? మరి మా దారి గతము తిరిగి మమ్మల్ని అటగిస్తున్నావు, నీవెవరయ్యా?
0: నేను ఎవరా? మా యొక్క పేరు మహేంద్రజాలుడు అంటారు.
1: ఈ పేరు మహేంద్ర

0: చూడగా
1: ఎంత అందంగా ఉన్నావు కన్యా, నిన్ను అందుకే వలసి నీ వద్దకు వచ్చాను. సుందరి, నన్ను వివాహం ఆడవలయను నీవు.
0: ఆ దుర్మార్గుడా, నిన్ను నేను వివాహం ఆడనా? నా లగ్నంబు 10 దివసంబులు ఉన్నాయి. ఇప్పుడు మా పట్టణంబు వెళ్ళాలని వెళుతున్నాను. దేవులు కొవ్వకు అడ్డగించుకొని మమ్మల్ని ఆపుతున్నావు. నీకు నా ఎంబు కాదు, మేము వెళ్ళిపోతాము.
1: హరి బేతాల, ఈ కన్య ఏ విధముగా ఉందో తెలియనారా? హరి బేతాల.

0: సుబ్బమ్మ, నీవు ఒక వస్తువును చూస్తే ఎంతో అందంగా ఉందంటాము, మరీ ఆ వస్తువుకు ఇంత బంగారం ఇమిడించి చేశారంటే ఇంకెంత బాగుంటుంది. అందుకే నీవు నా వద్దకు వచ్చి నన్ను ప్రేమించమని కోరుతున్నాను.
1: నువ్వు వెళ్ళరా, నీ దారి నువ్వు వెళ్ళు.
0: ఓ బాలా రుంగు రుంగు.

0: నేను 7 కోట్ల మంత్రతంత్రములకు అధిపతిని, మా యొక్క పట్టణానికి నన్ను ఎదిరించే వాడు లేడు ఈ యొక్క 3 లోకంబుల. అందుకే నీవు నన్ను చేసుకుని సుఖపడమని చెప్తున్నాను.
1: ఓలి దుర్మార్గుడా, నీవేమంటే ఓ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడుగుతున్నావు? నేను వెళ్ళిపోమ్ ఇక్కడని.
0: అట్లనా?

0: బాల, మీ యొక్క నామము, మీరు ఎక్కడ నుండి వచ్చారు, ఈ వనంతరంలోకి ఎందుకొరకు వచ్చావో ఒక్కసారి నాతో పలుకుము.
1: చెప్పమంటావా?

మాడబడా, నీవు దూరం ఉండి మాటలాడము అని నా పై బడ వస్తున్నావు. నీతల పండుమలుగా నువ్వెవండవో గాని మా వినబడి పడ్డావు. వలద్రాని వెళ్ళిపోమ్ము.

0: వచ్చినంత మాత్రాన నీ యొక్క మోమి వన్న తగ్గాదా? నీ ముఖము చూసి నిన్ను వలసి నేను వచ్చాను.
1: అతిగా

0: ఉందని. నేను పాపాత్ముడను కాదు, 7 కోట్ల మంత్రములు నేర్చినటువంటి మహేంద్రజాలుడా, అందుకే నేను నిన్ను కోరి వచ్చాను. నడువు నా పట్టణము వెళదాం.
1: నీ పట్టణము వెళదామంటున్నావా? నీ పట్టణము రావాలంటే నీ పట్టణము నేను ఎందుకు వస్తానురా? నా భవనము నేను వెళ్తాను, కానీ నీ పట్టణము రాను.
0: అట్లనా ఏ సుందరి?

0: మురిపంపు చూసుకొని నా పైబడి వస్తున్నావు అని, రాబోయే భవిష్యత్తులో నీ పని ఏమవుతాదో నీకే తెలియదు దుర్మార్గుడా. నువ్వు ఎందుకు నా వినవింపటిస్తున్నావు? వెంట రాకు
1: సుందరి, నేను మర్యాదగా చెబుతున్నాను.
0: ఏమంటున్నాను?
1: నిన్ను బ్రతిమిలాడుచున్నాను, అయినా గాని నీవు రావడం లేదు. సుందరి సూడుము, ఇప్పుడే నా మంత్రజాలము చేత నిన్ను పట్టి బంధించి తీసుకుని వెళతాను.
0: నిలవేరి పలిరే నా వల్ల పుల్ల

0: శాసన మా పట్టణంబు స్వర్గాపురంబు అంటారు. ఆ స్వర్గంబు పరిపాలించేదైన మా జనకుడైన దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడి వద్ద ఎల్లప్పుడైనా నాట్యము నైపుణ్యంబు చేసుకుంటా హాయిగా ఉండటం అంటే వారమురా. అటువంటి వారం మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నాం.
1: ఎక్కడికి వెళ్తున్నాం?
0: చక్కగా

0: ప్రధాని.
1: ఆ ఏమిటమ్మా?
0: మా పట్టణంబు చెప్పాను,
1: మా
0: వాస్తాయంబు చెప్పాను.
1: ఆ సరే,
0: ఇప్పుడు నేను స్వర్గంబు స్వర్గంబు నుండి భూలోకం చూడాలని నా మనసులో ఒక కోరిక ఉన్నది. భూలోకము వెళ్ళాలి.
1: ఎందుకని? ఎందుకు వెళ్తావమ్మా నువ్వు భూలోకము? భూలోకంలో ఏం పని? నువ్వు స్వర్గంలో ఉండే నువ్వు పద్మావతివి, అసటి దానివి, నువ్వు భూలోకం ఎందుకు వెళ్ళవలేను?
0: ఈ స్వర్గమే ఇంత అందముగా ఉన్నది.
1: ఆ
0: మరి భూలోకంలో మానవులు ఏ విధముగా ఉంటారు? ఒకపారి భూలోకం వెళ్ళి ఆ మానవులను వీక్షించి వద్దాము. నీ వస్తావా?
1: వస్తానమ్మా.
0: సరే వెళ్ళదప్పుడు
1: నడవండి.
0: ఆహా, చూస్తుంటే ఈ భూలోకం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉన్నది. ఇంకా లోనికి వనంతరం
1: వీక్షించుకుంటే
0: అతడు ఉన్నవారు ఎవరమ్మా?
1: అరే ఎవరమ్మా? ఈ భూలోకముల స్వర్గంలో ఉండే దేవతలే ఎంతో అందంగా
0: ఉన్నారనుకుంటే
1: భూలోకంలో ఉండే మానవులు ఇంత అందంగా ఉన్నారు. ఎవరు
0: ఎవరు కావచ్చు? మరి చూడు వెళ్ళదాం.

ఇతని హంతము ఇతని సంతము వా వర్షము కురిసిన తర్వాత సింగిని ఏ విధముగా పొడుస్తాదో ఆ ప్రకారముగా తీర్చిదిద్దినట్టు ఇతని కనుబొమ్మలు ఉన్నాయి. ఇతడు ఎంత హందముగా ఉన్నాడా చెప్పన్నా.

0: చేస్తావు మరి తన్ని?
1: తన్ని పండుకున్న వాడిని మెల్లె లేవనెత్తుకుని మన స్వర్గము తీసుకువెళ్దాము.
0: అయ్యో, ఈ మానవుని మన స్వర్గము తీసుకుపోదామా?
1: మరి ఇతని తోటి నేను హాయిగా ప్రేమించి, నా మనసారా ప్రేమించి మళ్ళా భూలోకముకు చేర్చాలి.
0: ఇతనితోనా? మానవునితో నువ్వు దేవకన్యవు.
1: అవునురా, వెళ్ళాలి, తీసుకువెళ్ళాలి.
0: తీసుకువెళ్ళామా? సరే, వెళ్దాం పదండి ఇప్పుడే.
1: లేవు.

0: తీసుకువచ్చావు కదా.
1: అవునమ్మా, ఇతన్ని
0: ఉండని
2: మన యొక్క మెత్తని పాంపుల పైన పడుకుని పెట్టి మీద మంచి జలంబురు చల్లి మనం లోపలికి వెళ్దాం పద.
3: ఆహా, ఎక్కడిది? స్వర్గంగా ఉన్నట్టున్నదే. నన్ను ఎవరు తీయవచ్చును, ఎవరు తీసుకురావచ్చును?
4: ఇది ఏమో చిత్రము కా ఎటులా వచ్చేది.

0: ఆహా, ఇది ఏమి విచిత్రము! నేను శయనించిన అడవి కాదే. పొడిరాళ్ళు ఒత్తగా నేను పడుకున్నాను కాబట్టి ఎవరు తీసుకోవచ్చు? ఎవరు చెడా
1: ఎవరనుకుంటున్నావా?
0: నీవు
1: వేరే స్వర్గంపుల ఉండే. నా పేరు పద్మావతి అంటారు. ఈ స్వర్గంపుల నేను ఒక దేవకన్యను. నేను భూలోకం నుండి స్వర్గము తీసుకువచ్చాను. నీతోటి నేను హాయిగా ఇప్పుడు కీడించాలి నా మనసారగా.
0: నన్ను తీసుకువచ్చావా?
1: అవును.

0: మహారాజా, తప్పు కాదయ్యా. సరే, ఇప్పుడు మేము నాతో హాయిగా ప్రేమించి హాయిగా కూడినావు కదా, ఇప్పుడు మనము మీ భూలోకమునకు నీవు సుశీల లగ్నం చేసుకుంటున్నావు, కానీ ఆ సుశీల దేవి, ఆ సుశీల దేవిని ఆ బలమైన ఆ ఇంద్రజాలుడు ఉన్నాడు కదా, ఆ మంత్రవేత్త ఇంద్రజాలుడు తీసుకువెళ్ళాడు. ఇప్పుడు నీ వెళ్ళి ఆ ఇంద్రజాలుని వధించి నీ సుశీలను నీవు తీసుకొచ్చుకో. ఎట్లా అంటే, అక్కడ అతని వద్దకు వెళ్ళి అతని కుమార్తె అయిన వారాహి ఉన్నది, ఆ అమ్మాయి వద్దకు వెళ్ళిగా, వెళితే ఆ రహస్యమంతా చెప్తాడు నీకుగా.
1: ఇప్పుడే వెళ్ళి ఆ మంత్రవాదిని వధించి సుశీలను తీసుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాను.
0: సరే, పెళ్లి రాండి.
1: సరే
0: మహారాజా. ఒరి భేతాలుడా, మన యొక్క సుశీలను తీసుకువచ్చి ఇన్ని రోజులవుతుంది, ఇంతవరకు మనం అడిగినప్పుడల్లా ఏమి అన్నదంటే, నాకు ఒక వ్రతం ఉన్నది, వ్రతము పూర్తయినాక నిన్ను వివాహం చేసుకుంటానని పలికాది. మరి ఇప్పటికీ ఆమె పెట్టినటువంటి గడువు తీరుతుంది, కాబట్టి ఇప్పుడే మనము సుశీల వద్దకు వెళ్ళవలేను. అయినా సరే బేతాలుడా, ముందుగా నా యొక్క కుమార్తె అయిన వారాహిని తీసుకురమ్ము.
2: వచ్చింది
0: జనక. నన్ను రప్పించిన కారణం ఏమిటి?
1: నిన్ను రప్పించిన కారణం ఏమిటంటే, కుమార్త, నా యొక్క మంత్రతంత్రములన్నీ నీకు నేర్పాను, అందులో నా ఒక్కటి నేర్పలేదు. ఆ ఒక్కటి పూర్తి చేస్తే నాకు ఎన్ని మంత్రాలు వస్తాయో నీకు అన్ని వచ్చినట్టే.
0: సరే,
1: అయినా కాని నీవు నాలాగా ప్రపంచం ఏలాలి తప్ప

0: ఒకరికి పెళ్లి చేసుకొని ఒకరికి నేను తల వంచేటి వాడని కాదు. అందుకే నీకు చెప్తున్నాను, నీకు పెళ్లి కావాలైనా మంత్రాలు కావాలైనా
1: జనక నాకు లగ్నమే కావాలి.

ఓ ప్రధాని, అక్కడి నుండి వెళ్లే వాళ్ళు ఎవరమ్మా అతన్ని పలకరించి అతనితోటి హాయిగా మాటలాడి మనము మంచిగా ఉండి అతన్ని దరి చేర్చుకోవాలి ఎందుకో.

0: నేను ఈ అడవికి వేటాడుటకై వచ్చా.
1: వచ్చావా?
0: కారణమేమని అడుగుతున్నావేంటి?
1: నీ సుందర తాతు

0: ఓ మహారాజా, నీ అందము నీ చందము చూడలేక నిన్ను వర్ణించలేక నా వశంబు కాదని నిన్ను అడుగుతున్నాను.
1: సరే,
0: అట్లా
1: నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను కదా, నీకు మంత్రాలు వస్తాయట, నాకు బోధించుము.
0: మా జనకునికి ఎన్ని మంత్రాలు వస్తాయో అన్ని మంత్రాలు వస్తాయి. సర్వానికి ఒకటే మంత్రం ఉన్నది, ఆ మంత్రం నేర్పుతాను. నువ్వు నేర్చుకో, నన్ను లగ్నం చేసుకుంటానంటే ఆ మంత్రం నేర్పుతా.
1: సరే.
0: ఓం పరబ్రహ్మ,
1: ఓం పరబ్రహ్మ,
0: పరమాత్మే నమః,
1: పరమాత్మనే నమః,
0: జగదుత్పతి,
1: జగదుత్పతి,
0: ప్రళయకారయ,
1: ప్రళయకారయ,
0: మన్మంత
1: సిద్ధి,
0: కురు కురు పటు స్వాహా,
1: ఓం కురు కురు పటు స్వాహా.
0: వచ్చారా? సరే, ఇప్పుడు నేను లగ్నం చేసుకుంటాను.
1: చేసుకుంటాను.
0: మనం చేసని

0: కదా
1: అవి లోపల పెళ్లి ఆడు చెప్పునే
2: ఈ అడవి లోపల మన ఇరువురికి పెళ్లి ఎట్లవుతుంది?
0: మరి ఎట్లంటారు? మరి మన అడవి లోపల పెళ్లి కాదంటున్నావు, మరి ఎందుకని?
2: మీ జనకుని చంపిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటా.
0: సరే మరి వెళ్ళదాం పదా,
2: పద
0: మా జనకుని చంపుతావా? సరే వెళ్ళదాం పద.
1: హరి బేతాల, హరి బేతాల, ఇప్పుడే సుశీల వద్దకు వెళ్ళి బలవంతంగానైనా కన్యను కూడి రావాలి. వెళ్దాం పద. సుశీల, సుశీల రావే, నా పొందుకు రావే.
0: వచ్చావురా?

0: పలచు. ఏ సుందరి మగవరు లేదు ఇంకా మారు బాలిక తాళాలే,
1: సరిగా వెళ్ళదామా? వెళ్ళదాం. ఇప్పుడే వెళ్ళదామంటావా? ఇక ఇప్పుడు లగ్నం చేసుకున్నాం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసారాన్ని ముఖ్యాంశాలు వింటారు. రేపటి ఉదయం ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ సిద్ధగాని భాగ్యలక్ష్మి. 6:30 రైతు సమాచారంలో చెదపురుగుల సమస్య నివారణ. 7:30 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మాచారంలో భాగంగా రథోత్సవం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలుడుతుంది. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:30 మీమార్తో పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. 10:00 సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ సరైన పరిష్కారం వివరాలు తెలుసుకుంటారు. 10:10 క్యాన్సర్ రోగుల సంక్షేమం అవగాహన, ఈ అంశం గురించి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాము దామోదర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. ఇక మధ్యాహ్న ప్రసారంలో 1:20 వనితా లోకం శ్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం అంశం జీవిత ప్రయాణంలో ప్రతి అడుగు ఒక అనుభవమే. సాయంత్రం ప్రసారంలో 6:30 యువవాణి యువజన కార్యక్రమంలో లా డిగ్రీతో కెరీర్ అవకాశాలు వివరాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయ

కార్యక్రమం 7:40 వికసిత్ భారత్, 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవంలో భాగంగా అశ్వవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చ కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 హరికథ వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇవి రేపటి ప్రసారమైన ముఖ్యాంశాలు. ప్రసారాలు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:02 దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తమవుతుంది. తిరిగి రేపు 3.1 MHz పై ఉదయం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.